ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31వ రోజు, క్రీశకం 2026 సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:55 దాటి 44 సెకండ్లు.

ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ತುತಿಯದೆ. ఇది ఈరోజటి ప్రార్థన కార్యక్రమం. వినాయక భక్తి గీతాలు వినవచ్చు రేపటి ప్రార్థన కార్యక్రమంలో ఉదయం 6:10. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:40 కావస్తుంది. ఈఎల్టి కార్యక్రమాల వివరాలు ముందుగా. ఈ ప్రసారంలో 7:15 అంబటల్ల సంగతుల కార్యక్రమం, 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. మా ఊరి భాగోతం కథలు సంపుటి నుంచి ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి కథనం కార్యక్రమంలో 8:30 ఈ కథ ఉంటుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 8:45 నుంచి 10:00 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది.

ఈ ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటుగా కొత్త ఓటరుగా నమోదు సవరణ చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు. అనంతరం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, పగలు 3 గంటలకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. మాట చెప్పునరి పాటరీనుండ్రీ శ్రోతలు కోరిన పాటలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి.

సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో సహజ సిద్ధమైన మోదుగా అడ్డాకులతో విస్తరణ తయారీ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలెబోరిగం గ్రామానికి చెందిన గిడం లీలావతితో బి సంధిలీల పెట్టిన ముచ్చట కుట్టు పనుల అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మీవాడకు చెందిన మాదస్త సురేఖతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 వినొచ్చు. కిసాన్ వాణి కార్యక్రమంలో మొక్కజొన్న ప్రాముఖ్యత సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో కె లెనిన్ పెట్టిన ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగులో అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రైతు మన్నె విఠల్తో యు దినేష్ ముచ్చట ఉంటుంది. 7:45 వికసిత భారత్, 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో డాక్టర్ గోపరాజ నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక 73వ భాగం. షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు ఉంటాయి. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు. జానపద సంగీత కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు 10:20 10:30 మధురిమా పాత కొత్త మధురమైన సినిమా పాటల కార్యక్రమం. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఆర్టీ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు

0: ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇవి కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికి 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయ్యింటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రిసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
4: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. భారతీయ చలచిత్రక్షేత్రే నూతనాధ్యాయస్య ప్రారంభస్య సూచకత్వేన రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః

0: అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో సుమారు 3.81 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 1,27,56 మంది లబ్ది పొందారని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 1,30,46 జీరో బిల్లులు జారీ చేసి 107.77 కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ అందించినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 50,314 మంది శస్త్రచికిత్సల ద్వారా లబ్ది పొందగా 145.79 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 10,232 ఇళ్లు మంజూరు కాగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. చేయూత పింఛన్ల ద్వారా 94,176 మందికి ప్రతి నెల 23 కోట్ల పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద 2,12,153 మంది రైతులకు 818.22 కోట్ల రూపాయలు జమ చేసినట్లు, పంట రుణమాఫీ కింద 76,385 మంది రైతులకు 597.05 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏఐ ల్యాబ్లు, అమ్మా ఆదర్శ పాఠశాలల అభివృద్ది వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలతో పాటు IIIT మంజూరైనట్లు చెప్పారు. భూభారతి ద్వారా భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, రహదారుల అభివృద్ది వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వైద్య ఆరోగ్యం, పశు సంవర్ధక, మత్స్య, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక రంగాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుతో మహబూబ్ నగర్ జిల్లాలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడనున్న నేపథ్యంలో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా చట్టపరమైన నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై కలెక్టరేట్లో నిర్వహించిన నెగోసియేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రైతులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు ప్రస్తుత మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతో పాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యాసంస్థగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ NM శ్రీనివాసరెడ్డి అన్నారు. MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కళాశాలను సుమారు 70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ హన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవుట్ పేషెంట్ల సంఖ్య, మందుల నిల్వలు, ల్యాబొరేటరీలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో కుటుంబాలు, గ్రామాలు అభివృద్ది చెందుతాయని MP DK అరుణ అన్నారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో MGNREGS పథకం కింద 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని MLA అనిరుద్ధ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా MP DK అరుణ మాట్లాడుతూ మహిళా సమాఖ్య భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని, మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలు అందిస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు.
1: జి రవికుమార్ యాదవ్ గారు అందజేసిన మహబూబ్ నగర్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్ వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్ట్రపతి వడోదరలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం
1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్ గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరి అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మన సున్నిండా.

0: తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉంటుంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 96%. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయల్టి వాతావరణం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చరిత్రలో ఈ రోజుకున్న విశేషాలు చూసుకుంటే, తొలితరం తెలంగాణ కథారచయిత్రి నందగిరి ఇందిరాదేవి, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు విద్యావేత్త బిఎస్ శ్రీనివాస శాస్త్రి, ఆంగ్ల శాస్త్రవేత్త మైకేల్ ఫారడే, ప్రముఖ నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్, సినీ దర్శకుడు విజయ బాపినీడు, వీళ్ళందరి జయంతి ఈరోజు.

ఇది ఇయల్టి అంబటల సంగతులు కార్యక్రమం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా సమయం 7:20 కావస్తుంది. కొంచెంసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విజయప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరశివుషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. దోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథంలో అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మ కరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. 4 వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క

0: చించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ్య అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడి వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తలిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాం భరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు. అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణ కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త బృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమ సుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథం అంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవచ, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు. పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించి

చేయడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తున్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్ చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టుడుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అనంట. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము.
కేవలం పరమాత్మ పరమాత్మ యందు భక్తి ఇత

0: విషయాల వైపు వైరాగ్యము జ్ఞానము వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేశ్వరులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వ సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత, జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత, మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ

పుష్పమాలికలు ధరించి రథంలో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో కలుస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామి ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు. ఇక్కడ అలా కాదు ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవారిని ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది ఆవిడ శృణోతి శ్రావయితి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు
ఇప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి, అంతేకాకుండా స్వామిని కీర్తించినా

0: కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియ అతిష్టద్దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభిపతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళ ద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళ ద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానావిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితం చ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి, కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మ క్రీముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్త. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆశీర్వదించిన తర్వాత అర్చిత్వా ప్రార్థయే దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానావాద్యీ సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం పరమాత్మని మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలు ఉంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో.

0: అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం, వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య ఘోషములు, అనేక వేద ఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేద ఘోషములు వాద్య ఘోషములు అవనే మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనుక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ఒక్క వారు వేసేటువంటి ఒక్క ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధ యాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధ యాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రిడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మని చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్య గమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయవద్దు, చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవను చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే కానీ ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షదు జిహ్వామ్మే లోకవార్త దురన్నత దుర్వార్త దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి 4 వైపులా 4 మాడ వీధులు ఉన్నవి.

0: ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపునటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే ఆ స్వామి యొక్క స్వరూపము కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యుల వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అని పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి ఈ సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. జానం సంస్పృశతి ఇది జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషుష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేత పరోలేకే పరే లోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింతి ఆత్మ భక్తైర్ భాగవతి సహాని, వైకుంఠం కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విడిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడు కొండలవాడ
1: వెంకటరమణ
0: గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
4: నమస్కార్, ఆకాశవాణి సి సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. राष्ट्रपति द्रौपदी मुर्मू आज गुजरात के एकता नगर में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी. गृह मंत्री अमित शाह आज नई दिल्ली में मादक पदार्थ रोधी कार्यबल प्रमुखों के तीसरे राष्ट्रीय सम्मेलन का उद्घाटन करेंगे. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र के अवसर पर फ्रांस, इक्वाडोर, स्लोवाकिया और स्विट्जरलैंड के विदेश मंत्रियों के साथ द्विपक्षीय बैठकें की. ब्रिटेन ने ईरान समर्थित हुती विद्रोहियों के हमलों का मुकाबला करने के लिए सऊदी अरब को सीमित सैन्य सहायता देने पर सहमति जताई. और जापान एशियाई खेलों में महिला क्रिकेट के स्वर्ण पदक मुकाबले में आज भारत और श्रीलंका आमने सामने. राष्ट्रपति द्रौपदी मुर्मू आज गुजरात के एकता नगर में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार फीचर फिल्म, गैर फीचर फिल्म तथा सिनेमा लेखन समेत विभिन्न श्रेणियों में दिए जाते हैं. सूचना और

0: കഥനം കാര്യക്രമം. కార్యక్రమంలో ఈరోజు మావోరి భాగవతం కథలు. సంపుటి నుంచి ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి పెద్దింటి అశోక్ కుమార్ రాసి చదివి వినిపించే ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. కథ విందాం ఇప్పుడు.
2: మా మామ మెల్లమెల్లగా నాటకాల నుంచి జారుకుంటుండు. ఆయనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇది ఎట్లా జాలియాలే అని ఆలోచిస్తుండు. చూస్తుండగానే ఎండాకాలం వచ్చింది. ఎర్రటి ఎండ,

కోతలు మోతలు అయిపోయినాయి. ఈసారి మామకంటే ముందే మా మ్యాళ్ళం మనుషులు తయారయ్యారు. ఎందుకంటే ఆటకు 5 రూపాయలు ఇస్తా అంటుండు కదా. కడుపు నిండా తిండి, బాగా రుచి మరిగిండ్రు. మామ మాత్రం ముందట్లెక్క ఖుషి మీద లేడు. ఆటల మీద మనసిరిగినట్టుంది. ఆటల పేరు ఎత్తుతనే లేడు. అటో ఇటో సామాన్లు చదురుకొని మైకును రిక్షాలో పెట్టుకుని కొరుట్లపేటకు పోయినాం. ఊరు పెద్దదేం కాదు, ఒకట్రెండు ఆటలు నడుస్తాయి. అట్లే నడిచినాయి కూడా. ఈసారి టికెట్లు అమ్మే దగ్గర కొట్లాట అయింది. 10 టికెట్లు ఎక్కువ అమ్మి తక్కువ లెక్క చూపిండు నాంపెళ్ళి. ఖర్చు ఎక్కువ తక్కువ రాసిపెట్టిండు పోశెట్టి. మంగళారతి పైసల దగ్గర కూడా తకరారు వచ్చింది. హరిశ్చంద్ర ఆడుతున్నాం, కాటికాపరి సీన్ వచ్చింది. ఆట మంచి కుదిరింది, జనం బాధపడుతుండ్రు. చంద్రమతి లోహితుణ్ణి కాటికి తీసుకుపోయినాక సీస పద్యాలు చదువుతుంటే గుండె గరిగిపోతుంది. భార్య అని తెలిసినాక కూడా సుంకం చెల్లించమంటుండు కాపరి. చంద్రమతి చేతుల నయా పైసలేదు. జనం బరువుగా ఊపిరితీత్తుండ్రు. అప్పుడే చంద్రమతిని జనంలోకి పంపిండు మా పంతులు. దయగల మహారాజులు, ధర్మం చేయండి, నా కొడుకు పీనుగును కాలబెట్టాలే. కన్న తండ్రే కాదంటుండు, సుంకం కట్టమంటుండు. మీరిచ్చిన పైసలతోనే సుంకం కడతా అంటూ సెంటిమెంట్గా జనంలో తిరుగుతోంది మంగళారతి పట్టుకుని చంద్రమతి. జనం పూర్తిగా ఆటలనే లీనమైండ్రు. 5 పైసలు, 10 పైసలు, 2 పైసలు, 3 పైసలు చిల్లర లేకుంటే వాళ్ళని అడిగి ఇట్లా అందరూ మంగళారతిలా పైసలేత్తున్నారు. మొత్తం 23 రూపాయలు వచ్చినాయి. అవి నాకే కావాలంటుండు పంతులు. ఇదివరకు ఇట్లనే కొట్లాట అయింది తెలుసు కదా. ఈసారి ఆ పైసలు మా చేతులకే రానియలేదు. తప్పు మొత్తం జేబుల గుమ్మరించుకున్నాడు. ఇక మామకు తలికాయ తిరిగిపోయింది. కోరుట్లపేట అయినాక సింగారం పోదామన్నారు అందరు. మామనే వద్దన్నాడు. ఎడ్లబండి కిరాయికి మాట్లాడి సామాను మెలుక్కుని ఇంటికొచ్చినాం. మొట్టమొదటిసారి నాటకం వద్దని మామ నోటి నుంచి నేను ఇప్పుడే వింటున్నా. ఆ రోజే మామ అంగడికి పోయి మాందాత నాటకం పుస్తకం కొనుక్కొచ్చాడు. మాందాత ఆటకు ప్రత్యేకత ఉంది. ఈ ఆటను ఎప్పుడు పడితే అప్పుడు ఆడరు. ఎక్కడైనా వరుసగా 4-5 ఆటలు ఆడినామనుకో చివరగా ఈ ఆట ఆడతారు. ఇందులో వీధి నాంచారి వేషం ఉంటుంది, సిగమూగుతుంటుంది. గొర్రెపిల్లతో పొల్లి చేస్తారు. ఆడిన తెల్లారి అందరూ దావత్ చేసుకుంటారు. ఇక తర్వాత ఇంకో ఆట ఆడనే ఆడరు. పైగా ఈ నాటకం నేర్వాలంటే అందరు భయపడతారు. ఎందుకంటే వీధి నాంచారి వేషం వేయడానికి ఎవ్వరు ముందుకు రారు. భయపడతారు, సిగమత్తదని నీడత్తదని అందరు దూరం దూరమే ఉంటారు. ఎప్పుడైతే మామ చేతిలో మాందాత పుస్తకం చూసినరో అప్పుడే అందరు సల్లబడ్డరు. ఆ ఆటను ఎప్పుడు ఆడతారో అందరికి తెలుసు కాబట్టి వాళ్ళంతా నోరు తెరిచారు. మాందాత ఆట ఆడదాం, వీధి నాంచారి వేషం నేనెత్తా, ఎండాకాలం వెళ్లేలోపే వేద్దాం అన్నాడు మా మామ. ఏంది కొండన్న, ఆటకు మంచి గిరాకీ ఉంది, ఇంకో 2 ఏళ్ళు ఇట్లనే ఆడదాం. ఖర్చులకు ఓంగా 5-10 మిగులుతాయి. మంచిగా ఆడంగా గిట్ల చేస్తావు? పైసలు రాకముందేమో ఆడదాం ఆడదాం అంటివి, ఇప్పుడు పైసలు వచ్చేటప్పుడేమో ఆటలు వద్దంటావు అన్నాడు చంద్రం. ఇక అందరు కూడా అదే మాట అన్నారు. మామ మాత్రం నోరిప్పలేదు, కారణం చెప్పలేదు, వద్దని మాత్రం గట్టిగా చెప్పిండు. ఎవరూ నోరెత్తలేదు, మౌనంగా తలూపిండ్రు. ఈ నాటకానికి మాకు పంతులు అవసరం కూడా లేకుండా పోయింది. పాటల దాటలన్నీ మాకు తెలిసినాయే, పాత్రలు నేనే రాసిన, రిహార్సల్ కూడా ఎక్కువ రోజులు చేయలేదు. ఎవరి ఇంటి వద్ద వాళ్లే పాటలు యాడ్ చేసుకున్నాం. నాటకం ఆడే ముందు వారం రోజులు మాత్రం యాక్షన్ నేర్చుకోవడానికి రిహార్సల్ చేసినాం. ఈ రిహార్సల్కు నేనే పుస్తకం బట్టి పాటలు చెప్పిన. మేము ఎప్పుడైతే మాందాత నాటకం రిహార్సల్ చేస్తున్నామో అప్పుడే మా నిర్ణయం ఏమిటో ఊరంతా తెలిసిపోయింది. అంతకుముందైతే మేము రిహార్సల్ చేస్తే చాలు, ఇంకేం ఆడతారు, ఇంకేం నేర్తారు, ఆడినకాడుకు చాలదా, పనిపాటలేం లేవా అని తిడుదురు. ఇప్పుడు ఎవరు నోరు తెరతలేరు, వచ్చి రిహార్సల్ ముందే కూసుంటున్నారు. కొండయ్య మామ వీధి నాంచారి వేషమేత్తుంటే మా తాత ఏమంటలేడు గాని మా అవ్వ మా అత్త మాత్రం భయపడుతుండ్రు. మా బాప్ మాత్రం కొండడు ధైర్యవంతుడు, వాడికేం కాదు, వాడే పెద్ద దయ్యం, ఇంకా వానికేం దయ్యం పడుతుంది అని అంటుండు. ఈ నాటకం ఆడుకు కొన్ని నియమాలుంటాయి. మేటేషకాలకు 1 పొద్దుండాలి. ఊర్లే ఎన్ని దేవుళ్ళుంటే అన్ని కొబ్బరికాయలు కొట్టాలి. అందరికీ ఏదో తెలియని బాధ, మౌనంగా గంభీరంగా ఉన్నారు. ఇంతకుముందైతే

కరువునంతా మా నెత్తి మీద రుద్దుదురు. ఎప్పుడు చెప్పిన పని చెయ్యకపోదురు. ఇప్పుడు అట్లగాదు, ఎవరికి వాళ్లే ముందుబడి చెప్పినా చెప్పకపోయినా ఎవల పని వాళ్ళు చేస్తుండ్రు. కొండయ్య మామ చేతి సైగ చేస్తే చాలు, సైగతోనే మెదులుకుంటుండ్రు. నాకు మా మొదటి రోజులు గుర్తుకొచ్చినాయి. మేం మేళ్ళం మొదలుపెట్టినప్పుడు కూడా ఇట్లే చెయ్యి సైగతోనే అందరు ఏది చెప్తే అది, ఎంత చెప్తే అంత చేసేటోళ్ళు. ఊరి నడిబొడ్డు దగ్గర స్టేజ్ వేసినాం. స్టేజిని యాపకొమ్మలతో నింపినాం. పొద్దున్నే ఊరిలో దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టినాం. కొండయమామ వేషంను వెరైటీగా తయారు చేసినాం. పెయ్యంతా నల్లటి రంగు పూసినాం. నడుముకు యాపకొమ్మలు కట్టినాం. నాలుగు దప్పులతోని యేషాన్ని ఎదురుకొచ్చినాం. వీధినాంచారి స్టేజ్ మీదికి రాగానే ఇక నలుగురు ఐదుగురికి శిగాలొచ్చినాయి. బైండ్ల మల్లయ్య శిగాలను శాంతి చేసిండు. మామ మాత్రం ముక్కు వంచలేదు. శిగమచ్చినట్లు యాక్షన్ చేసిండు, అంతే. శిగం రాలేదు, దేవుడు రాలేదు. ఇక అటో ఇటో ఆట అయిపోయింది. మేకపోతును గావు పట్టిండ్రు. ఆ రోజు ఊరు మొత్తం వచ్చింది. మేము టికెట్ పెట్టలేదు, వట్టికనే వేసినాం. అందరు తెల్లారదాకా కూసున్నారు. ఇంతవరకు మాందాత ఆట ఎవ్వరు కూడా మా ఊళ్ళో ఆడలేదు. ఇదే మొదటిది. జనం కదలలేక అక్కడి నుంచి కదిలిండ్రు. ఇక ముందు నాటకాలు చూస్తామో లేదో నన్న బెంగ పట్టుకుంది జనానికి. వేషాల రాములు మేళ్ళపొల్లు కూడా మాతో కలిసిపోయినరు. రాత్రంతా పొలి చేసినాం. పులిగమండి ఊరడమ్మ దగ్గర ఆరబోసినాం. వీధినాంచారి చెక్కబొమ్మలు చేయించినాం. కొత్త చెక్కబొమ్మలను బంజర్దొడ్డిల మూలకు పెట్టినాం. తెల్లారి మేళ్ళపొల్లం అందరం పిల్లా జల్లతోని ఎల్లమ్మ మామిళ్ళకు వంటలకు పోయినాం. అంతకుముందు మేళ్ళం నుండి విడిపోయిన వాళ్ళందరినీ దోలుకొచ్చుకున్నాం. ముగ్గురు పంతుళ్లను విలిపించుకున్నాం. వాళ్లకు కూడా కొత్త బట్టలు పెట్టినాం. పనులన్నీ కొండయమామ చేతుల మీద నుంచే నడుస్తున్నాయి. ఏ ఖర్చు పెట్టినా మామ చేతి నుంచే. ఎవలే పని చేయాలన్నా మామనే అడుగుతుండ్రు. కూసుండమంటే కూసుంటుండ్రు, నిలబడమంటే నిలబడుతుండ్రు. నోరు తెరిచి ఆవాజ్ చేస్తలేరు. వంటల కాడ ఆరు కుండల కళ్ళొచ్చింది. అందరూ కడుపు నిండా కళ్ళు తాగిండ్రు. కళ్ళు కడుపుల పడ్డాక గుండెలు వలిగినాయి. పాత ముచ్చట మాట్లాడుకుంటా అందరూ ఒక ఏడ్చుడు కాదు. తెల్లారి సామాన్లన్నీ జరుదురుకున్నారు. పొత్తుల సామాన్లన్నీ ముల్లెగట్టి మా ఇంట్లోనే దులాల మీద పెట్టిండ్రు. అక్కడికచ్చే బట్టలు, అద్దాలు, కాట్కెలు, కాంటలు, పౌడర్లు అందరికి పంచిపెట్టిండ్రు. పాత లెక్కలన్నీ ముందట పెట్టిండు మామ. ముగ్గురు పంతులను కూసుండబెట్టి లెక్కలన్నీ చేయించిండు. సామాన్లు వంచుడు, లెక్కలు రెండు రోజులైంది. ఈ రెండు రోజులు అందరు మా ఇంట్లోనే కూసున్నారు. ఎవరు నోరు తెరతలేరు. ఏది చెప్పినా తలకాయ ఊపుతున్నారు. అంతా బాధ బాధగానే ఉన్నారు. ఆ రెండు రోజులు మా మేళ్ళం మనసులు ఎవరు చక్కగా తిండి తినలేదు. ఏదో పోగొట్టుకున్న బాధ, తల్లి నుండి పిల్లను వేరు చేస్తున్న తన్లాట అందరూ బీరిపోయినరు. లెక్కదేగింది. 150 రూపాయల బాకీ తేలిండ్రు మామకు. అంటే మనిషికి 10 రూపాయలు. చివరగా ఒక్కటే మాట అన్నాడు మామ. అరే, తెలిసో తెలియకనో పెత్తనం ఎత్తుకున్నా. నేనే తిన్నానో మీరే తిన్నారో ఇంత దూరం నడిపించుకొచ్చిన. చివరికి కొట్లాటలు మొదలైనాయి. ఏదో పండుగలకు పబ్బాలకు మురిపంగా ఆడుకునే ఆటను పైసల కొరకు ఆడుడు మంచిది కాదనిపించింది. అందరూ తన్నుకుని గుద్దుకుని విడిపోవుడు కంటే మంచి మాట ఉండగానే విడిపోతే మంచిదనుకున్నా. ఈ లెక్కలన్నీ మీరు కూడా చూడుండ్రి. 150 బాకీ తేలిండ్రంటే మనిషికి 10 రూపాయలు. లెక్కలు సరిగా ఉన్నాయనుకుంటే 10 రూపాయలు ఇయ్యండ్రి, లేదు ఇవన్నీ కాకి లెక్కలే అనుకుంటే ఒక్క పైస ఇయ్యకుండ్రి అంటూ దండం పెట్టి లేచిండు మామ. ఎవ్వరు మాట్లాడలే, బరువుగా బయటకు నడిచిండ్రు. మరునాడు మాత్రం అందరూ 10 రూపాయలు మామకిచ్చిండ్రు. నా వంతు 10 రూపాయలు మా అమ్మ ఇయ్యబోతే మామనే వద్దన్నాడట. లెక్క లెక్కనే అని నోటు జేబులో పెట్టిందట మా అమ్మ. అట్లా పుండరీకతో మొదలైన మా మేళ్ళం మాందాతతో ముగిసిపోయింది. అప్పుడే నా హై స్కూల్ చదువు కూడా అయిపోయింది. కాలేజీ చదువుకు గంభీరపేట పోయినా. మా దగ్గర సామాను అమ్ముదామని కొందరన్నారు. మైకు రిక్షా మాత్రం అమ్మినం. మిగతా సామాన్లు కొండయ్య మామనే కొనుక్కొని వాళ్ళ ఇంట్లో దూలాల మీద పెట్టుకున్నాడు. సరిగ్గా 23 సంవత్సరాలు అవుతోంది. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మా మామ ఇంట్లో దూలాల మీద పైలంగానే ఉన్నాయి. వాటి కిందనే కుర్చీ వేసుకొని కూసుంటాడు మా కొండయ్య మామ. ఇప్పుడు నేను ఊరికి దూరంగా ఉన్నాను. ఎప్పుడైనా మామ దగ్గరికి వెళ్ళినప్పుడు దూలాల మీది సామాన్లను ప్రేమగా చూస్తాను. మామ సీటి మీద, "షోకులు అత్తవా పోదామంటాడు నవ్వుతూ.
మా

0: సుమవ్వ గోడమీద బోసి నోటితో నవ్వుతుంటే పక్కనే తాత ఫోటోలోంచి కోపంగా చూస్తాడు. సీటి కొడదామంటే రాదు, నా మనసు బరువెక్కుతోంది. ఆ జ్ఞాపకాలు ఇంకా నాలో పచ్చి పచ్చిగా అలాగే ఉన్నాయి.
1: మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. కథను వినిపించారు పెద్దింటి అశోక్ కుమార్. ఈ కథను రాసింది కూడా పెద్దింటి అశోక్ కుమారే. ఇది ఇయాల్టి కథనం కార్యక్రమం. ఈ రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంబీరుడు అల్లూరి సీతారామరాజు కథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 73వ భాగం మనకు వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి నవలతో. కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 తిరిగి రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:44 దాటి 10 సెకండ్లు కావస్తోంది. ఇది సింగడి సినిమా పాటల కార్యక్రమం సమయం.

ఇప్పటి నుంచి 10 గంటల వరకు మీకు నచ్చే పాటల కోసం 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి పాటి నచ్చు. మధుర గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం పాడిన ఈ పాటతో ఈరోజు సింగడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం.

మాటల్ని అందంగా మాలగుచ్చి రాగతాళబద్ధంగా స్వరపరిచి గాత్రంతో వినిపించేదాన్నే పాట అంటాం. భావాలను వ్యక్తపరిచే పదాలు సాహిత్యమైతే చెవులకు ఇంపునిచ్చే శ్రావ్యమైన ధ్వని సంగీతం. జానపద, భక్తి, పాత, కొత్త సినిమా పాటలను వినిపిస్తున్నది మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీకు నచ్చిన పాట కోసం 08732 ఈ కోడ్ని జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లల్లా దేనికో ఒకదానికి ఫోన్ చేసి నాతో ముచ్చటబెట్టి మీకు నచ్చిన పాట వినండి 10 గంటల లోపల.

శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటరుగా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040, ఇది హైదరాబాద్ ఎస్టీడీ కోడ్, ఈ కోడ్ను జతచేసి 2324085252, మరో నంబరు 2324085353, 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఇది. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి నవీన్ ఉన్నారు ఫోన్ లైన్ లో. హలో, శుభోదయం నవీన్. ఎట్లా ఉన్నారు? మేము కూడా అందరం మంచిగా ఉన్నాము. గణేష్ ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటున్నారు కాల్వలో?
1: గణేష్ ఉత్సవాలు ముమ్మరంగా మేడం. రోజు ఒక దగ్గర అన్నదానం ఉన్నది.
0: ఎన్ని ఉన్నాయి మొత్తం?
1: 12-13 దాకా మేడం. చిన్న పెద్ద అన్ని అంటే
0: అన్ని కలిపి
1: ఊరు మీది కలిపి 13 దాకా ఉన్నాయి మేడం.
0: అయితే ఈ 13 గణపతులు అన్ని ఉన్నాయా, ఏమైనా నిమజ్జనం అయినాయా?
1: నిమజ్జనం ఇంకా కాలేదు మేడం. ఇవాళ ఒక 2 అవుతున్నాయి, మిగతా 11 రోజులకు అవుతున్నాయి మేడం.
0: ఇవాళ అయితే 9వ రోజు. ఇవాళ
1: గణపతులు, ఇవాళ 2 గణపతులు ఇవాళ అవుతాయి. ఇక ప్రతి పెట్టిన 2 రోజుల నుంచి ప్రతి దగ్గర 2 అన్నదానాలు అవుతాయి మేడం.

0: ప్రతిరోజు
1: రోజు 2 క్వింటల్ బియ్యం పెడతారు, క్వింటల్నర, 2 క్వింటల్.
0: మరి ఊరంతా సరిపోతుందా?
1: ఆ ఊరంతా మాక్సిమం
0: దాదాపు అందరు వస్తారు కదా?
1: అందరు.
0: ఏ సమయంలో పెడతారు ఈ భోజనాలు, పొద్దున్న రాత్ర?
1: మధ్యాహ్నం మేడం.
0: మధ్యాహ్నం ఉంటుంది.
1: మరి 2 నుంచి 4-5 గంటలు పెడతారు.
0: 4-5 గంటల వరకు ఉంటది కదా. కాల్వ అంటే చిన్న ఊరా పెద్దదేనా? ఎంత జనాభా ఉంటది? అంత మందికి రోజు భోజనాలు పెడుతున్నారు గణపతి ఉత్సవ కమిటీ నుంచి కదా?
1: దాతలు ఉంటారు కదా మేడం.
0: అవునవును,
1: ఉంటారు కదా. ఇట్లా ఏదన్నా అయితే మన బియ్యం ఇస్తాము, నూనెలు, పప్పులు ఇస్తారు కొందరు.
0: కొన్ని కమిటీ నుంచి పెట్టుకుంటారు తక్కువ పడ్డ పైసలు కదా.
1: అట్లా మళ్ళా ఇంకేంటంటే ఈ సంవత్సరం కొత్తగా ప్లాస్టిక్ వాడద్దని ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జగ్గులు కొనుక్కొచ్చిండు.
0: మంచి పని చేశారు, మంచి విషయం చెప్పిండు.
1: ఒక 150 గ్లాసులు తెచ్చిండు. ప్రతి గణపతికి అవే ప్లేట్లు కడిగి పెట్టేసుకుని వేరే దగ్గర గణపతికి ఇస్తారు మేడం.
0: ఎన్ని తెచ్చిండు మరి గ్లాసులు, ప్లేట్లు?
1: 200 ప్లేట్లు తెచ్చిండు. ఒక 100 గ్లాసులు దాకా తెచ్చింది.
0: అవును, అటు తింటూనే ఉంటారు, ఇటు క్లీన్ చేసి ఇచ్చేస్తుంటే మళ్ళీ తినడానికి ఉపయోగపడతాయి. మంచి పని చేసిండ్రు.
1: మళ్ళా ఆకు ఇస్తాను తెచ్చిండు.
0: ప్లాస్టికే లేదిగా, అసలు
1: ప్లాస్టిక్ లేకుండా కొంచెం.
0: అవును, కానీ ఇప్పుడు ఆకు ఇస్తారులు అంటున్నారు కదా, మస్తు టైం పడుతుంది కదా కుట్టడానికి దానికి.
1: ఇక్కడ కుడతారు మేడం. మోతకాకులు బాగా దొరుకుతాయి, మోక చెట్లు బాగుంటాయి.
0: తక్కువ డోళ్ళు ఇస్తారులలో తింటారు, లేదైతే ప్లేట్లలో కూడా. మంచి పని చేసినారు కదా. ఈ మార్పు ఈ సంవత్సరమే మొదలైందా, ఇంతకు ముందు నుంచా?
1: ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేట్లు అయితే. లాస్ట్ ఇయర్ అవే మామూలు కొనుక్కొస్తుంది ఇస్తారు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ గ్లాస్ మొత్తం చెత్త అదంతా ఇక్కడ ఎక్కడ, ఒక గ్లాస్ కూడా డిస్పోజల్ గ్లాసులు.
0: అవును, అవి గాలికి ఎక్కడికి ఎక్కడికో పోతాయి, అవి దొరకవు. మళ్ళీ
1: అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వేస్తుంది మేడం గవర్నమెంట్. అట్లా కూడా కొంచెం మారుతున్నారు.
0: మార్పు మొదలైంది అయితే కాల్వ గ్రామంలో
1: కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
0: నిజంగానే ఇది మంచి మార్పే.
1: ఒక గణపతి దగ్గర డీజే పెట్టుడు బంద్ చేసుకుని సన్నాయి పెడుతున్నారు మేడం. సన్నాయి వాయిద్యాలతో ఊరేగింపు చేద్దామని ఫిక్స్ అయింది.
0: చూడు, ఇప్పుడు డీజేకి సన్నాయి వాయిద్యానికి ఎంత తేడా ఉంటది, మానసికమైన ప్రశాంతత ఉంటది. సన్నాయి
1: ఉంటాయి మేడం, ఈ సౌండ్లకు ఎవరి ఖాతర తెలుస్తలేదు.
0: అవును,
1: ఎవరి శబ్ద కాలుష్యం కూడా ఎక్కువైపోతుంది
0: అయిపోతుంది.
1: తక్కువ సౌండ్ పెట్టుకుంటే ఏం కదా మేడం, ఎక్కువ పెడతారు. 60,000 డీజే, 100,000 డీజే అనుకుంటారు.
0: ఊరందరికి వినిపించాలంటారు. అటు చిన్న పిల్లలు ఉంటారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు,
1: ముసలి వాళ్ళకు,
0: పెద్ద మనుషులు. ఇప్పుడు మనం ఈ వినాయక చవితిలోనే అక్కడక్కడ వింటున్నాము డీజే సౌండ్ లో తట్టుకోలేక చనిపోయారు అని చెప్పి. ఏజ్ కు సంబంధం లేదు నవీన్, అందుకే చిన్న చిన్న మార్పులు మన దగ్గర నుంచే మొదలు కావాలి అవి.
1: ఈసారి సన్నాయి పక్కాలు ఫిక్స్ అయిపోయింది. ఒక మన 11 స్టార్ యూత్ అండి.
0: మంచి విషయాలు చెప్పినావు, మంచి అవేర్నెస్ వస్తుంది.
1: మట్టి గణపతి కూడా పెట్టిండు, ఒక గణపతి ఉంది మట్టి గణపతి. మిగతా చిన్నగా ఉన్నాయి, పెద్దగా లేవు గణపతులు కూడా.
0: ఒకటి చెప్పన్నా, ఆకారం
1: మిగతా చిన్నగా ఉన్నాయి.
0: అంటే ఆకారం బట్టి కాదు, భక్తితో మనము ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. పెద్దదా చిన్నదా అని కాదు అక్కడ కదా. పర్యావరణానికి మనకు హాని జరగకుండా మంచి మంచి
1: కార్యక్రమం. వర్షాలు కూడా వినాయకుడు పెట్టి నుంచి వర్షాలు పడుతుంది.
0: అవును, అదే రోజు ఉండే.
1: అవును,
0: వినాయక చవితి రోజు బాగా పడ్డది వర్షం ఆదిలవాళ్ళు.
1: అన్నాడు మాకు కూడా పడ్డది మేడం.
0: ఓకే, మంచి విషయాలు మాట్లాడను
1: మేడం. వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఒక వినాయకుని పాట ప్రసారం చేయండి మేడం.
0: ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పినావు. ఇట్లాగే మీ ఊరు నుంచి మార్పు మొదలై పక్క గ్రామాలకు కూడా వ్యాపించి అందరం కూడా కలిసికట్టుగా ప్లాస్టిక్ మీద యుద్ధం చేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం. నవీన్, మంచి మాటలు చెప్పినావు, ధన్యవాదాలు. నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఓకే.

ఈరోజు 1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారీన ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. బొమ్మరిల్లు విజయ పత్రికలను ప్రారంభించారు. ఈయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. విజయ పత్రికల్లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అప్పట్లో చాలా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీయుడుగా మారింది. 1981లో డబ్బు డబ్బు డబ్బు సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. చిరంజీవితో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించారు. పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ఖైదీ నంబర్ 786 కూడా బాపినీడే తెరకెక్కించారు. కృష్ణ, శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులతో పనిచేశారు. దర్శకుడిగా 22 చిత్రాలు తెరకెక్కించినారు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో యవ్వనం కాటేసింది చిత్రాన్ని నిర్మించారు. 1998లో వచ్చిన కొడుకులు బాపినీయుడు తీసిన చివరి చిత్రం. భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్ను మాటల రచయితగా తెలుగు తెరకు పరిచయం చేశారు. మహారాజు, భార్యమణి, కొంగుముడి, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ లాంటి చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు విజయ బాపినీడు. ఇప్పుడు ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఈ పాట.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

సింగటి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 3 హీరోలకు 3 అరుదైన సినిమాల్లో టార్జాన్గా నటించే అవకాశం లభించింది. ఆ 3 హీరోలు ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి. వీరు వారి వారి జనరేషన్లలో టార్జాన్ పాత్రను పోషించారు. ఎన్టీఆర్ 300కు పైగా సినిమాల్లో నటించగా, కృష్ణ 350కి పైగా, చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారు. మొదటిసారిగా టార్జాన్ పాత్రను పోషించే అవకాశం 1967లో విడుదలైన ఇద్దరు మోసగాళ్లు చిత్రంలో కృష్ణకు లభించింది. తర్వాత 1978లో విడుదలైన రాజపుత్ర రహస్యం చిత్రంతో ఎన్టీఆర్కి టార్జాన్గా నటించే అవకాశం వచ్చింది. తర్వాత 1985లో అడవి దొంగ చిత్రంకు చిరంజీవికి టార్జాన్గా నటించే అవకాశం దక్కింది. కృష్ణ సినిమా ఇద్దరు మొనగాళ్లు బ్లాక్ అండ్ వైట్లో రూపొందించగా, ఎన్టీఆర్ సినిమా రాజపుత్ర రహస్యం ఈస్ట్మన్ కలర్లో విడుదలైంది. చిరంజీవి అడవి దొంగ కలర్లో తెరకెక్కించారు. ఈ 3 చిత్రాలు ఆ కాలంలోనే విజయాన్ని సాధించాయి. ఇప్పుడైతే అడవి దొంగ చిత్రం కోసం ఈ పాట.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ కాల్లో లైన్ లో ఉన్నారు. హలో
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, మాది నిర్మల్ జిల్లా పార్టీకే విలేజ్ మండల్.
0: కుబీర్ మండల్ నుంచి ఎవరు?
1: రంజిత్.
0: రంజిత్, ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? మేము కూడా అందరం మంచిగా ఉన్నాము. గణపతి ఉత్సవాలు, గణేష్ చవితి ఉత్సవాలు ఎట్లా జరుపుకున్నారు?
1: మేడం, మా విలేజ్ లో వచ్చేసి 5 రోజులకే మేడం.
0: అయిపోయినాయా?
1: అయిపోయినాయి మేడం.
0: నిమజ్జనం అయిపోయింది.
1: నిమజ్జనం అయిపోయింది మేడం. పాలజీ నిన్న పోయి వచ్చినాం.
0: మీ ఊరికి దగ్గర ఉంటుందా పాలజీ?
1: అవును మేడం, మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం.
0: చాలా వైభవంగా జరుగుతాయి అక్కడ. కర్ర వినాయకుడు కదా?
1: అవును మేడం.
0: కట్టె గణపతి అంటాం మనమైతే.
1: అవును, కట్టె గణపతి అంటాం. ఆంధ్ర వాళ్ళు అయితే కర్ర వినాయకుడు ఇట్లా అంటారు.
0: అవును. అయితే మస్తు రష్ ఉంటది ఇప్పుడు కదా, తర్వాత లోపల పెట్టేసి గదికి తాళం వేసిస్తారా, ఏం సంగతి అది?
1: మేడం, ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు నడుస్తున్నాయి కదా.
0: అవును.
1: ఈ ఉత్సవాలు దాదాపు ఈ సంవత్సరం ఒక రోజు పొడిగించిండ్రు, మరి ఎందుకో తెలియదు కానీ గురువారం, యాక్చువల్ గురువారం మేడం నిమజ్జనం చేసేది, కానీ శుక్రవారం చేస్తున్నారు ఈ సంవత్సరం.
0: అవును.
1: అయితే మేడం, అక్కడ పాలేజీలో శుక్రవారం నిర్వహిస్తారు మేడం.
0: నిమజ్జనం నిర్వహిస్తారు, అప్పటి వరకు దర్శనమే ఉంటది, ఇంకా దర్శనాలు చేసుకోవచ్చు ఆ లోపల.
1: చేసుకోవచ్చు మేడం. అవును మేడం.
0: తర్వాత ఏం చేస్తారు దానికి? నీళ్లలో నిమజ్జనం చేయకుండా ఒక గదిలో పెట్టేస్తారంటారు.
1: గణేశుని తీసుకెళ్లి కొంచెం వాగులో నీళ్లు చల్లి భద్రపరుస్తారు మేడం. నిమజ్జనమే లేదు వినాయకుడికి.
0: అవును, మస్తు సంవత్సరాల తరబడి అదే జరుగుతుంది, అదే పద్ధతి నడుస్తున్నది కదా.
1: అవును మేడం. దాదాపు బాగా దూరం నుంచి వస్తున్నారు మేడం, మన హైదరాబాద్, నిజామాబాద్.
0: అవును,
1: నిర్మల్
0: చాలా మంది వస్తున్నారు. అవును అవును. అయితే మీ ఊర్లో 5 రోజులకే గణేష్ నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, అచ్చు పొలం పనులలో కదా.
1: అవును మేడం.
0: ఎందుకంటే వినాయక చవితి రోజు నుంచి కొంచెం అక్కడక్కడ అప్పుడప్పుడు వర్షం పడ్డది.
1: అవును మేడం, వర్షాలు కొంచెం ఇప్పుడు నవీన్ అన్నట్టు ఈ వినాయకుడు వచ్చినప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడు పలకరిస్తున్నాయి మేడం వర్షాలు.
0: ఎఫ్ఎం వింటున్నావు అయితే?
1: అవును మేడం. నవీన్ ఇంతగా మా ఫ్రెండ్, అతను
0: అవునా?
1: అవును, కాల్వ నవీన్.
0: కాల్వ నవీన్ అదే. బాగా వాళ్ళ ఊర్లో మంచి అంటే ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ కంచాలు అవి తెప్పించుకున్నారట.
1: విన్నాను మేడం. అది కొంచెం మంచి పద్ధతి మేడం, పర్యావరణానికి మనం మన తరపు నుంచి కొంచెం గిఫ్ట్ ఇచ్చినట్టు.
0: పర్యావరణానికి, ఇంకా మనది మనకు కూడా.
1: అవును మేడం,
0: మనది మనకు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అంటే ప్లాస్టిక్ నిషేధించిందే బెస్ట్.
1: అవును మేడం.
0: అయితే ఈ సందర్భంగా ఇవాళ ఏ పాట విందాం
1: మేడం? ఈరోజు సంతోషం చిత్రం నుండి దేవుడే దిగి వచ్చిన
0: సంతోషం, అదే పాట వినిపించేస్తా. ధన్యవాదాలు రంజిత్ ఫోన్ చేసినందుకు.
1: ఓకే మేడం.
0: గణపతి గురించి
1: మేడం టైం ఉంటే

0: మీరు కూడా రండి మేడం
1: కాలేజ్కి. ఓకే, మరి చూడడానికి సమయం అవి ఉంటుందా, మాకు దొరుకుతుందా? బాగా రష్ ఉంటది కదా.
0: దొరుకుతుంది మేడం, కొంచెం పొద్దున్న రావాలి మేడం.
1: అదే ప్రయత్నం చేద్దాం రంజిత్.
0: ఒంటి గంట వరకు దర్శనం అయిపోతుంది మేడం, కాకపోతే కొంచెం ఇప్పుడు వస్తే మాత్రం బాగుంటారు మేడం రష్.
1: అవును, సరే ప్రయత్నం చేద్దాం రంజిత్. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: సరే మేడం, ఓకే.

0: సింగడు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మాట్లాడుతున్నాను మేడం, టైలరింగ్ చేస్తాను.
0: బాగున్నారా ఖాదర్ భాష?
1: బాగున్నాను మేడం, దేవుడి బాగున్నాం. అందరూ బాగుండాలి,
0: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
1: మనం ఉండాలి, ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి మేడం.
0: ఆయుర ఆరోగ్యాలతో
1: ఉండాలి.
0: నిజంగానే ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేయగలుగుతాం కదా.
1: అంతే కదా,
0: ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే షుగర్లు బీపీలు వచ్చేసి

0: చాలా వరకు ముసలి ముసలి వాళ్ళ అయిపోయినట్టే అయిపోయింది చాలా మంది పిల్లలు పాపం.
1: అవును
0: సరైన తిండి తినక బయట బయట ఫుడ్ తినేసి సమయం సరిపోక ఎప్పుడో ఒక్కొక్కప్పుడు దనదన ఆకలి కాగానే తినేసే వరకు వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తలేదు. ఇంతకీ మీ వయసు ఎంత?
1: 62 మేడం.
0: 62
1: అయినా కూడా మనం టైలరింగ్ చేసుకున్నాం. ఉదయాన్నే ప్రార్థనకు వచ్చేసి అవన్నీ టైల్ వాకింగ్ చేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ చేస్తాం. ఏ మెడిసిన్ లేదు మనకు దేవుడి దయ వల్ల.
0: మంచిదే కదా, మెడిసిన్ లేదు అని సంతోషమైన మాట చెప్తున్నారు.
1: ఇది దీనికి కారణం ఎవరంటే మా గురువు గారు, ధన్యవాదాలు చెప్పాలి ఆయనకి. ఆయన క్రమశిక్షణతో మమ్మల్ని పని నేర్పించాడు.
0: అవును,
1: ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తుంటాం.
0: వయసు కాలంతో పాటు వయసు పరిగెత్తినా మనసు మాత్రం మీది ఇంకా యవ్వనంగానే ఉంది. అన్ని ఇంకా కూడా ఈ రోజు పిల్లలతో పోటీ పడే మనస్తత్వం ఉంది మీకు కదా?
1: ఉంది మేడం, ఉంది మేడం, గ్యారెంటీ. భలే చెప్పారు మేడం, ధన్యవాదాలు.
0: ఎందుకంటే నాకు అలాగే అనిపించింది, మీరు 62 సంవత్సరాల వయసు అన్నా కూడా మాట మాత్రం గంభీరంగా గట్టిగా ఉంది, మంచిగా. అందుకని ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాం.
1: దేవుడిచ్చిన వరం మేడం అది.
0: అంతే, దేవుడిచ్చిన వరమే, నిజమే కాదు.
1: ఇంకొక సొల్యూషన్ చెప్తాను మేడం. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు మనిషికి. తినొచ్చు కానీ ఆరోగ్యంగా, బ్యాడ్ హ్యాబిట్స్
0: అది కూడా ఒక కారణమే. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మంచిది కాదు కదా?
1: కాదు కదా.
0: తెలిసి కూడా చాలా మంది తెలుసు, అందరికి చాలా మంది, కానీ దానికి బానిస అయిపోతున్నారు చాలా మంది. అదే మరి, మనం మాట్లాడిన మాటలు శ్రోతలు వింటున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటే మానేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే ఈ సందర్భంగా ఏ పాట విందాం మనం?
1: అది నేను ఉన్నాను టైటిల్ సాంగ్.
0: ఓకే, అదే పాట వచ్చేసింది.
1: అదే పాట చీకటతో ఎదిగే చెప్పుకుని నేనున్నానని.
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. పాట వచ్చేసింది, వినేద్దాం.
1: ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: EMI అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
2: మీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్లవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఇప్పుడు మన సింగడి కార్యక్రమానికి మరో ఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే, ఎలా ఉన్నారు? వినిపిస్తుందా? నేను మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మీ పేరు? ఓకే, ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. సరే సుదర్శన్, ఏ పాట విందాం? ఓకే, ఏదో చిన్నగా డిస్టర్బెన్స్ వస్తుంది, మాట స్పష్టంగానే ఉంది కానీ. ఓకే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
5: నిన్ను తలచి

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: లాండసాంగి
0: నుంచి. ఎవరు?
2: అడల్లు యాదవ్.
0: అడల్లు యాదవ్. ఏం చేస్తారు మీరు?
2: మాకు అగ్రికల్చర్ లో
0: మేడం. ఎంత ఉంది? హలో,
2: 16 ఎకరాలు.
0: పంటలు మంచిగా ఉన్నాయా ఈసారి? పంటలు బాగున్నాయా? వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ పంటలకి మంచినే పడుతున్నట్టు కదా. మీకు వాటర్ సోర్స్ ఉందా? వాటర్ సోర్స్ లేకపోయినా కొంచెం వర్షాలు అడపదడప పంటలకి బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. మరి దిగుబడులు ఎట్లా వస్తాయో తెలియదు గాని సోయా మంచిగా ఉందా? ఇప్పుడు దసరాకి వస్తుందేమో అది కదా ఇంటికి. సోయా అయితే దసరాకి వస్తుందేమో ఇంటికి పంట వచ్చేస్తుంది. వానలు మనకు సరిపడా పడకపోయినా పంటకు సరిపడా ఉన్నాయి, పర్వాలేదు కదా. పోయిన సంవత్సరం అయితే వినాయక చవితి నుంచే మొదలైనాయి వర్షాలు. అవును, దీపావళి వరకు పడుతూనే ఉన్నాయి పోయినసారి. ఈసారి ఎదురు చూస్తూనే ఉన్నాము, కాకపోతే పంటకు పర్వాలేదు. అదే వర్షాకాలంలో కావాల్సినంత వర్షం లేదు, కాకపోతే ఎక్కడో ఒక చోట పడుతూనే ఉన్నది కదా. అడల్లు యాదవ్, ఏ పాట విందాం? ఓకే, మీరు మాట్లాడుతున్నారు, బాగా డిస్టర్బెన్స్ ఉంది. మీరు అడిగిన పాట నాకు వినిపించింది, అదే పాటనేమో వినే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చలనచిత్ర నేపథ్య గాయకుడు, స్వరకర్త, గీత రచయిత, కవి అయిన పిబి శ్రీనివాసగా మనం పిలుచుకునే ప్రతివాది భయంకర శ్రీనివాస జయంతి ఈరోజు. కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, తెలుగు చిత్రాల్లో ఎన్నో పాటలు పాడారు. పిబి శ్రీనివాస్ ఎన్నో గజళ్లు కూడా రాశారు. పిబి శ్రీనివాస్ గళం స్వర్ణ గళంగా గుర్తింపు పొందింది. 1954లో విడుదలైన జాతక ఫలం చిత్రంలో మొదటిసారిగా పాడారు. సుమారు 3000కు పైగా పాటలు పాడారు. 1930 సెప్టెంబర్ 22న జన్మించారు ఈయన. ఈయన జయంతి సందర్భంగా ఈ రాత్రి షామీ గజల్ కార్యక్రమంలో 9:45 పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 10:00. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గ్రీన్ ఛాలెంజ్ లో నిధులు మంజూరు చేస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి పనికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది December 11-23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్కు విశేష స్పందన లభిస్తుండటంతో ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును 2 అక్టోబర్ వరకు పొడిగించారు. ఎఫ్డిసి కార్యాలయంలో నిన్న జరిగిన జ్యూరీ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గృహ ఇంధన లభ్యత, మౌలిక సదుపాయాల ఆమోదాలు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరా గొలుసుల భద్రత వంటి 4 ఏకాభిప్రాయ ఫలితాలను ఆమోదించడంలో భారతదేశం ఇతర G20 దేశాలతో చేరింది. టెక్సాస్లోని హోస్టన్లో 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 1995 నుంచి 2000 మధ్యలో వచ్చిన పాటలో ఏదైనా పాట సెలెక్ట్ చేసుకుని మాకు వాట్సాప్ చేయండి. మరి మొదటి పాట అల్లుడమ్మ జాక్క చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరిక నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియార గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మీ కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, హస్తినాపురం నుంచి కనిగ సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంజ్, అనిరుద్ధ, శ్రేయాంజ్, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటున్నారు. ఇబ్రహీంపట్నం పట్నం ఆదిభట్ల కరాడి నుంచి గోపి కిషన్, ఉమావతి, వీరందరూ అడుగుతున్న పాట చిత్రపాడిన పాట బొంబాయి సినిమా నుంచి.

0: డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉందా లేదా చూసుకున్నారా?
1: అదే వాళ్ళు ఫామ్ ఇచ్చారు నాకు.
0: ఏం ఫామ్ ఇచ్చారు? ఫామ్ 6 ఫామ్ 7
1: ఫామ్ అంటే ఓటు ఆల్రెడీ ఉంది నాకు ఇక్కడ ఉంటే ఫామ్ ఇచ్చారు కానీ మరి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు అక్కడ ఎవరు ఉండట్లేదు.
0: అదేమ్మా ఫామ్ ఫామ్ ఏమైనా ఇచ్చారు? దాంట్లో ఏమైనా మీకు నోటీస్ లాంటిదా? అది ఆ నోటీస్ అంటే అందులో రాసి ఉంటది
1: నోటీస్ గారు ఫస్ట్ ఫామ్ ఇస్తారు కదా సార్
0: ఇచ్చారు కాబట్టి అది ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎనిమిరేషన్ ఫామ్ అనేది పూర్తయి ఒక నెల అయింది. ఎనిమిరేషన్ ఫామ్ మీరు డీటెయిల్స్ నింపి ఇస్తే అది డ్రాఫ్ట్ రోల్లో ఉంటది. మీ పేరు ఉందా లేదా చూసుకోండి. డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. తర్వాత డ్రాఫ్ట్ రోల్లో లేని పక్షంలో మీరు ఫామ్ ఇవ్వలేదని అర్థం. కాబట్టి మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త ఓటర్గా పెట్టుకోవాల్సి వస్తుంది ఫామ్ 6. ముందు ఓటర్ జాబితాలో చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది బిఎల్ఓ పరిధిలో ఉంటుంది. అందులో మీ పేరు ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఉన్నట్టయితే ఇబ్బంది లేదు, లేనట్టయితే మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోండి. వచ్చే నెల 5వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు అక్టోబర్ 7 వరకు. లేదు తర్వాత నవంబర్లో మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు. నవంబర్ 10 తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి తొందరగా పెట్టుకోండి మీరు. ఓకే.
2: హలో
3: నమస్కారం నీలిమ గారు.
2: నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడ నుంచి?
3: రెడ్డి గారితో మాట్లాడాలి. ప్రభాకర్ రావు అండి, అల్వాల్ నుంచి.
0: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
3: నమస్కారం సార్. సార్ మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీ ఇంత అవేర్నెస్ రేడియోలో అన్నిట్లో చేస్తున్నారు. మొన్న మధ్య కొద్ది రోజుల కింద 15 డేస్ బ్యాక్ అన్ని మీడియాలో వచ్చింది, ఎవరైనా వీలు కాని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే నోటీస్ తోని సరి చేసుకోవచ్చు అనేది. దాని గురించి ఒకటి మీ దృష్టికి తీసుకురావాలండి. చాలా పెద్దవాళ్ళు మా నేబర్ నాకు వచ్చింది, నేను వెళ్ళాను పర్సనల్ గా. ఆయన వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళ కాగితాలు అన్ని తీసుకొని వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్ అల్వాళ్ళు. అలా ఏం కుదరదు, వాళ్ళందరు రావాల్సిందే అంటారు.
0: లేదు,
3: ఎవరైనా చేసిన ప్రకారం కంపెనీకి అందరికి తెలిసి ఏంటంటే ఎవరైనా కనీసం ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్ళొచ్చు డాక్యుమెంట్స్ తో అని చెప్పించారు మొన్న మధ్య మీరు. కానీ మున్సిపల్ ఆఫీస్ అల్వాళ్ళు
0: సరే నోట్ చేసుకున్నాము, చెప్తామండి. మున్సిపల్ ఆఫీస్ అల్వాల్ వాళ్ళకి కూడా చెప్తాం మేము. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు వెళ్తే సరిపోద్ది అందరి తరఫున. ఓకే,
3: ధన్యవాదాలు సార్. మీ దృష్టికి
0: చెప్తామని చెప్పి. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ. నమస్కారం.
2: హలో నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
4: నేను కే రమేష్ ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
4: సార్. 22/7 నాడు మేము ఆన్లైన్ లో మేము ఇది చేసినాం సార్, మన మీ సేవలో ఓటు ఇది చేసినాం, అప్లికేషన్ పెడుతున్నాం సార్. మాకు ఇంతమంది నోటీసు మన ఇంకా ఎస్ఎంఎస్ మెసేజ్ ఏం రాలేదు సార్ మాకు.
0: మీరు జూలైలో దేనికోసం పెట్టుకున్నారు? ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఏది పెట్టుకున్నారు మీరు?
4: మామూలుగా ఇప్పుడు దీనికోసం ఫామ్ అప్లికేషన్ మీరు ఫామ్ ఇస్తారు కదా దానికోసం అనమాట.
0: కాదండి, కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే అడ్రస్
4: మారాలంటే?
0: పాతదే అంటే ఎనిమిరేషన్ ఆల్రెడీ డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేసాము, అందులో మీ పేరు ఉందా.
4: ఇంకోసారి 1950 ఎంత సేపు రింగ్ వచ్చినా మీరు కాల్ వస్తా ఎక్సెప్ట్ లేదు సార్, అది మీరు చూసుకోం సార్.
0: అదే చెప్తామండి, 1950 టోల్ ఫ్రీ నంబర్. అది చాలా మంది కాల్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి మీకు అందకపోవచ్చు. చెప్తాం మీరు
4: ఫోన్ మొన్న 3 రోజులు ట్రై చేశాను సార్, కనీసం 15 నిమిషాలు రింగ్ వస్తుంది, కాల్ ఇంతమందికి రిస్పాండ్ చేయలేదు.

0: అది కొంచెం దయచేసి మీరు తీసుకుంటారు అది.
1: సరే సార్, ఓకే అండి,
0: వెల్కమ్ సార్,
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం,
2: చెప్పండి.
1: నా
3: పేరు మచ్చిక సుదర్శన్, మాది వరంగల్ జిల్లా సంగమన్న ముమ్మిడివరం గ్రామం మేడం.
1: చెప్పండి చెప్పండి.
3: అదే మాది ఓట్ల మీద, మీ ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు, నేను ఓటు వేస్తానా? ఈ ఓట్లు వేసుట్లా భాష తప్పులు రాసి మీది రిజెక్ట్ అయింది అంటే మొన్న కార్యదర్శి వచ్చి మళ్ళా సంతకాలు పెట్టించుకొని ఆధార్ కార్డు ఈ జిరాక్సులు ఇట్లా తీసుకుపోయింది సార్.
1: ఆధార్ కార్డ్ తో పాటు వేరే డాక్యుమెంట్ మీకు ఏదైనా
3: డాక్యుమెంట్ కూడా ఇచ్చిన సార్?
1: ఫ్యామిలీ పెన్షన్
3: ఇట్లా పేర్లు తప్పులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కరెక్ట్ కదా సార్? వాళ్ళు చదువుకుని ఎడ్యుకేటెడ్.
1: అదే అదే పేర్లు తప్పులంటే 2002లో పేరు ఒకలాగుండి ఇప్పుడు పేరు వేరేలాగుంటే అది తప్పు కింద తీసుకుంటారు.
3: అట్లా మా ఇంట్లో 3 అయినాయి సార్.
1: అదేమా 2002లో అప్పుడు తప్పు
3: అట్లా కావద్దు కదా సార్? మంచి మాటలు చెప్తే వాళ్ళు భాష తప్పులు కొట్టితే మా ఓటు రిజెక్ట్ అయ్యే టైం కట్టాలి.
1: సరే సార్, ఇప్పుడు కరెక్ట్ గా రాసి ఇచ్చేసాయండి మీ పేరు, ఆ పేరుతో కరెక్షన్ ఏ విధంగా ఇస్తున్నాను దాని ప్రకారం పేరు వచ్చేస్తుంది. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: వరంగల్ బలన్నారం.
2: చెప్పండి అమ్మా.
4: దేని గురించి?
2: శ్రోతలకు మరొకసారి గుర్తు చేసిన, మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సీఈఓ గారు ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. తోడి ఒక చిన్న డౌట్ ఉంది మేడం.
1: చెప్పండి చెప్పండి
5: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ చెప్పండి.
5: అయితే ఫార్మ్ 6 వాళ్ళకు డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు రాలేదు వాళ్ళది. ఫార్మ్ 6 వాళ్ళు ఆన్లైన్ లో కూడా అవ్వట్లేదు. వీళ్ళు ఫార్మ్ 6 ఇవ్వట్లేదు. ఇది అయిపోయినాక ఫార్మ్ 6 ఇస్తామంటారు. ఇది అయిపోయిన ఫైనల్ స్టార్ట్ చేస్తుంది కదా సార్
1: ఫార్మ్ 6? మీ బిఎల్ఓ దగ్గర ఫార్మ్ 6 ఉంటది. ఫార్మ్ 6 తీసుకోండి. ఫార్మ్ 6 ఒక మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి. మీరు లేని పక్షంలో మీరు ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ పెట్టచ్చు. ఆ ఫార్మ్ 6 లో ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ గా డీటెయిల్స్ పెట్టండి. దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంది, అది కూడా అటాచ్ చేసి డిక్లరేషన్ ఫామ్. ఫార్మ్ 6 ఇస్తారు. ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది సపరేట్ గా ఉంది, అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది.
5: డిక్లరేషన్ ఫామ్ కూడా వీళ్ళే ఇస్తారా సార్?
1: తీసుకోండి, బిఎల్ఓ దగ్గర తీసుకోవచ్చు మీరు.
5: మరి బిఎల్ఓ వాళ్ళు మాకు రాలే తర్వాత అంటున్నారు సార్. అది
1: మీ పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పండి, ఎక్కడ అది?
5: ఇది వరంగల్ సార్, గిరిమాజిపేట స్కూల్ దగ్గర, జిడబ్ల్యూఎంసీ కమ్యూనిటీ కాంప్లెక్స్, 13 పోలింగ్ స్టేషన్ నెంబర్.
1: 13 పోలింగ్ స్టేషన్ చెప్తామండి. ఆ బిఎల్ఓ కూడా చెప్తాము. మీరు ఫామ్ తీసుకోండి, ఫార్మ్ 6, దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేసేయాలి మీరు. ఓకే
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్కారం అండి, నేను ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రేడియో కార్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం.
1: చెప్పండి.
6: 9 నేను ఎస్ఐఆర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను. డ్రాఫ్ట్ రోడ్ లో వచ్చింది, తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. తర్వాత విన్న తర్వాత నోటీసులు ఇస్తున్నారంటే వెళ్ళి ఆ కన్సర్న్ దగ్గర వెళ్ళి తీసుకున్నాను. మ్యాపింగ్ లేదన్నారు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది అంటే 2002లో మలక్పేట్ కన్స్టిట్యూషన్ లో ఉండింది, తర్వాత రీఆర్గనైజ్ తర్వాత 2008లో ఎల్బీ నగర్ వచ్చింది. ఈ మధ్యలో మా పేర్లు 2002లో ఉంది కానీ అప్పుడు కార్డ్ నెంబర్స్ ఏం లేదు. అదే వాళ్ళకి నేను చెప్పాము, తర్వాత అవి అప్లికేషన్స్ అవన్నీ తీసి రిప్లై కూడా ఇచ్చాను, అక్కడ మరి తీసుకున్నాను. మరి ఈ విషయంలో అవుతుందో లేదో నాకు తెలియదు, అవి చెప్పండి.
1: మీరు ఆల్రెడీ డిక్లర్ ఇప్పుడు అనామాలీస్ కింద మీ పేరు గుర్తించారు. అనామాలీస్ అంటే 2002లో పేరు ఒకలాగా ఉండడం, తర్వాత ఇప్పుడు వేరేలాగా ఉండడం అనేది, తర్వాత వేరే కొన్ని ఇబ్బందుల వల్ల అది మీకు నోటీస్ అనేది ఇచ్చారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చారు కాబట్టి రిప్లైతో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో 11 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ మీరు ఇచ్చినట్టయితే ఆ డాక్యుమెంట్ తీసుకొని మీ పేరు ఫైనల్ రోల్లోకి వచ్చేట్లుగా చూస్తామండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేడం నా పేరు మంగళ వెంకటే, నేను రాజకీయ వస్తాను నిజంపేట మేడం. అయితే నేను మామూలుగా సాయంత్రం హిదాబాద్ పల్లి, అయితే నేను ఇక్కడికి వచ్చి కూడా 35 ఏళ్ళు దాటిపోయింది. నేను పేరు ఉంటే అయితే ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చింది, నోటీస్ వచ్చింది అన్నది కానీ పేరు పోయలే. అయితే నేను ఎంఏ ఎల్ఎల్పి తీసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ, అయితే నాది నోటీస్ చేయలేదు కానీ నేనే పోయి ఇవ్వాలంట. నేను టెన్త్ మెమో అడిగింది, టెన్త్ బొమ్మ ఇస్తా అంటే నేను నువ్వే ఇవ్వాలి వచ్చి రావాలి అన్న బిఎల్ బాబు విరోజు కూడా అది నా రాజు గుల్ప మేడం.
1: మీ బిఎల్లో మీ బిఎల్లోకైనా చెప్పేది బిఎల్లోకైనా మీరు ఇవ్వచ్చు డాక్యుమెంట్స్, లేకపోతే ఎక్కడైతే వాళ్ళు
7: ఏం చెప్పిందంటే రాజు రాజన్న స్కూల్ దగ్గర ఆడ ఆఫీస్ లో ఇవ్వాలి నీ కూడ తీసుకుంటారా అని చెప్పిందా మేము ఫోన్ చేసిన.
1: నా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాయండి డాక్యుమెంట్స్.
7: నేను డ్యూటీ ఉంటా సార్, మా అమ్మాయితో పంపిస్తే తీసుకోలే
1: అంటే చెప్తామండి. మీ అమ్మాయితో పంపించచ్చు, మీ బంధువులతో ఎవరితో అయినా మీరు పంపించచ్చు కూడా.
7: అదే మా అమ్మాయి అట్టే వెళ్తుంది ఆఫీస్ కి వెళ్తుంది, నేను సీఏ చేస్తుంది ఆల్రెడీ జాబ్ వెళ్తూ అట్టే
2: వెళ్తుంది. ఓకే అండి, సీఈఓ గారు సీఈఓ గారు చెప్తాను అన్నారు ఆ బిఎల్ఓకి, మీరు మీ అమ్మాయితో మీ ఫార్మ్స్ పంపించండి.
7: ఏది ఏం పంపించాలి చెప్పు, టెన్త్ డిగ్రీగా
1: టెన్త్ సర్టిఫికేట్, ఇంకా ఏదైనా అదర్ డాక్యుమెంట్, మీరు జాబ్ పనిచేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎంప్లాయీ ఐడి కార్డు ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇవ్వచ్చు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: నమస్తే అండి, నమస్తే చెప్పండి.
8: సార్ నేను ఓరేడి ప్రభాకర్ రాని ఫ్రమ్ ప్రస్తుతం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
8: అయితే మాది మా అల్లుడికి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ, అమ్మాయి కిన్ను అల్లుడి కిన్ను. మాదే వాళ్ళదేమో అక్కడ మన శేరిలింగంపల్లి మున్సిపల్ లో ఆల్ ఇండి కాలనీ అని ఉంది.
1: చెప్పండి.
8: హెచ్యూ బస్ డిపో ఎదురుగా సుదర్శన్ రెడ్డి కాలనీ, ఆల్ ఇండి కాలనీ, అక్కడ ఓటర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ చేయించుకోవాలంటే ఏం ప్రొసీజర్ ఏమిటి?
1: మీరు బెంగళూరు మార్చుకోవాలంటే అక్కడ బెంగళూరులో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫార్మ్ ఎయిట్ కింద మీరు మార్చుకోవచ్చు. అక్కడ ఫార్మ్ ఎయిట్ అక్కడ ఇచ్చి ఈ అడ్రస్ నుండి అడ్రస్ మార్చుతున్నట్టు మీరు ఫార్మ్ ఎయిట్ సమర్పించవచ్చు అక్కడ బెంగళూరులో. ఓకే.
8: అయితే ఇంకోటి, అయితే అప్లై చేసాము, చేసిన తర్వాత వాళ్ళు ఏమి రెస్పాన్సిబుల్ లేదు, తర్వాత మళ్ళీ మెసేజ్ ఏమి ఇచ్చారంటే జనవరి నుంచి అవుతుంది మీకు, జనవరిలో మళ్ళీ చేసుకోండి అన్నారు. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే వాళ్ళకి జనవరి నుంచి చేస్తారు, అది ఎంతవరకు నిజమేనా? అది
1: లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఫార్మ్ ఎయిట్ అనేది, ఇప్పుడు కూడా తీసుకుంటారు. మీరు అడ్రస్ మార్పు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఫార్మ్ ఎయిట్ లో ఫిల్ చేసి ఇచ్చేసాయండి అక్కడ. దాంతోపాటు వేరే ఈ స్టేట్ నుండి ఆ స్టేట్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఫార్మ్ ఎయిట్ తో పాటు అటాచ్ చేసి ఇవ్వాలి మీరు. ఓకే
8: సార్, సార్ సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ.
1: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నా పేరు భగవన్ అండి, కరీంనగర్ జిల్లా. అయితే నాకు బిఎల్ఓ నుంచి వెళ్ళి లెటర్ వచ్చిందండి.
1: చెప్పండి.
9: హలో
2: చెప్పండి భగవాన్ గారు, వింటున్నారు సార్.
9: మాకు లెటర్ వచ్చింది, లెటర్ కు దానికి సమాధానంగా మేము టెన్త్ మేమో ఉన్నాం, మా డాడీది మిస్ మ్యాచ్ అయిందని, మేము మిస్ మ్యాచ్ అయిందని చెప్పారు. చెప్తే మేము సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేశాము. అయితే ఇప్పుడు ఒకవేళ మాకు ఓకే అవుతుందా? ఓకే కాకపోతే ఫర్దర్ లా మళ్ళీ ఏం చేయాలి?
1: లేదు, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. డాక్యుమెంట్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు బిఏలోనే ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే ఆ ఏరియా ఏఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా మీకు ఫోన్ చేసి చెప్తారు కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఉండదు మీకు. ఓకే
9: ఓకే కాలేని పక్షంలో మళ్ళీ మీరు ఫర్దర్ లో ఏం చేయాలి?
1: ఓకే కాలేదనేది ఉండదండి, తీసుకుంటారు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నా పేరు జానకి అండి, మేము ప్రస్తుతం నార్సింగ్ లో ఉన్నాము, మాది ఎస్ఆర్ లో నమోదు అయిందండి, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మా ట్రాన్స్ఫర్ అయింది సార్ ఒక వన్ మంత్ బ్యాక్. సో ఇప్పుడు అది మేము తెలంగాణ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్ గాను. హౌ కెన్ వి చేంజ్, ఎప్పుడు అప్లై చేసుకోవాలండి ఫార్మ్ ఎయిట్? అది
1: ఫార్మ్ ఎయిట్ మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఫార్మ్ ఎయిట్ అనేది మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి, ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఎవరు తెలిస్తే మీకు ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ దగ్గర ఫార్మ్ ఎయిట్ తీసుకోండి, ఫార్మ్ ఎయిట్ నింపి ఇచ్చేయచ్చు మీరు. ఓకే.
10: ఆన్లైన్ లో చేయటానికి లేదా సార్?
1: ఆన్లైన్ లో కూడా చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు మీరు.
10: ఓకే,
1: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: హలో సార్, నా పేరు రాజు అమ్మ, నేను నాగర్ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి రాజు గారు.
11: అది నాకు ఓటర్ ఐడి మా నాన్నగారికి దొరకలేదండి నాకు, అది నేను అప్లై చేస్తే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు పంపించినారు నాకు సమ్మని చెప్పినారు. అయితే ఆధార్ కార్డు ఇంకా అంటే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇంకా అది నా ఐడి ప్రూఫ్ లో పెట్టినాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టినాను.
1: సరే.

0: వచ్చింది, కరెక్ట్ వచ్చింది, డ్రాఫ్ట్ లో ఉన్నది, డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉన్నది, కాకపోతే ఏమి డాక్యుమెంట్ అడుగుతలేదు అని అన్నారు. పర్వాలేదు సార్?
1: లేదు, మీకు నోటీస్ వచ్చింది కాబట్టి ఆ బిఎల్ఓకి డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వాలో అవి ఇచ్చేసాయండి. మీరు 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో
0: రెసిడెన్షియల్ అండ్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాను సార్ నేను, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు, పాతది.
1: ఆధార్ కార్డుతో పాటు వేరే డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్లొచ్చు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటున్నారు, అది కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీకు 10th క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే 10th సర్టిఫికేట్ ఏదైనా ఆధార్తో పాటు ఇవి కూడా ఇచ్చి.
0: ఫోటో తీసుకుంటారు కదా? ఫోటో తీసుకోలేదు, అడుగుతలేదు అని చెప్పారు.
1: ఫోటో అవసరం లేదు, ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది మీకు. మీరు బిఎల్ఓకి ఓకే
0: చూసిండ్రు, మరి బిఎల్ఓ చూసిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్ లో చెక్ చేస్తే ఆల్రెడీ ఉన్నది, ఉన్న నాకు ఆది తేజీగా ఉన్నట్టుగా ఉన్నది, ఏం పర్వాలేదు అని చెప్పిండ్రు ఎంఆర్ఓ ఆఫీస్ లో.
1: సరే, మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు లిస్ట్ లోకి వచ్చేస్తానండి.
2: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడ నుంచి?
1: నమస్తే, చెప్పండి
3: సార్. నేను సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి.
3: దయచేసి ఒక చిన్న విషయం సార్, ఇది 1950 ఎందుకు పని చేస్తలేదు, మేము బిఎస్ఎల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈసీ వాళ్ళు బిల్లు కడతలేరు, మేము అందుకే అది పని చేయనిస్తలేదు అంటున్నారు సార్. దయచేసి మీరు అది పని చేసేటట్టు చూడండి, దాదాపు 90% పరిష్కారం అవుతుంది సార్ సమస్యలు.
1: సరే సరే, చెప్తామండి.
2: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నా పేరు కృష్ణ మేడం, నేను హైదరాబాద్ నుంచి
2: మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
4: ఏం లేదు మేడం, నాకు దిన నోటీస్. నమస్కారం సార్.
1: నమస్తే, చెప్పండి.
4: నాకు దిన నోటీస్ వచ్చింది సార్, అయితే మళ్ళీ నాకు రమ్మన్నారు. నోటీస్ వస్తే నేను అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డ్ ఇచ్చాను, పాన్ కార్డ్ ఇచ్చాను, నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, అవే ఉన్నాయి నా దగ్గర.
1: వేరే డాక్యుమెంట్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే 10th సర్టిఫికేట్? 10th. సరే, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లారో అవి ఇవ్వండి, చెప్తాం
4: వాళ్ళు.
1: సరే సరే సరే, ఓకే.
4: చెక్ చేసుకోవాలంటే ఎలా సార్? ఉందో లేదో
1: అది మీకు లాస్ట్ ఫైనల్ రోల్ లో తెలుస్తుంది. ఫైనల్ రోల్ లో తెలుసు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను మేరీ స్టెల్లా, స్టాఫ్, ఏఆర్ నుంచి.
2: చెప్పండి.
5: మరి అది మాకు ఆల్రెడీ లిస్ట్ లో చెక్ చేస్తే పేర్లు మా ఫ్యామిలీలో అందరిది ఉంది, బట్ స్టిల్ నాకు నోటిఫికేషన్ వచ్చింది. మొన్న మా అబ్బాయిది వచ్చింది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాం. మళ్ళా నాది 202 లిస్ట్ లో ఉందా లేదా ప్రూఫ్ అని అడుగుతున్నాను. మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు 202ది.
1: అదే 2002 మీ దగ్గర ఏం ప్రూఫ్ లేనట్టయితే మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు ఉన్నాయమ్మా, అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీకు ఇతర ఇది పాస్పోర్ట్, ఇలా 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి తీసుకెళ్ళచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
6: రెడ్డి గారు నమస్కారం సార్, నేను రమేష్ మాట్లాడుతున్నాను సార్. కే రమేష్.
1: చెప్పండి రమేష్ గారు.
6: ఐడి ప్రూఫ్ ఏమేమి సార్?
1: ఐడి ప్రూఫ్
6: సార్ ఒకటి, మేము 78 సార్, మాకు మా దగ్గర కాస్ట్ సర్టిఫికేట్ లేదు, మా డేట్ ఆఫ్ బర్త్ లేదు, స్కూల్ సర్టిఫికేట్ కూడా లేదు. మరి ఇంకా వేరే ఏం లేదు?
1: పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్
6: లేదండి. పాస్పోర్ట్ లేదండి.
1: ఇంకా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి?
6: ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఉంది, బ్యాంక్ పాస్బుక్, తల్లి పేరు, తండ్రి పేరు, తండ్రి పేరు, నా పేరు, అది ఉంది
1: అన్నమాట. సరే, బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంట్ ఒకటి, తర్వాత ఆధార్, ఇవి రెండు తీసుకెళ్ళి ఇవ్వండి మీరు. ఓకే, ఇవ్వండి, సరిపోదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2 2324085 2 9 55 09 23 ఈ నెంబర్లకు కాల్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: వరంగల్ కాశీపు గారు.
2: చెప్పండి.
1: చెప్పండి.
7: ఇక్కడ మా మిస్సెస్ కు నోటీస్ వస్తుంది సార్. నోటీస్ వస్తే ఏమైందంటే అలా పేరు తప్పు ఉన్నది,

0: అదే నోటీస్ నోటీస్ వచ్చింది కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏవైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ టెన్త్ క్లాస్ ఎస్ఎస్ఎల్
1: చదువుకోలేదు సార్ ఆమె
0: క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా మీ దగ్గర
1: ఏం లేదు కానీ ఒకటి ఇంటి పనులు ఒకటి ఉంది
0: మీ ఆధార్ ఉందా
1: ఆధార్ ఉంది సార్
0: తర్వాత ఇది బ్యాంక్ ఏదైనా ఉందా బ్యాంక్
1: బ్యాంక్ ఉంది సార్
0: అవి రెండు తీసుకెళ్ళి చూపెట్టండి ఓకే మంచిది
2: హలో సార్ ఇందాక ఒక బ్లైండ్ ఆయన మాట్లాడారు నేను అక్కడికి వెళ్ళాను ఎవరు రెస్పాండ్ అవ్వలేదని అంటే ఇప్పుడు దివ్యాంగుల కోసం కానీ వృద్ధుల కోసం కానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాలా లేకపోతే వాళ్ళకి ఏమన్నా మీరు స్పెషల్గా అరేంజ్ చేశారా
0: వృద్ధులు తర్వాత దివ్యాంగులు తర్వాత మెయిన్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ వీళ్ళకైతే వీళ్ళకి ఎటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బిఎల్ఓలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా సహాయపడతారు కూడా
2: అంటే వాళ్ళ లోకల్ బిఎల్ఓ నెంబర్కి ఫోన్ చేసి మేము దివ్యాంగులం లేకపోతే ఏజ్డ్ పీపుల్ అని కాల్ చేసి దివ్య బిఎల్ఓ వెళ్ళి ఆటోమేటిక్గా అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు వీళ్ళు నోటీసులు వచ్చిన తర్వాత కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా వీళ్ళే వెళ్ళి స్టేట్మెంట్
0: నోటీస్ అనేది కూడా వాళ్ళ దగ్గర వీళ్ళే తీసుకెళ్ళి ఇవ్వాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏవి కావాలో వాళ్ళకి అన్ని విధాలా సహాయపడి తీసుకొని వాటిని
2: అప్లోడ్ చేస్తారు బిఎల్ఓస్ ఓకే సార్ బాగుంది హలో నమస్తే అండి మీ పేరు అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
3: నా పేరు భిక్షమయ్య మూసాపేట్ భరత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను
2: చెప్పండి భిక్షమయ్య గారు సార్ వింటున్నారు
3: సార్ ఇంటూరా సార్ నమస్కారం
0: నమస్కారం నమస్కారం చెప్పండి భిక్షమయ్య గారు
3: సార్ మీ బిఎల్ఓలకు సరైన ట్రైనింగ్ ఇవ్వనట్టు ఉంది సార్ మీరు
0: చెప్పండి ఏది విషయం ఏం ప్రాబ్లం
3: మేము అన్ని సబ్మిట్ చేశాము చేసినాక మళ్ళీ రాలేదు రేషన్ కార్డు అదోటి ఇదోటి పట్టారా అంటే ఇక మాకు ఏమి లేవు బ్యాంకుది జిరాక్స్ పేపరు రేషన్ కార్డు జిరాక్స్ ఏమన్నారు మళ్ళీ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ కాదు రేషన్ కార్డు నెట్ పేపర్ తీసుకురా ఈ మూడు రోజుల సంది తిరుగుతున్నాం సార్
0: మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి
3: సార్ ఒకటి మీరు నేను నేను బ్లైండ్
0: మీరు బ్లైండ్ అయితే మీ దగ్గరకే వాళ్ళు వస్తారండి మీ దగ్గరకే వచ్చి డాక్యుమెంట్స్ ఏవి కావాలో అన్ని
2: వాళ్ళు ఇప్పుడే సార్ చెప్పారు అదేంటి దివ్యాంగుల
3: అవును వికలాంగుల దగ్గరికి బ్లైండ్ దగ్గరికి బిఎల్ఓలే పోవాలి వాళ్ళకి ఏమేమి అవసరం అనేది చెప్పాలి తీసుకోవాలి ఇప్పుడు చూడు ఇంకో మూడు రోజుల సంది తిరుగుతున్నా
0: మీరు తిరగాల్సిన అవసరం లేదు బిఎల్ఓనే మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్
3: తీసుకుంటారు
0: ఎక్కడ ఉన్నారు ఇప్పుడు
2: హలో నమస్తే అండి మీ పేరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
4: మేడం నా పేరు నరసింగం అండి నేను కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం సార్
0: చెప్పండి చెప్పండి
4: సార్ నేను స్టార్టింగ్ మా బిఎల్ఓ గారికి ఫార్మ్స్ వచ్చినప్పుడు అన్ని ఫిల్అప్ చేసి కరెక్ట్ గానే ఇచ్చాను సార్ తర్వాత మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే చూపిస్తుంది అన్నారు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్ కానీ మళ్ళీ నాది రిజెక్ట్ అయింది మీరు ఎస్ఎస్సి మెమో గానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు
0: 2002లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమున్నాయో తర్వాత ఇప్పుడున్న డీటెయిల్స్ కి కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పుడు నోటీస్ అనేది ఇస్తారు నోటీస్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్ళి ఇవ్వండి దాన్ని తీసుకొని వాళ్ళు
2: హలో
5: హలో
2: నమస్తే అమ్మా మీ పేరమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
5: నా పేరు శ్రవంతి అండి నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను
0: చెప్పండి శ్రవంతి గారు చెప్పండి
5: యాక్చువల్ గా మేము అడ్రస్ చేంజ్ కోసం అని చెప్పనేసి అప్లై చేశామండి
0: ఫామ్ 8 పెట్టారు
5: ఆధార్ కార్డు ప్రకారంగా మేము చేసాము ఇంకా ఆన్లైన్ నుంచి కూడా చేసాము మరి అది ఎట్లా అవుతుంది అనేది మాకు డౌట్ ఉంది
0: మీరు ఫామ్ 8 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు వెయిట్ చేయండి ఫైనల్ రోల్లో మీ పేరు రావచ్చు మీరు ఒక నెల తర్వాత చెక్ చేసుకోవచ్చు అక్టోబర్ నెలలో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది
5: ఆధార్ ప్రకారంగా అడ్రస్ చేంజ్ అవుతుంది అయితే
0: అంతేండి
5: ఇంకొక డౌట్ ఉందండి
0: చెప్పండి
5: యాక్చువల్ గా మా ఫాదర్ కి ఓటర్ ఐడి గానీ ఏది లేదు నేను మా నాన్నమ్మది పెట్టానమాట మా నాన్నమ్మకి నాకు 50 ఇయర్స్ దాకా ఏజ్ డిఫరెన్స్ అని వచ్చింది నేను మొన్న అప్లై చేశాను వాళ్ళు ఇది అవుతుందో కాదో అని చెప్పేసి అని అంటున్నారు అంటే మా నాన్నమ్మ కూడా చనిపోయింది ఆమె

0: డెత్ సర్టిఫికెట్, నేను ఆధార్, ఓటర్ ఐడి అన్ని కూడా ఎన్క్లోజ్ చేసిన.
1: మీరు ఇప్పుడు నోటీస్ ఏమైనా వచ్చిందా మీకు?
0: దానికి ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి నోటీస్.
1: అదే ఏజ్ డిఫరెన్స్ కాబట్టి నోటీస్ అని ఇచ్చారు. దానికి డాక్యుమెంట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. దాన్ని డాక్యుమెంట్స్ ప్రకారం మీ పేరు తప్పగానే తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ రోల్లో.
0: ఓకే అండి.
1: ఓకే.
2: హలో హలో
3: హలో నమస్తే అమ్మా.
2: నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నందు అండి, నిజాంపేట.
1: నందు గారు చెప్పండి.
3: సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ప్రక్రియ ఎన్నాళ్ళు వరకు ఉంటుంది అంటే, ఇప్పుడు మాకు ఆల్రెడీ ఫార్మ్స్ సబ్మిట్ చేసాము, మళ్ళీ నోటీస్ వచ్చాయి, మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, అది అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది మనకు ఆన్లైన్ లో? టైమ్ లైన్స్ అయినా ఫిక్స్?
1: అదే నవంబర్ 9 తెలుస్తుంది మీకు ఫైనల్ రోల్ అనేది. ఫైనల్ మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పగానే ఫైనల్ రోల్లోకి వస్తుంది అండి. ఓకే.
3: సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఇంట్లో 5 ఉన్నాము, 3 సెంటర్స్ వచ్చాయి, అది ఎలాగ అర్థం కావట్లేదు.
1: 3
3: అంటే ఒకే చోట 3 డిఫరెంట్ డిఫరెంట్ బిఎల్ఓస్ లైక్ వాటర్ కేంద్రాలు ఉంటాయి కదా,
2: 5
3: కేంద్రాలు వచ్చాయి.
1: ఫైనల్ రోల్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి కావాలని చెప్పేసి ఫామ్ 8 పెట్టుకుంటే అందరిది ఒకే చోట తీసుకురావడానికి అవకాశం ఉంది.
3: ఓకే. నవంబర్ 9 వరకు ఉంది కదా సార్?
1: నవంబర్ 9 లోపల పూర్తి అవుతుంది. నవంబర్ 5 లాస్ట్, తర్వాత 5 నుంచి 9 మేము పబ్లికేషన్ చేసేస్తాం. నవంబర్ 5 లాస్ట్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నాకు ఇప్పుడు 4 ఎలక్షన్లు ఉంటాయి, 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయినాయి, 2 మున్సిపల్ ఎలక్షన్లు
2: పోయినాయి.
4: ఇప్పటికి ఉన్నారు ఆర్పీలు, వాళ్ళకు 4 ఇచ్చిన చేస్తున్నారని తెలుసాం, పోయి అడుగుతే ఏమంటున్నారు, అదే వస్తుంది వస్తుంది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. కానీ ఇట్లా చేసుకో మాత్రం అంత లేదు. ఇప్పుడేమో 7 లాస్ట్ డేట్ ఉన్నది, ఏం చేయాలి మేము?
1: మీరు ఓటర్ ఆల్రెడీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా? ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ లిస్ట్ లో
4: పేరు మధ్యలో ఇప్పుడు ఇదేంటి, కేఆర్ ప్రభుత్వం వచ్చే ముందు ఒకసారి ఎలక్షన్ అయింది, అయితే మా వేరే ఐటీ వేసినారు ఓటు, అప్పుడు అక్కడ ఓటు వేసిన, అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఏరియాలో రావట్లేదు.
1: ఇప్పుడు
4: నేను ఉండేది
1: ఏరియా మారింది కాబట్టి, మీరు ఫామ్ 8 కింద అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు పేరు రోల్ లెక్ వస్తుంది, ఎలక్టర్ రోల్ లెక్కి. ఎలక్టర్ రోల్ లో మీ పేరు రావాలంటే మీరు ఫామ్ 8 పెట్టుకొని పాత అడ్రస్ నుండి అడ్రస్ కి మార్చుకోండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను శోభ మేడం, మలక్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ తో మాట్లాడాలి.
1: చెప్పండి శోభ గారు. చెప్పండి. నమస్తే.
5: యాక్చువల్లీ మేము, నేను మా మమ్మీ కొత్త కార్డ్ చేసుకున్నాం 2018. దాని తర్వాత ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను, నాది కంప్లీట్ అయింది ఈ ప్రాసెస్. మా మమ్మీది అవ్వలేదు, అంటే రిటర్న్ వచ్చేసింది. దాని తర్వాత మమ్మీ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు, పాస్బుక్ అలాంటివి సబ్మిట్ చేసి వాళ్ళు చేసేసారు. కానీ నాకు డౌట్ ఉంది, నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్ ఇది?
1: మీ మదర్ కి నోటీస్ వచ్చింది కాబట్టి ఆమె డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఆమె పేరైతే తప్పకుండా ఫైనల్ రోల్లోకి వచ్చేస్తుంది. మీకు నోటీస్ రాలేదంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఎటువంటి వ్యత్యాసాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీ పేరు కూడా ఫైనల్ రోల్లోకి వస్తుంది అండి.
5: ఓకే సార్. సార్ ఇప్పుడు మేము 2000 న్యూ కార్డ్ చేసుకున్నాం, దానికి అంటే ఇది 2002 మరి చెక్ చేసుకోవాలా అవసరం లేదా సార్?
1: లేదు, 2002 అవసరం లేదు లేండి, మీకు ఆల్రెడీ ఫైనల్ రోల్లోకి వచ్చేస్తుంది మీది. ఓకే. నోటీస్ రాలేదు కాబట్టి మీ ఇది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్లోకి వెళ్ళిపోద్దండి.
5: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సత్యనారాయణ అండి, సూర్యాపేట జిల్లా సూర్యాపేట నుంచి అండి.
1: చెప్పండి సత్యనారాయణ గారు.
6: ఏ మాది నోటీస్ వచ్చినట్టు ఆన్లైన్ ఉందండి, మామూలుగా మెసేజ్ చేసిన ఓటకు ఉన్నట్టు ఉన్నది.
1: మీకు నోటీస్ వచ్చింది కాబట్టి మీ బిఎల్ఓకి ఫోన్ చేసి మాట్లాడండి. మీరు
6: సార్
1: మీ బిఎల్ఓ నెంబర్ తెలుసు కదా మీకు, మీ బిఎల్ఓ నెంబర్
6: అది 1950 కొడితే వస్తుంది మళ్ళీ ఓటకు.
1: ఓటు హక్కు కాదమ్మా, మీకు మీ బిఎల్ఓ నెంబర్ తెలుసా లేదా? మీకు
6: తెలుసండి.
1: మీ బిఎల్ఓకి ఫోన్ చేసి అడగండి, మీకు నోటీస్ వస్తే ఉందా లేదా అడగండి ముందు. మీ పేరు మీద నోటీస్ లేనట్టయితే మీది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్లో ఉన్నట్టు, డ్రాఫ్ట్ రోల్లో. ఒకవేళ
6: తండ్రి పేరు తప్పు ఉందనే ఉన్నది
1: అంటే నోటీస్ తీసుకోండి. బిఎల్ఓకి ఫోన్ చేసి నోటీస్ తీసుకోండి. నోటీస్ తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీ దగ్గర అవి ఇచ్చి మీరు మీ పేరు వచ్చేట్లుగా చూసుకోవచ్చు. నోటీస్ వచ్చింది కదా మీకు?
6: నోటీస్ రాలేదండి, అలా ఉన్నట్టు వచ్చింది. అట్లా నోటీస్ వస్తుంది వచ్చింది కానీ నోటీస్ ఏమి ఇవ్వలేదు.
1: నోటీస్ ఇస్తారు, లేకపోతే బిఎల్ఓ ఫోన్ చేసి తీసుకోండి. మీరు నోటీస్ తీసుకోవచ్చు, ఫోన్ చేసి కనుక్కోండి. సరే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేము నాన్పేటికి మాట్లాడుతున్నాం మేడం.
2: చెప్పండి.
7: మాది నోటీస్ వచ్చింది, మేము ఆల్రెడీ బిఎల్ఓకి అప్లై చేసాము. అప్పుడు ఓటర్ ఐడి కార్డు తోటి మొత్తం అప్లై చేసాం ఫామ్. అదే మాకు నోటీస్ వచ్చింది, అది మేము నోటీస్ క్లియర్ ఏం పెట్టాలి మేడం? మళ్ళీ
1: నోటీస్ వచ్చింది కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్, లేకపోతే పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళండి బిఎల్ఓకి.
7: ఇప్పుడు మేము చదువుకోలేదు కాబట్టి మాకు అవన్నీ లేవు సార్. డెత్ బర్త్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు. అంటే మామూలుగా పాస్బుక్ వస్తుందా సార్ ఇలా బ్యాంక్ అకౌంట్?
1: బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ ఉందో? పాస్పోర్ట్ ఉండదు మీ దగ్గర.
7: పాస్పోర్ట్ లేదు సార్.
1: సరే సరే, మీరు అవి తీసుకెళ్ళండి మీ దగ్గర. బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ లేటెస్ట్ పాస్బుక్ అయితే చెల్లదు, బట్ తీసుకెళ్ళి ఇవ్వండి, చెప్తాం.
7: లేటెస్ట్ అంటే మేము అకౌంట్ ఓపెన్ 1 ఇయర్ బిఫోర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది.
1: మీ వయసు ఎంత ఇప్పుడు?
7: మా వయసు 39.
1: 39. మీ దగ్గర ఎటువంటి కార్డ్స్ లేనంటే అది ఎట్లమ్మా?
7: మాకు అకౌంట్ ఒకటి ఉంది సార్, ఎడ్యుకేషన్ చదువుకోలేదు కదా.
1: బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ ఒక్కటే తీసుకెళ్తే ఒప్పుకోరు కాబట్టి దాంతోపాటు మీ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్ళండి.
7: బ్యాంక్ పాస్బుక్ ఉంది సార్,
1: అది తీసుకెళ్ళండి.
7: ఓకే కదా సార్ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు?
1: ఓకే, చెప్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం నమస్తే అండి, వాసుదేవ్ వచ్చారు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి వాసుదేవ్ గారు.
8: సురేషన్ రెడ్డి గారు.
1: చెప్పండి
8: సార్. మీరు ఎస్ఐఆర్ కార్యక్రమం మాత్రం చాలా బాగా జరుగుతుంది సార్, మంచిగా ఫాస్ట్ జరుగుతుంది. సేమ్ టైం మీ వర్కింగ్ మేజర్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సార్. అట్ ది సేమ్ టైం సార్, ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆధార్ అనేది అన్ని ప్రభుత్వ స్కీమ్లకు ప్రామాణికంగా మారుతున్నారు సార్. అది అలాంటప్పుడు దాన్ని ఆధార్ని ఎందుకు తో పాటు మళ్ళీ 11 డాక్యుమెంట్స్ సెపరేట్ కావాలని చెప్పి అడగడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా.
1: ఆధార్ అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు అనేది నడిచింది, ఆధార్ ఒక్కటే అనేది ఒప్పుకోవడం లేదు, సుప్రీంకోర్టులో కూడా ఒప్పుకోలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆధార్తో పాటు వేరే డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: మంగళ వెంకటయ్య, ఇందాక మాట్లాడి కట్ చేశాడు. మా భార్యది అంటే మాది రాజుగుల నిజంపేటు ప్రగతి నగరు. మేడం
1: చెప్పండి, వింటున్నాం
9: సార్. నమస్తే
1: చెప్పండి
9: సార్. ఇప్పుడు మా భార్యది సుభాష్ నగర్ అర్జన్ బస్ లో పడింది ఓటు. మేము ఉండేది నిజంపేట రాజుగుల సౌండ్పై 10 రాత్రి ఓటు నాది వచ్చింది, నాది ఓకే. కాకపోతే నోటీస్ వచ్చింది అన్నదా? నోటీస్ చూడలే బిఎల్ఓ నాకు. మా భార్యది
1: నోటీస్ వచ్చిందని బిఎల్ఓ చెప్పారు?
9: బిఎల్ఓ చెప్పింది, నాకు ఇవ్వలేదు.
1: బిఎల్ఓతో నోటీస్ తీసుకోండి మీరు. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళండి. ఓకే.
9: అది మా భార్యది సార్, ఇంకో డౌట్, మా భార్యది అర్జెంట్ బట్టి చింతలో పడింది, అవన్నీ ఎట్లా చేయాలి?
1: ప్రస్తుతానికి అయితే అడ్రస్ మార్చుకోవాలంటే ఫార్మ్ 8 పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు
10: నమస్కారం అండి.
1: నమస్తే, చెప్పండి.
2: మీ పేరండి, ఎక్కడ నుంచి?
10: నా పేరు రామకృష్ణపురం అండి, స్నేహపూర్ కాలనీ నుంచి అండి, హైదరాబాద్.
2: చెప్పండి
10: సార్. ఇప్పుడు సెకండ్ డ్రాఫ్ట్ లిస్ట్ ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తారా? రేపు అక్టోబర్ 7th తో అయిపోయిన తర్వాత ఫైనల్ రోల్ కు ముందర నవంబర్ 7th 5th లోపల ఏమైనా ఇంకో డ్రాఫ్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారండి మొన్న చేసినట్టు?
1: లేదండి, ఇది డ్రాఫ్ట్ రోల్ అనేది ముందు వచ్చింది, ఫైనల్ రోల్ నవంబర్ 9th. ఫైనల్ రోల్ లో రాకపోతే తర్వాత మీరు అప్లికేషన్ తర్వాత పెట్టుకోవచ్చు, ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ.

0: ఇప్పుడు తర్వాత ఆధార్తో ఏమైనా లింక్ చేస్తారండి ఇవి మావి?
1: లేదు, అది ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోలేదు లింకింగ్ అనేది. మీరైతే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ అన్ని ఇచ్చారు కదా.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి
1: శ్రీనివాస్ గారు.
3: సార్ శుభోదయం.
1: శుభోదయం, చెప్పండి.
3: అది మారువేరు తర్వాత వచ్చింది సార్, ఫస్ట్ నా పేరు వచ్చింది, నా పేరు ఫస్ట్, తర్వాత మారువేరు వచ్చింది, దాంతో సంబంధం లేదా ఏం కాదు?
1: అంటే పేరు ఎప్పుడు వచ్చింది? డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉందా మీది?
3: నాది ఏం లేదు.
1: నాకేం
3: నోటీస్ ఇవ్వలేదు.
1: నోటీస్ ఇవ్వలేదంటే మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. మీకు నోటీస్ రాలేదంటే మీరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే,
3: మారువేరుతో ఏం సంబంధం లేదు కదా సార్ మేడం? మారువేరు ఇట్లా తర్వాత వచ్చింది, పేరు ఫస్ట్ వచ్చింది. నాకు
2: మీ పేరు
3: ఇంటి పేరు తర్వాత వచ్చింది, ఫస్ట్ పేరు వచ్చింది.
1: అదేం ఇబ్బంది లేదమ్మా.
3: ఓకే ఓకే
1: ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇందాక ఒక ఆయన మాట్లాడారంటే, ఇప్పుడు ఏదైనా ఓటర్ చేంజ్ స్టేట్ టు స్టేట్ కానీ, కాన్స్టెన్స్ టు కాన్స్టెన్సీ, అలాగే డిస్టిక్ టు డిస్టిక్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి సార్?
1: అది ఫామ్ 8 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. స్టేట్ టు స్టేట్, వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టుకోవాలి, ఫామ్ 8. ఇదే స్టేట్లో పోలింగ్ స్టేషన్ ఒకే కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టయితే వాళ్ళు ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు, ఫామ్ 8 పెట్టుకుంటే సరిపోద్ది. అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్ నుండి ఈ డిస్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళు ఫామ్ 8 పెట్టుకుంటే చాలు, ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు. సో ఫామ్ 8 అనేది వేరే చోటు నుండి ఈ చోటు మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవాలి. వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే డిక్లరేషన్ ఫామ్ అటాచ్ చేయాలి. ఇది మన స్టేట్లో అయితే డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
2: సార్ ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా ఆ ఓటర్ జాబితాలో పేరుండి ముసాయిదా జాబితాలో వాళ్ళ పేరు నమోదైతే వాళ్ళ అభ్యంతరాలను ఎలా వాళ్ళు వ్యక్తపరచాలి తెలుసుకోవాలి?
1: అదే పోలింగ్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ పేరు ఉన్నది అంటారు,
2: ముసాయిదా ఓటర్ జాబితాలో ఒకవేళ వాళ్ళ పేరుంటే. హలో
4: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను ఇక్కడ బెగమే నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి.
1: చెప్పండి
4: వేణుగోపాలాచారి.
1: చెప్పండి వేణుగోపాలాచారి.
4: సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఒక 23 ఇయర్స్ కింద ఇచ్చిన యా డిస్ట్రిక్ట్ అనమాట మనది, సార్ లో ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే, ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత అందరం సర్నేమ్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మా పి అనుకోని మేము ప్యారకాన్ని పెట్టుకుంటాము, అప్పుడు పి వేణుగోపాలాచారి ఉంటుంది, ఇప్పుడు ప్యారక వేణుగోపాలాచారి ఉంది. ఇప్పుడు ఇక్కడ మీ మ్యాపింగ్ కాదు,
1: సార్ 2002 తర్వాత ఇప్పటిది రెండు మ్యాప్ చేస్తున్నాం కాబట్టి, మ్యాప్ చేసినప్పుడు కొన్ని అనామాలీస్ అని గుర్తించాం. మీరు చెప్తున్నది ఒకటి, వన్ ఆఫ్ ది అనామాలీ, పేరు ఇనిషియల్ ముందు ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు
4: ఇంకోటి సార్, ఇప్పుడు మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము ప్యారకాన్ని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళు మా వాళ్ళు పి అని పెట్టి పంపిస్తారు, అప్పుడు అలా ఉంటుంది అన్నమాట. అయితే ఆ టైంలో పి వేణుగోపాలాచారి ఉంటుంది, మా కొడుకు వచ్చాక నేను ప్యారక వేణుగోపాలాచారి రాసుకుంటాను సార్ నా పని. సార్ ఈ అనామలీస్ వచ్చేవరకల్లా మీకు మాకు మ్యాపింగ్ అవసరం లేదు సార్, అవే ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పాత సర్టిఫికేట్స్ అన్ని కూడా మేము కరెక్షన్ చేసుకుని రాలేం కదా.
1: అదే పాతది మర్చిపోండి, ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ప్రస్తుతం పూర్తి పేరు రాసి ఇచ్చారు కాబట్టి అది ఇవ్వండి. అది అనామాలీస్ కింద గుర్తించి మీకు ఏదైనా నోటీస్ వస్తే నోటీస్ సంబంధించి మీరు
4: లేట్ తీసుకున్నా, నోటీస్ ఇచ్చాం కూడా,
1: నోటీస్ తీసుకున్నారు కాబట్టి మీకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే పెర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ కూడా పూర్తి పేరు ఉంటది.
4: సార్ ఎడ్యుకేషన్ కు మనకు తేడా చెప్తున్నా సార్, ఇప్పుడు నాది ఎస్ఎస్ఎల్ పి వేణుగోపాలాచారి ఉంటుంది, నేను ఆధార్ కార్డు లో ప్యారకాన్ రాసుకున్నా అనుకో, సార్ నేను మనది మస్ట్ అడిగారు అప్పుడు ఆధార్ కార్డు లో, అది దాన్ని కొంచెం మీరు ఓకే చేసుకుంటే 90% తలకానుకలు పోతాయి
1: సార్.
5: హలో
1: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నేను హైదరాబాద్ మదీనాగూడ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
5: నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి
5: సార్. ఇది నాది ఎలక్ట్రల్ మన డ్రాఫ్ట్ రోల్స్ లో ఉంది నాది, మా పాపది, కానీ అందులో నేను ఆన్లైన్ లో చూస్తేనేమో మీ నాదేమో

0: దెన్ 15 ఇయర్స్ డిఫరెన్స్ ఫర్ ద ఏజ్ బై ఫాదర్ అని ఉంది. మా డాటర్ కేమో గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్, 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఏదో ఉంది. కానీ మా బిఎల్ఓ ఏమో ఏమి నోటీస్ ఇవ్వలేదు సార్. ఒకసారి కాల్ చేస్తే వాళ్ళేమో ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఉంటున్నాము, మీరు రండి అంటారు, మాకు ఆఫీస్ ప్రాబ్లము. సాటర్డేనేమో వాళ్ళు ఏమో 3 అవర్స్ 4 అవర్సే ఉంటున్నారు. 2-3 టైమ్స్ కాల్ చేశాను నేను తీసుకోవటానికి. 183 పోలింగ్ స్టేషన్
1: ఎక్కడ?
0: లింగంపల్లి. లింగంపల్లి నియోజకవర్గం.
1: శేర్లింగంపల్లి.
0: అవునండి.
1: శేర్లింగంపల్లి నోట్ చేసుకున్నామా, బిఎల్ఓకి చెప్తామండి మీ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకున్నాం, చెప్తాం. ఓకే,
0: ఏం ఫామ్ ఇవ్వాల్సి వస్తుందండి? ఇట్లా ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్ అంటే
1: మీ దగ్గర ఉన్నది ఏదైనా డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్ తీసుకురండి. పాస్పోర్ట్,
0: టెన్త్
1: అన్ని తీసుకెళ్ళండి. అన్ని తీసుకెళ్ళండి, రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే
0: మా పాపయ్య కూడా అంతే కదండి?
1: అంతే అండి ఇద్దరికి.
0: మా ఫాదర్ ఏం అవసరం లేదండి?
1: అవసరం లేదండి, మీ ఫాదర్ అవసరం లేదు, మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోద్ది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా, సికింద్రాబాద్ నుంచి.
2: చెప్పండి.
3: నా పేరు శ్రీనివాస్.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: నేను 2017 తర్వాత 2000 ఎలక్షన్స్ లో ఓట్ చేశాను, కానీ నాది అడ్రస్ డిఫరెంట్ గా ఉంది. అంటే వెస్ట్ మారేడుపల్లిలో నేను ఇప్పుడు ఉంటున్నాను. అల్వాడు మన ఎన్యూమరేషన్ లో వాళ్ళకు ఫామ్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, దానికివల్ల బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఆధారు ఇచ్చాను, పాస్పోర్ట్ కూడా ఇచ్చాను.
1: సరే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. మీ పేరు ఖచ్చితంగా ఫైనల్ రోల్ లో వస్తుందండి.
2: హలో సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదైన వ్యక్తి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా కూడా, లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా, అభ్యంతరాలని ఎలా తెలియజేయాలి?
1: వేరే వాళ్ళు అభ్యంతరాలు తెలియజేయచ్చు. ఫామ్ 7 అనే దాని కింద ఇతను మా పోలింగ్ స్టేషన్లో పరిధిలో లేని వ్యక్తి, లేకపోతే ఇతను మన దేశస్థుడు కాదు, రోహింగ్యా కావచ్చు, వేరే దేశస్థుడు అని చెప్పి తెలియపరచడానికి ఫామ్ 7 కింద అబ్జెక్షన్ పెట్టచ్చు. ఎవరైనా పౌరులు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు, లేకపోతే ఆ పోలింగ్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారు ఎవరైనా కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఫామ్ 7 కింద అబ్జెక్షన్ తెలియపరచవచ్చు.
2: సార్, ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక ఆయన మాట్లాడారు అల్వాల్ నుంచి, చాలామంది వర్కింగ్ ఉంటారు మోస్ట్లీ హైదరాబాద్లో, వర్కింగ్ డేస్లో అవైలబుల్ ఉండరు, బిఎల్ఓలు ఏమో వర్కింగ్ డేస్లోనే అవైలబుల్ ఉంటారు. ఆల్రెడీ వీటి మీద మీరు మొన్న స్పెషల్ డేస్ కూడా పెట్టి క్యాంపెయిన్ చేశారు, ఐ థింక్ 12th and 13th. సో ఫర్దర్గా మళ్ళీ అలాంటివి ఏమైనా చేసే ఆలోచన ఉందా?
1: స్పెషల్ క్యాంపెయిన్స్ మళ్ళీ పెట్టడం అనేది అవకాశం లేదు. ఇప్పుడు సాటర్డే సండేస్ లో తప్పకుండా వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి ఒక డైరెక్షన్ అయితే తప్పకుండా ఇస్తాం, అదొకటి. తర్వాత ఆఫ్టర్ 6 to 8 ఈవినింగ్ అవర్స్ లో కూడా మీరు అవైలబుల్గా ఉండాలి, ఏరియా పోలింగ్ స్టేషన్ పరిధిలో కానీ, లేకపోతే ఆ ఏఈఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా మీరు ఉండాలని చెప్పేసి కూడా మేము డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
2: సరే, ఇప్పుడు ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, 4 వ్యక్తులకి కూడా నోటీసులు వస్తాయి. సో నోటీసులు వచ్చిన 4 హియరింగ్ అటెండ్
1: ఎవరైనా ఒక్కరు అందరికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్లి ఆ బేర్లోకి సమర్పిస్తే సరిపోతుంది.
2: ఓకే సార్, ఇప్పుడు ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చా? క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవి ఎప్పటి వరకు ఉంటుంది?
1: ఇది ఇప్పుడు ఆల్రెడీ పేరు ఏదైతే లేదో, ముసాయిదా జాబితాలో పేరు రాలేదంటే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు కూడా, ఫామ్ 6 పెట్టుకోవచ్చు, లేకపోతే ఫామ్ 8 అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్న 18 నిండిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు అందరూ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అందరూ ఫామ్ 6 పెట్టుకొని వాళ్ళు అడ్రస్ మార్పు కోసం కానీ, లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు.
2: సార్, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ సిటిజన్ అయ్యుండి, ప్రధానంగా తెలంగాణ సిటిజన్ అయ్యుండి ఇప్పుడు ఫారిన్లో ఉండే వాళ్ళు ఓటర్స్గా నమోదు చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి? ఒక కాలర్ ఉన్నారు సార్, అయిపోయాక దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎలా అప్లై చేయాలి సార్? ఇప్పుడు
1: ఫామ్ 6A కింద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. దీనికి వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది ఫామ్ 6A ద్వారా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
2: హలో నమస్తే అండి, మీ పేరు?

0: మురళి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మురళి అండి. గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మురళి గారు, చెప్పండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్
1: సార్. యాక్చువల్గా నేను సర్టిఫికెట్ అంతా నింపేశానండి. నోటీస్ వచ్చితే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ మేము సన్నత్ నగర్ కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ పాన్ బజార్ నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ 1 వీక్ లో మళ్ళా మేము వేరే దిక్కు షిఫ్ట్ అయ్యాం సార్. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? అది
2: ఇప్పుడు ఫైనల్ రోల్ లో మీ పేరు వచ్చే వరకు ఆగండి. నవంబర్ 9 ఫైనల్ రోల్ వచ్చేస్తుంది. ఫైనల్ రోల్ లో మీ పేరు డ్రాఫ్ట్ రోల్ లో వస్తుంది కాబట్టి తర్వాత ఫార్మ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోండి. మీరు నవంబర్ 10 తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
1: నవంబర్ 10 తర్వాత ఫార్మ్ 8 లో మళ్ళా మేము
2: అడ్రస్ మార్పు కోసం పెట్టుకోండి మీరు.
0: సార్, ఫైనల్ గా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఆఫ్లైన్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అయితే ఎలా చేసుకోవాలి, ఓటర్ యాప్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి సార్?
2: ఇప్పుడు ఆల్రెడీ ఓటర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫార్మ్ 6 అని దాని కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్క పౌరుడు ఫార్మ్ 6ను అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫార్మ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాలి. అడ్రస్ మార్పు కోసం అనుకుంటే ఎవరైనా ఫార్మ్ 8 అనేది వాళ్ళు కన్సర్న్ బిఏలోకి ఇవ్వచ్చు. ఫార్మ్ 8లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫార్మ్ 6 అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ కూడా సమర్పించాల్సి వస్తుంది కాబట్టి అవి రెండింటినీ ఫిల్ చేసి మీ కన్సర్న్ మీ ఏరియా బిఏలో ఎవరున్నారో అతనికి ఇస్తే సరిపోద్ది. మీ పేరు అందులో లిస్ట్లోకి వచ్చేస్తుందండి. తర్వాత మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి మీరు ఫోన్ చేసి తెలియపరచవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా 1950 పెట్టవచ్చు. తర్వాత co.telangana@eci.gov.in అనే దానికి కూడా మీరు ఫోన్ చేసి అందులో కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు దాని ద్వారా co.telangana@eci.gov.in. దీంట్లో దీని ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దీన్ని చూసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సరిపోతుంది.
0: ఓకే సార్. అందరూ మళ్ళీ ఇంకా ఎవరన్నా నోటీసులు అందుకోలేని వాళ్ళున్నా తొందరగా ఆన్లైన్లో చెక్ చేసుకొని నోటీసులు అందుకొని తొందరగా హీరింగ్ అప్పీర్ అవ్వాలని మనం కోరుకుందాం సార్. ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్గా 100% తెలంగాణలో సక్సెస్ అవ్వాలని మనం ఆకాంక్షిద్దాం సార్. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు నమస్కారం.
2: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
3: మీరింతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్ లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పగడబందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ అభివృద్ది పనులపై ఆయన నిర్వహించిన సమీక్షలో భారీ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద హర్యానాలోని కురుక్షేత్ర ఐటీఐ క్లస్టర్కు జాతీయ స్టీరింగ్ కమిటీ 320 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల నేపథ్యంలో ప్రాఠ్య ప్రణాళికలు, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా వృత్తి విద్యా శిక్షణ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెమికాన్ ఇండియా 2026 సందర్భంగా ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ విడుదల చేసిన సెమికాన్ ఇండియా 2.0 నివేదిక ప్రకారం భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2026లో దాదాపు $64 బిలియన్ నుండి 2035 నాటికి $200 బిలియన్ అంటే 3 రెట్లకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. ఈ నివేదిక దేశీయ తయారీకి కీలకమైన ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. నేషనల్ స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ 2026 పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్ అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఈ పథకం కింద విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామంటూ పేరు, విద్యార్హతలు, వయసు వంటి వ్యక్తిగత వివరాలను ఒక లింక్ ద్వారా సేకరిస్తున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకమేదీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 6 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఏంటి ప్రత్యేకం అని అంటున్నారా? పేరొక్కటి చాలు తెలుగు సినిమాను శాసించడానికి, మాటొక్కటి చాలు ప్రేక్షకలోకం మైమరిచిపోవడానికి, స్టెప్ ఒకటి చాలు హుషారుగా మనము కూడా ఆ డాన్స్ అందుకోవడానికి. దాదాపు 256 చిత్రాలు, 60కు పైగా కథానాయకులతో నటన, కోట్ల కొద్ది అభిమానులు, బోలెడన్ని రికార్డులు, ఇవన్నీ చేసింది తెలుగు సినిమాను నిలబెట్టిన ఒక గొప్ప నటుడు. వారి గురించిన పరిచయ వాక్యాలివి. అలాంటి నటుడు నటించిన ఒక ట్రెండ్ సెట్టర్ చిత్ర విశేషాలు ఈరోజు. మరి క్లూగా మీ అందరికీ ఒక పాటైతే వినిపిస్తాను, కాని ఆ చిత్ర విశేషాలు కాదండోయ్, ట్రెండ్ సెట్టర్ అన్నాను కదా, కాస్త మెదడుకి పని చెప్పేయండి మరీ.

సరే, మనం మాట్లాడుకోబోయేది అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం. అదైతే తెలిసిపోయింది కదా మీ అందరికీ. మరి ఈ సినిమా చూస్తే మనం మన సొంత ఊరికి వెళ్లినట్టుంటుంది. గోదావరి పరవళ్లు తొక్కుతున్నప్పుడు కలిగే ఆనందం మన సొంతమవుతుంది. కాలగర్భంలో కలిసిపోతాయేమో అన్న తెలుగింటి సాంప్రదాయాలను తెలిమంచుల పల్లెటూరి అమాయకత్వంతో, అనుబంధపు పరిమళంతో మేళవించి పునఃపరిచయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రంతో తారాపథంలోకి దూసుకువెళ్లిన కథానాయికకు వెన్నుదన్నుగా నిల్చుని కథంతా తానే అయి నడిపిన దిగ్గజ నటుడు మన నాగేశ్వరరావు గారు. అర్థం అయ్యి కానట్టుగా ఉందా? మరి మీకోసం ఆ చిత్రగీతం.

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం విడుదలై విజయ్ ఢంకా మాత్రమే కాదు, అనుబంధపు సాంప్రదాయపు ఢంకా ప్రతి తెలుగింటిలో మోగించిన సీతారామయ్య గారి మనోరాలు చిత్ర విశేషాలు కొన్ని ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి ఈ చిత్రంతో ముడిపడ్డ జ్ఞాపకాలు మీకు కూడా ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324082 0402240852. మరి నిర్మాత దొరస్వామిరాజు గారు ఒకరోజు నాగేశ్వరరావు గారిని కలిశారట. ఈ కథ వినిపించారు. నాగేశ్వరరావు గారు ఆలోచిస్తూ ఉండిపోయారు. అరగంటైనా జవాబు రాలేదు. ఇక్కడేమో దొరస్వామిరాజు గారికి కాస్త కోపం పాలు ఎక్కువ. ఈ అరగంట ఆలస్యాన్ని భరించలేక, మీరు చేస్తారో చేయరో చెప్పేయండి, మీరు నో అంటే నేను వేటూరి గారిని పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసేస్తాను అనేసరట. అదేంటి, గీత రచయితని హీరోగానా అని చెప్పి అనిపిస్తుంది కదా. అదే కదా, అక్కడ నాగేశ్వరరావు గారికి కూడా అదే అనిపించుండొచ్చు. మరి నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఎస్ చెప్పారు, ఈ సినిమా పట్టాలు ఎలా ఎక్కింది?

0: పట్టి సీమా చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్. నిజానికి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ సినిమా చూడాలంటే ఏదో మన కుటుంబ కథ, మన కథ అనిపించేట్టుగా మనసు దోచిన సీతారామయ్య గారి మనవరాలులో సీతారామయ్య గారిగా నాగేశ్వరరావు గారు, ఆయన మనవరాలు సీతగా మీన నటించారు. నానమ్మగా రోహిణీ హటంగడి, అతిథి పాత్రలో గోదావరి ఆశలో దాసరి గారు తెరపైన కనిపిస్తారు. మరి కొన్ని చక్కటి విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం.
1: షష్టి పూర్తి నిన్నైనా ఊపింకా తగ్గినట్లేదు.
2: సీతారామయ్య గారా, తామరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప ఓర ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటాదండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెల పెల పెల పెళ్ళాడిపోయినట్టును ఒళ్ళంతా జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్.
1: చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వును. ప్రపంచంలో షష్టి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా?
2: అవునండో, వచ్చే ఆశూజానికి తమరు కూడా 60 ఏళ్లు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరన్నమాట. తమరు చిన్నోరండి బాబు, తమరు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబరాలు.
1: ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు.
2: ఇదిగో ఆ ముఖ మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి సెల్లయ్య గారిని మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిచ్చి కళ్యాణం, పచ్చ తోరణం తమరికేంటండి? పైగా అబ్బాయి గారేమో షష్టి పూర్తికి వస్తారయ్యే.
0: ఇప్పుడు విందాం అందాల రాముడు చిత్రంలో ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 26 నిమిషాలు. మనం మాట్లాడుకుంటున్నాం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి కథానాయికకు అందులోనూ 16-20 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలను బాపు బొమ్మలా ఉందని అప్పటి వరకు పొగిడేవారు. కాని ఈ సినిమా వచ్చాక ఏం జరిగిందో తెలుసా? చాలామంది పెద్దలు సీతారామయ్య గారి మనవరాలులా, అచ్చ తెలుగమ్మాయిలా ఉన్నావు అని చెప్పి అనడం వరకు వచ్చేసింది. అది ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్.

0: ఇది సీతారామయ్య గారిల్లే కదండి?
1: అవునమ్మా.
0: నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని.
2: ఏమిట్రా మనవరాలా?
3: అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి.
1: అమ్మా నాన్నా
0: రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మరి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ కథాసలు రచయిత ఊహించి రాశారా, లేకపోతే దానికి కూడా ఏదైనా నేపథ్యం ఉందా అని చెప్పి మనందరికీ డౌట్ వస్తుంది కదా. ఉందిగా. 1978 లో ఉన్నవ వెంకట

చేశారు. అప్పుడే ఆయన రెండు మూడు సినిమాలు పూర్తి చేసుకుని రాఘవేంద్రరావు గారి చిత్రానికి ఒక మంచి కథ కోసం చూస్తుంటే ఈ వేమూరి సత్యనారాయణ గారు ఈ కథ ఇచ్చారు. అయితే నవ్విన కన్నీళ్లలోని ఒక్క స్టోరీ లైన్, అంటే తల్లి తండ్రి చచ్చిపోతే మనవరాలు తాతయ్యకి చెప్పకుండా ఇంట్లో ఉండడం వరకు తీసుకుని రచయిత గణేష్ పాత్రు గారితో మిగిలిన కథ సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారు క్రాంతికుమార్ గారు. ఆ స్క్రిప్ట్తో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే, అబ్బే ఈ సినిమాన ఇలాంటి కథ ఎవ్వరూ చూడరు, ఇప్పుడంతా కమర్షియల్ జమానా, వద్దు క్రాంతి అని చెప్పి ఒత్తనేశారట.

ఈ పాటకు ముందర మనం చెప్పుకున్నాం కదా, నవ్వినా కన్నీళ్లే అనే ఒక చిన్న నవల నుంచి ఆ స్టోరీ లైన్ ని తీసుకుని క్రాంతికుమార్ గారు గణేష్ పాత్ర గారితోటి సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారని, మరి ఇదే కథను తీసుకుని నిర్మాత దొరస్వామిరాజు గారి దగ్గరికి వెళ్తే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి నడుస్తుందా అని చెప్పి కాస్త సందేహపడ్డారట ఒక క్షణం. కానీ గణేష్ పాత్ర గారు ప్రతి సీన్ వివరించాక తప్పకుండా ఈ సినిమా మనం చేద్దామని ఒప్పుకున్నారు. మరి ఇందాక చెప్పాను కదా తర్వాత ఏఎన్ఆర్ గారు ఎలా ఒప్పుకున్నారో తెలుసు, కానీ ఒక మాట మాత్రం అన్నారట, కథంతా మనవరాలి మీదేగా నడుస్తుంది అని నాకు కాస్త సందేహంగా ఉంది అని చెప్పి ఒకసారి అనడంతో దొరస్వామిరాజు గారికి అప్పుడు కోపం వచ్చింది. తర్వాత ఒప్పుకున్నారనుకోండి, మరి ఇక్కడ దర్శకుడికి ఒక ఐడియా వచ్చింది, సినిమా నాగేశ్వరరావు గారు

0: చెప్పేసుకున్నారు. మెల్లిగా పాత్రలందరినీ నేను టీమ్ అందరినీ తయారు చేసుకుంటానని చెప్పి ఆయన మైండ్ లో ఒక ఐడియా ఉంది. కానీ అనుకోకుండా ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా రావడం వల్ల నిర్మాతకి తిట్లు పడ్డాయి. దర్శకుడికి ఐడియా వస్తే నిర్మాతకి తిట్లు ఎలా పడ్డాయి? అక్కినేని గారి మనసుకి నచ్చని సంగతి ఏంటి, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి.
1: నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య?
2: చెప్పమ్మా.
1: ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకింతవరకు రానేలేదు. కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారా? నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి.
2: మీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో.
1: మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి.
2: అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేనివ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మ నువ్వు, ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ట్రెండ్ సెటర్ చిత్రం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి దర్శకుడు క్రాంతికుమార్ గారికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? విగ్ లేకుండా నాగేశ్వరరావు గారిని తెరపై చూపించాలని. ఇది నేను చెప్తే ఆయన వినరేమో అని చెప్పి క్రాంతికుమార్ గారికి అనిపించిందట. అనుకుని మెల్లిగా నిర్మాత గారిని బతిమలాడి నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపించారు. ఏంటి, నేను విగ్ లేకుండా నటించాలా? ఇదేమైనా నా చివరి చిత్రం అనుకుంటున్నారా అని చెప్పి అంతెత్తున ఎగిరి తిట్టేశారట నాగేశ్వరరావు గారు. నేను చెయ్యను కాక చెయ్యను అని చెప్పి ససేమిరా అనేశారు. అప్పుడు దొరస్వామి గారు నచ్చ చెప్పారట, కాదండి పోనీ ఒక పని చేద్దాం, విగ్తో ఒక షాట్, విగ్ లేకుండా ఇంకొక షాట్ తీసి చూద్దామా అంటే 50 సంవత్సరాలు నటుడిగా అనుభవమున్న నట సామ్రాట్ వెంటనే స్క్రీన్ టెస్ట్కు ఒప్పుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమే కదా. అది నటనంటే ఆయనకున్న గౌరవం. అంతేకాదు ఈ సినిమాలో నాకు నచ్చిన మరొక అంశం, ప్రేక్షకులు మెచ్చిన మరో అంశం ఏంటో తెలుసా? అప్పట్లో అమెరికాకి వలస వెళ్లిపోయిన భారతీయులు వారికి పుట్టిన పిల్లలకి తెలుగే సరిగ్గా రాదు. అలాంటిది అమెరికా వెళ్లినా కూడా మన సాంప్రదాయాలు, మన భోజన అలవాట్లు అన్ని ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి నేర్పించడంతో పాటు పూజా కార్యక్రమాలు కూడా నేర్పించడము చాలా అద్భుతంగా అనిపించింది.

అలా సీత ఇంట్లో వ్రతం జరుగుతుంటే పంతులు గారు చేసిన తప్పును సరిదిద్ది తానే స్వయంగా ఈ శ్లోకాలు చదవడం చాలా మంది ప్రేక్షకులకి నచ్చింది. మరి ఇంతకీ స్క్రీన్ టెస్ట్ తీశాక ఏం జరిగింది? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. సరే, విగ్ తోటి ఒకటి, విగ్ లేకుండా మరొక స్క్రీన్ టెస్ట్ తీశాక అక్కినేని గారి బంధుమిత్రులకు కూడా విగ్ లేకుండానే చేస్తే బాగుంది అని చెప్పి ఆయనకి సూచించారట. సరే అని చేయడానికి ఒప్పేసుకున్నారు. వారం తర్వాత, నిజమే మీరు చెప్పినట్టు విగ్ లేకుండా చేస్తేనే బాగుంది అని నిర్మాతకు కితాబు ఇచ్చారు. మరి మనవరాలిగా మీనాని ఎన్నుకున్నారు. నిండు ముత్తైదుగా తెరపైన కనిపించాలని రోహిణీ హటంగడి గారు బావుంటారని చెప్పి జానకమ్మ పాత్రకు వారిని ఎంపిక చేశారు. అలాగే తనికేళ్ల భరణి, చాలా మంది, ఏ ప్రతి ఒక్క నటీ నటులు ఎవరెవరు చేశారో, కోట శ్రీనివాసరావు గారు వారు చేసిన పాత్రలకు సముచిత న్యాయం చేశారు. మరి షష్టిపూర్తి సీన్ గుర్తుందా? అసలు ఈ సినిమా చూసిన ఎందరో పడుచు జంటలు తాము కూడా ఫ్యూచర్లో షష్టిపూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వేటూరి పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం, క్రాంతికుమార్ అద్భుతమైన దర్శకత్వం, పద్మాలయ స్టూడియోస్లో ఒక నెల తర్వాత కడేపులంక తదితర ప్రాంతాల్లో మిగిలిన గోదావరి పరివాహక ప్రాంతంలో షూటింగ్ చేశారు. ఇన్ని చెప్పుకున్నాక మరి ఆ షష్టిపూర్తి సీన్ కానీ ఆ పాట కానీ

0: లేకపోతే ఎలా?
1: తాతయ్య, తాతయ్య,
2: నన్ను ఎవరో విసిగించొద్దు.
1: షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య.
2: అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు.

0: లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సీతారామయ్య గారి మనోరాలు చిత్రకథ మనందరికీ తెలిసిందే. ఒక్కసారి క్లుప్తంగా చెప్పేసుకుంటే, సీతారామపురంలో సీతారామయ్య గారి మాటే విధవాకు. కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసినా తన మాట వినలేదు కాబట్టి తర్వాత మాట్లాడడం ఆపేస్తాడు సీతారామయ్య. ఇలా ఉండలేక కొడుకు అమెరికా వెళ్లిపోతాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు కూతురు పెళ్లికి ఆహ్వానం పంపిస్తే మనవరాలు మాత్రమే వస్తుంది. తల్లి తండ్రి స్వదేశానికి రాబోతూ కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఈ వార్త వింటే తాతానానమ్మలు తట్టుకోలేరని మనవరాలు సీతపడే ఆవేదన, చేసే ప్రయత్నాలు తెరపై మనతో కంటతడి పెట్టిస్తే ఆ తాతా మనవరాలి అనుబంధం, ఈ కథ చుట్టూ కుటుంబ నేపథ్యం, పరిసరాలు ఇత్యాది మనకి తెలుగుతనం అంటే ఏంటో గుర్తు చేస్తాయి. మన అనుబంధ బాంధవ్యాల విలువ తెలుసుకున్న వారెందరూ అన్నది అక్షర సత్యం. ఆ రోజుల్లో సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కాని ఆ సినిమా తీయడానికి ఆ దర్శకుడు ఆ కథలో ఎంతగా లీనమైపోయాడో తెరపై మనందరం చూశాము. ఇప్పుడు విందాం బంగారు కుటుంబం చిత్రంలోని ఈ పాట.

సినిమానైతే వేడుకగా విడుదల చేసేశారు 1991లో. కానీ అదే రోజున ప్రేమఖైదీ చిత్రం కూడా విడుదలైంది. ఇక్కడ సీతారామయ్య గారి మనవరాలు విడుదల చేసిన థియేటర్లు అన్నీ ఖాళీ కుర్చీలే. 2 వారాలైనా ఇదే పరిస్థితిట. థియేటర్ యాజమాన్యం వెళ్లి నిర్మాత దొరస్వామిరాజు గారితో అన్నారట, ఇంకా నష్టం మేం భరించలేమండి, సినిమా తీసేస్తామనంటే నిర్మాత ఒప్పుకోలేదు. 175 రోజులకు మీకు ఎంత అద్దె కట్టాలో చెప్పండి, ఇప్పుడే పేమెంట్ చేసేస్తానన్నారట. అంతేకాదు, చిత్రానికి ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 70% మళ్లీ ఖర్చు పెట్టి విస్తృతంగా వార్తాపత్రికల్లో కళావేదికలపైన పబ్లిసిటీ ఇప్పించారు. అప్పటికే సినిమా బాగుందని కాస్త కాస్తగా టాక్ చెప్పుకుంటున్న ప్రేక్షకులు చిత్రాన్ని ద్విశత దినోత్సవం వైపుగా పరుగులు పెట్టించి ఘన విజయాన్ని అందజేశారు. ఇప్పుడు విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఈ పాట.

చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అచ్చతెలుగు చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ట్రెండ్ సెట్టర్ అని ఇందాకన్నానే పరికిణి ఓణీలు అంటే అర్థం ఏంటి అన్న అప్పటి యువతికి మళ్లీ తెలుగుదనం తొణికిసెట్లనాడేటట్టు తెరపైన మీనా వేసుకున్న పరికిణి ఓణీలు అందరినీ ఆత్మీయంగా పలకరించాయి. చిత్రం చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు ప్రతి పండగ రోజు తప్పనిసరిగా తెలుగువారి సాంప్రదాయ దుస్తుల్ని ధరించడం మొదలుపెట్టారట. ఏ దేశంలో ఉన్నా మన భాష, మన భోజనం, మన మూలాలు మర్చిపోకూడదని నేర్పించిన సినిమా ఇది. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా విగ్ ఉన్నా లేకపోయినా నాగేశ్వరరావు గారంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అని తెలియచేశారు మరోసారి. అనుబంధాల మేలు కలయిక ఆత్మీయపు దారాలతో నేసి చక్కటి సంగీతంతో చిక్కనైన కథనంతో రాసి మనల్ని మెప్పించిన సినిమా 2026 సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు భాష, తెలుగుతనాన్ని నిండుగా గౌరవిస్తూ తీసిన చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీ అందరితో పంచుకున్నాను. నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం నాగేశ్వరరావు గారు నటించిన ఆరాధన చిత్రంలోని ఈ పాట.

0: 216 रन बनाए। स्मृति मंधाना ने शानदार 79 रन की पारी खेली। इस मैच में उन्होंने 11,000 रन पूरा कर इतिहास रच दिया। ये उपलब्धि हासिल करने वाली वे विश्व की पहली महिला क्रिकेट खिलाड़ी बन गई हैं। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज दोपहर के कारोबार में गिरावट देखी गई। सेंसेक्स 198 अंक गिरकर 74,661 पर, जबकि निफ्टी 45 अंक फिसलकर 23,369 पर पहुंच गया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. 18 సంవత్సరాల వయసున్న అబ్బాయి చలాకీగా చెంగు చెంగున జీవితంలోని ఆనందాన్ని పరుగులు పెడుతూ ఆస్వాదిస్తాడు. అవునా, ఆ వయసులాంటిది. హరివిల్లులోని 7 రంగుల్ని ఆకాశాన్నంటి తాకే సత్తా గల వయసు కూడా. కానీ అదే 18 సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదం జరిగి ఒక కాలు కోల్పోతేనో? జీవితం ఆగిపోతుంది కదా, అది కొందరి ఆలోచన. మరి భవిన్ గోయల్ మాట వేరే, కథ వేరే. ఎవరి భవిన్ గోయల్, ఏం జరిగింది, అతని కథ ఏంటి, మాట్లాడుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. బైక్ యాక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోయాడు భావిన్ 18 సంవత్సరాల వయసులో. జాలితో అందరూ ఒకటే మాట అన్నారట, అయ్యో నీ జీవితం ఇక్కడే ఆగిపోయిందే ఎలా అని చెప్పి. నిజమేనేమో అని చెప్పి నమ్మాడు భావిన్. కాని కొన్ని రోజులకే ఇది పని కాదు, ఎలాగైనా సరే నన్ను నేను మళ్లీ సిద్ధం చేసుకోవాలి, జీవితాన్ని ఎదుర్కోవాలని అనుకున్నాడు. కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చుకున్నాడు. ముందుగా నడవడం మొదలుపెట్టాడు. కృత్రిమ కాలుతో అడుగులు తడబడిపోయేవి, భయపడేవాడు. కాని మనోధైర్యంతో అడుగు ముందుకు వేశాడు. ప్రతి అడుగు నొప్పినే ఇచ్చేది, ఓర్చుకొని ఆ అడుగు కాలేజ్ వైపుకు వేశాడు భావిన్.

పాటలో చెప్పినట్టు ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు అని చెప్పడం మాత్రం చాలా తేలిక. మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. చైతన్య స్ఫూర్తిలో ఇతను బైక్ యాక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోతే ఆర్టిఫిషియల్ లెగ్, కృత్రిమ కాలు అమర్చుకుని నడవడం మొదలు పెట్టడం ఇందాక చెప్పుకున్నాం కదా. మరి కాలేజ్ వరకు అడుగు వేశాక ఎంత కష్టపడి వేశాడో ఆ అబ్బాయికి తెలుసు. మరింత ఉత్సాహంతో తండ్రికి ఫామ్ లో కూడా సహాయపడడం మొదలు పెట్టాడు. నన్ను నేను స్ట్రాంగ్ గా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అని అనుకున్నాడు. జిమ్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయి చూసేవారు. ఎందుకంటే రెండు కాళ్లు ఉన్నప్పుడు కూడా జిమ్ అంటేనే భయపడతాం, చేయలేమేమో అని చేతులెత్తేస్తాం, అవునా? కానీ భవిన్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా దృఢంగా మార్చుకున్నాడు తనను తాను. నవ్వుతూ ఓర్చుకున్నాడు, ఆ నవ్వునే అందరికీ చూపించాడు.

భావిన్ గోయల్, పాజిటివిటీకి నిలువెత్తు నిదర్శనం. ఒక కాలు లేకపోయినా సరే నేను అందరిలాగే అన్ని పనులు చేసుకోగలను అని చెప్పి ఆర్టిఫిషియల్ లెగ్ తో అడుగు ముందుకు వేశాడు. దాని తర్వాత జిమ్ లో చేరడం అయిపోయాక ఏమన్నాడో తెలుసా, ట్రెక్కింగ్ చేస్తానని అన్నాడు. పిచ్చెక్కింది అబ్బాయికి అని అనుకున్నారు అందరూ. డోంట్ కేర్ అని అనుకున్నాడు భావిన్. ప్రయత్నించాలి అంతే అనుకుని సాధన మొదలుపెట్టాడు. తను తొలిగా ఎంచుకున్న లక్ష్యమేంటో తెలుసా, భృగు సరస్సు. ఇది 12,500 అడుగున ఎత్తునుంది. ఈ భృగు లేక్ ని ట్రెక్ చేశాక తన మీద తనకు నమ్మకం మరింత పెరిగింది. ఎస్, నేనెవ్వరికీ తీసిపోను, నేను కూడా చేయగలను అని అనుకున్నాడు. మరింత పెద్ద లక్ష్యంతో ముందడుగు వేశాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా, అన్నపూర్ణ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అడవులు, కొండలు, గుట్టలు, మంచు ఇవి దారిలో ఎదురైన పలకరించిన అవరోధాలు భవిన్ గోయల్ని. ఆక్సిజన్ లెవెల్ తగ్గిన కొద్దీ అడుగు వేయడం కష్టమయ్యేది. అన్నపూర్ణ సమ్మిట్ అంటే అంత తేలికైన విషయం కాదు. రాళ్లు తగిలిన ప్రతిసారి కృత్రిమ కాలు మొరాయించేది. కాని ఏకోన్ముఖుడిలా భవిన్ గోయల్ ఆగలేదు. విజేతగా అన్నపూర్ణ సమ్మిట్ని ఎక్కేశాడు. ఎక్కిన వెంటనే ఏం చేశాడో తెలుసా? అక్కడ 101 పుషప్స్ చేశాడు. నా కాలు కృత్రిమం కావచ్చు, కాని నా లక్ష్యం నా జీవితేచ్ఛా స్వచ్ఛమైనదని నవ్వుతున్న భవిన్. అన్నీ ఉన్న సామాన్యులైన మనకు ఒక స్ఫూర్తిదాత. ఎందుకంటే కాలు లేకపోయినా అతని విజయం మాత్రం అసాధారణమే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమాపేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమాపేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణీ మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,

డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
గుజరాత్లోని ఏక్తానగర్

0: నివేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 40 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో ఈ ట్వీట్.
2: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సరే, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా భూమి గుండ్రంగా ఉన్నట్టు చివరికి ఫిట్నెస్ గురించి, ఏం తింటే ఫిట్ గా ఉంటాము అన్న దానిమీదే చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు ఫిట్నెస్ నిపుణులు చెప్తారే, సీజనల్ ఫ్రూట్స్, కాలానుగుణంగా వచ్చే పండ్లను తినమని. మనకు అందుబాటులో ఉన్న కొన్ని పళ్లు, వాటితో మనకు అందే పోషకాల గురించి మాట్లాడేసుకుందామా. ముందుగా అయితే అరటిపండు. అందరికీ ఇష్టం మాత్రమే కాదు, అందుబాటులో ఉంటుంది ఏడాదంతా. అరటిపండులో ఉండే పెక్టిన్ వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది, తక్షణ శక్తి కూడా అందుతుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే అమృతఫలం అరటిపండు.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఈ ట్వీట్ కార్యక్రమంలో ఈ రోజు మనం సీజనల్ ఫ్రూట్స్ అంటే మనము ప్రతి కాలానుగుణంగా వచ్చే పండ్లలో వచ్చే పోషకాల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి అరటి పండు తర్వాత యాపిల్, తక్కువ క్యాలరీస్ ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల రోజుకొక యాపిల్ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. యాపిల్లో తక్కువ గ్లైసెమిక్ యాసిడ్స్ ఉండడం వల్ల మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. యాపిల్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అన్న సూత్రం మనందరికీ తెలుసు కదా. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం కూడా పడదు. యాపిల్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ముడతలు కూడా దగ్గరికి రావు, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది యాపిల్.
3: పండు పండు పండు ఎర్ర పండు.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఫిట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని. మరి సీతాఫలం ఇష్టంతో తింటాం కానీ భయపడుతూనే ఉంటాం కదా, బరువు పెరిగిపోతుందేమో అని అందరికీ ఒక ఆలోచన. మరి సీతాఫలం ఇచ్చే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. ఇందులో అయాన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. రక్తంలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సీతాఫలం కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సహజమైన చక్కెర ఉండడం వల్ల తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సీతాఫలం. మెగ్నీషియం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సీతాఫలం సహాయపడుతుంది. కానీ సీతాఫలం తినేటప్పుడు కాస్త ఆలోచించి, అంటే ఈ ఉపయోగాలున్నాయి కాబట్టి తిందాము కానీ మితంగా తిందాం, ఒక్క సీతాఫలం తిని ఆపేద్దాము. ఎందుకంటే మనకు చాలా ఇష్టమైనవి మనం ఒకటితో ఆపం కదా, రెండు ఇంకొంచెము నేను కాస్త వాకింగ్ చేస్తాను ఇలా ఎన్నో ఆలోచిస్తాము. మరి మితమే హితం అన్నది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

మామిడి పండు గురించి చెప్పుకోకపోతే అసలు షో కంప్లీట్ అవ్వదు కదా. మరి మామిడి పండు పళ్లలోకే రారాజు, ఆరోగ్య ప్రయోజనాలలో అగ్రస్థానం దానికే. విటమిన్ సి, విటమిన్ ఏ ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది మామిడి పండు. ఇమ్యూనిటీ ఎన్నిసార్లు చెప్తారు అని చెప్పి అనిపిస్తుందా? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ ఉన్నవారిని ఇది కబళించకుండా కాపాడింది. మరి ఈ మాట కనుక మనకి మళ్లీ గుర్తొస్తే ఇమ్యూనిటీ జిందాబాద్ అనేస్తాం, అవునా?

పోషకాల నిధి మామిడిపండు. మరి అనేక ఖనిజాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది మామిడిపండు. సో సీజనల్ గా వచ్చే అన్ని పళ్లని మనము ప్రయత్నించాలంటే కొంచెం కొంచెంగా తిన్నామనుకోండి, ఆరోగ్యానికి అన్ని మేలే చేస్తాయి.

మరి ఇందాక మనం మాట్లాడుకున్న అరటిపండు, యాపిల్, మామిడి పండు ఇలాంటివే కాకుండా కాలానుగుణంగా వచ్చే అల్లనేరేడు పండు, రేగిపళ్లు, జామకాయలు, సపోటా, బొప్పాయి ఏవి అందుబాటులో ఉంటే అవి రోజుకి కనీసం ఏదైనా ఒక్క పండు మీ డైట్లో ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం దూరం పెట్టచ్చు. టైం లేదు, ఆఫీస్కి వెళ్లాలి, చాలా పనులున్నాయన్న మాట మాత్రం అనకండి. ఎందుకో తెలుసా, దానికి కూడా ఒక చిన్న చిట్కా, ఒక సొల్యూషన్ ఉంది. ఆఫీస్కి దగ్గరలో ఒక పండ్ల దుకాణం అబ్బాయితో మాట్లాడి పెట్టేసుకోండి. ప్రతిరోజు మీరు చెప్పిన సమయానికి పండు మీ చేతికి వచ్చేట్టు చూసుకోండి. ఈట్ ఫిట్, స్టే ఫిట్. నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సమన్వయం పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సన్నద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాలకు కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. న్యూఢిల్లీలో మంత్రిత్వశాఖ మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన భారతదేశ కీలక ఖనిజాల రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ, వలయాకార ఆర్థిక వ్యవస్థపై జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారం పెంచాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారాలను నియమించి ప్రతి పనికి బాధ్యత అప్పగించాలని సూచించారు. త్వరలో ఓపీ సేవలు సనత్నగర్ టిమ్స్ తరహాలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు పలువురు బీజేపీ జిల్లా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ,
1: ఒక జూరాల కింద కాదు, నాగార్జున సాగర్ కింద అటు ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అనేక ప్రాజెక్టుల కింద రైతులు ఈరోజు పసుపు దగ్గర నుంచి పత్తి దాకా, ఇటు వరి దగ్గర నుంచి మక్కద్దం దాకా ప్రతి రైతు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు జూరాల కింద ఉన్నటువంటి ఒక రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండుంటే ఈ నష్టం వారికి జరగకపోయేది. కానీ మీరు బీమా పెట్టారు, ఆ బీమాకు మీరు ప్రీమియం కట్టారు.
0: ఈ పరిణామాలను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జూరాల నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గమని, జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్లాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్టంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా, పోలీసులతో రాజమేలుతున్నారా అని నిలదీశారు. రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డు ఏసీలో నిన్న అర్దరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో వార్డులో పొగలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు భయాందోళనలతో తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. గాయాల పాలైన 27 మంది పిల్లలను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల మృతి చెందడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. దేశంలోని హెల్త్ ఇన్నోవేషన్స్ కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. టీ హబ్ లో బియాండ్ నంబర్స్ ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటీస్ అండ్ మెటబాలిక్ కేర్ అంశంపై నిర్వహించిన హోమా సీఎంఈ 2026 జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించి, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలను హెల్త్ కేర్ తో అనుసంధానం చేసే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కన్ చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా ఖరీదైన ప్రాంతాల్లోనే ఆత్మగౌరవంతో నివసించేలా టవర్స్ నిర్మిస్తున్నామని, లబ్దిదారులకు 15 నుంచి 20 గజాల

0: అన్డివైడెడ్ షేర్తో పాటు రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవతోనే దేశసేవ అనే ఆశయంతో సాగిన ఈ పావు శతాబ్దపు ప్రయాణం సేవ సుపరిపాలనల కలయికగా నిలిచింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అద్భుత ప్రజాహిత ప్రయాణానికి సంబంధించి ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనాలలో భాగంగా ఈరోజు సెమీకండక్టర్ మిషన్, దాని ప్రాముఖ్యత, ప్రధానమంత్రి ఆశయాల గురించిన విశేషాలు తెలుసుకుందాం.
1: భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం ప్రాథమిక పరిశోధనల నుంచి వేగంగా విస్తరిస్తూ ఒక బలమైన దేశీయ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. మైక్రోచిప్లను జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆస్తులుగా మారుస్తోంది. గతంలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వేసిన పునాది సెమీకాన్ 1.0కి మార్గం సుగమం చేసింది. ఇది 164,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 12 తయారీ యూనిట్లకు ఆమోదం తెలపడంతో పాటు విస్తృతమైన డిజైన్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యూహాత్మక వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల వ్యయంతో సెమీకాన్ 2.0ను తీసుకొచ్చింది. ఈ కొత్త దశ ద్వారా ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్లతో పాటు యంత్రాలు, ముడి పదార్థాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ నెలలో న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోదీ గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ సాధిస్తున్న పురోగతి ఎంత కీలకమైందో స్పష్టం చేశారు.
2: భారత్ నే సెమీ కండక్టర్ మిషన్ కా దూసరా ఫేజ్ షురూ కర్ దియా. హమారే పెహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్స్ తక్ కా హమ్నే తయ కియా హై. రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పర్ చల్తే హుయే హమ్నే ఇస్ సెక్టర్ మే ఔర్ భీ రిఫార్మ్స్ కియే హై. అబ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ భీ హమారే స్టార్టప్ కే సాథ్, ఇండియన్ డిజైన్ కంపెనీ ఔర్ ఓసీఐ ఓన్ కంపెనీస్ కే సాథ్ కొలాబరేషన్ కర్ సక్తే హై.
1: భారత్ లాంటి దేశం ఒక కీలకమైన పరిశ్రమలో విజయం సాధించినప్పుడు అది ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. సరఫరా గొలుసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్న సమయంలో ఈ విజయం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనిక దృక్పథంతో భారత్ ను ఎల్లవేళలా సురక్షితంగా, సుభిక్షంగా ఉంచేందుకు పాటుపడుతున్నారనడానికి ఇలాంటి విజయాలెన్నో నిదర్శనంగా నిలుస్తాయి.
0: న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2026 లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, సిస్టమ్స్ చేంజ్ అండ్ లిటరసీ రిఫార్మ్ అంశంపై నిన్న నిర్వహించిన మినిస్టీరియల్ బ్రేక్ఫాస్ట్ సెషన్లో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. భారత్, ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో పాటు గ్లోబల్ స్కూల్స్ ఫోరం, రైజింగ్ అకాడమీస్, లూమినోస్ ఫండ్, యునైటెడ్ వరల్డ్ స్కూల్స్ సంస్థల ప్రతినిధులు సెషన్లో పాల్గొన్నారు. ఈ రోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. నల్గొండ కార్పొరేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని బెస్ట్ కార్పొరేషన్ అవార్డులు కూడా అందుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో పరిశుభ్రతకు సంబంధించి 1 కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వెట్టింగ్ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. కూడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అధికారులను ఆదేశించారు. ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా గూడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రహదారిపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల ఎగువ మానేర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జనగామ

0: జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అంటేనే ఉత్సాహం. సో ఈ ఉత్సాహానికి చిరునామా ఆకాశవాణి వివిధ భారతి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. ఇది ఒక గేమ్ షో అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడే మా కుటుంబంలోకి మన కుటుంబంలోకి చేరుతున్న కొత్త వారి కోసం ఈ సమాచారం 0402324052 0402024285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకేందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా షో టైం? తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక రోజుకి మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే రఫ్ గా రమారమిగా చెప్పండి, ఎగ్జాక్ట్ గా ఎవరూ చెప్పలేం కదా. సపోజ్ నిమిషానికి 60 నుంచి 70 సార్లు అనుకోండి. ఎన్నిసార్లు ఒక రోజుకి మన గుండె కొట్టుకుంటుంది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, మన గుండె ప్రతిరోజు ఒక రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అంటే రఫ్ గా పంపించండి, ఎగ్జాక్ట్ గా మనం ఎవరము గెస్ చేయలేం కాబట్టి అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 100,000కి పై మాటే. అంటే 100,000 సార్ల కంటే పై మాటే అంటే ఊహించండి, 120,000 సార్లు కూడా కొట్టుకోవచ్చు కదా. మరి అంటే మన గుండెని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వింటూనే ఉండండి, ఈట్ ఫిట్ ఫిట్నెస్ ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ప్రగతి నగర్ నుంచి రాణి హారిక, కిస్మత్ పూర్ నుంచి పద్మావతి, భూదాన్ పోంచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, మోరిపొలం నుంచి శ్రీనివాస్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి స్రవంతి, అలాగే అనితా, సీతాఫల్ మండి నుంచి ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఏనుగల నుంచి భాగ్యలక్ష్మి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, ఇంకా జిబ్లాక్పల్లి నుంచి అరుణ రాజేందర్, పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరికీ ఒక సూచన, ఒక గమనిక. ఈరోజు అలనాటి మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాడిన పాటలు విందాం శక్తిశీలిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే దాటిస్తోంది, ఇలా పరిగెత్తేస్తోంది. 1:32 మరి షో టైం లో పాల్గొనడం ఎలా? 0402320852 0402320852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆకులు లేని తీగ, ఇది ఒక పొడుపు కథ, జాగ్రత్తగా వినండి. ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటది? ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటిది ఆకులు లేకుండా ఈ తీగ ఎలా పాకింది? దాని పేరు చెప్తే ఏంటి? మనందరికీ చాలా భయం కూడా వేస్తుంది. జవాబు చెప్పేయండి 0402320852కి.
1: రాయి.
2: ఏం రాయలే?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇందాక షో టైం లో నేను అడిగాను, ఆకులు లేని తీగ అందరికీ అవసరమైన తీగ ఊరంతా పాకిందట ఏంటది అంటే, అందరూ సరైన జవాబులే పంపించారు. జవాబు ఏంటో తెలుసా? కరెంటు తీగ. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన మిత్రులందరి పేర్లు చదివేద్దాం. మోతీనగర్ నుంచి శిరీష, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి సైనుద్దీన్, ఆసిఫ్ నగర్ నుంచి సురేష్, వరంగల్ నుంచి పాషా, అమన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, కుబేర్ నుంచి రంజిత్, అలాగే ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, చెంచల్గూడ నుంచి పద్మావతి, హుజూరాబాద్ నుంచి గట్టన్న, యాప్రల్ నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి మధుకర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, ఎల్లుర్తి నుంచి షేకులు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పుట్టపాక నుంచి భవానీ వెంకట, నిమాని నుంచి పున్నా వెంకటేశం, వీరందరూ సరైన జవాబులు పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 శక్తిశీలిలో ఈ రోజు మనం విందాం మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన కొన్ని పాటల్ని.

0: పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాత ఇష్టపడ్డా, కానీ నేను నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నంబర్లో ఓ పసిలు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:35 షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరి తొలి చిత్రం ఏది? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది? జవాబు తెలిస్తే 0402

షో టైం వింటున్నారు. మరి షో టైమ్ లో ఇందాక నేను అడిగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది అంటే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. నువ్వే నువ్వే చిత్రం దర్శకుడిగా ఆయనది తొలి సినిమా అన్నమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? బీహెచ్ఎల్ నుంచి రవి, బద్వే నుంచి కార్తిక్, న్యావనంద నుంచి శ్రీరామ్, నరేంద్ర, నిర్మల్ నుంచి సాయిలు, హైదరాబాద్ నుంచి బాలస్వామి, అలాగే రాజన్న, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పెడన నుంచి కనకారావు, పుట్టపాక నుంచి తిరుమలయ్య, నేరెడ్పేట్ నుంచి సురేష్, మహబూబ్ నగర్ నుంచి సత్యవతి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బెంగళూరు నుంచి అపర్ణ, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు, బెంగళూరు నుంచి శ్రీపతిరావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైమ్ లో పాల్గొనేందుకు శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 శక్తిశీలిలో మధుర గాయకుడు పిబి శ్రీనివాస్ గారి జయంతిని

బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ ఇడ్లీ దోశ తోపుడు బండిని నడిపేవారు. చాలా చిన్నది అనమాట. మరి ప్రతి నిత్యం రేడియో వింటూ ఉండేవారు నింగమ్మ. ఏం చేశారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎలా పొందాలో రేడియోలో విని తెలుసుకున్నారు. పీఎం స్వనిధి స్కీమ్ గురించి దగ్గర్లోని ఆఫీస్కి వెళ్లి ఎంక్వైరీ చేశారు, అప్లై చేసుకున్నారు. దానివల్ల లబ్ది పొంది తను మరిన్ని భోజన పదార్థాలతో సరికొత్త మెనూ తయారు చేసి ఆ చిన్న తోపుడు బండిని ఇప్పుడు విస్తరించారు. విస్తరించాక లాభాల బాటలో ఉన్నారు నింగమ్మ. తన ముగ్గురు పిల్లలకు మెరుగైన విద్యను కూడా అందిస్తున్నారు.

గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోదీ గారు తన మనసులో మాట మన్ కీ బాత్ లో గత కొన్ని నెలలుగా ప్రస్తావించిన కొందరు మహిళామణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు శక్తిశీలిలో. మరి భద్రతా దళాలు దేశానికి వెన్నెముక, వారి మీదనే మన రక్షణ ఆధారపడి ఉంటుంది కూడా. అటువంటి త్రివిధ దళాలలోని మహిళలను పలుమార్లు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్నారు, అభినందించారు కూడా. అందులో ముఖ్యంగా భావన కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది దేశపు తొలి మహిళా ఫైటర్స్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన వీరిని ప్రశంసించారు.

0: నుంచి పోదువు.
1: అలాగే అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన కల్పనా చావ్లాని, భారత సంతతికి చెందిన ఈ గొప్ప వ్యోమగామిని గుర్తు చేసుకున్న మన ప్రధాని, అమ్మాయిలు నేల నెంగి అన్నిటిమీద విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అభివర్ణించారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2:47 శక్తి సిలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒడిశాలోని డోడ్రో కుసుమ్ గ్రామ నివాసి అయిన మైథిలి భూయే గతంలో తన కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు, మహువా పువ్వులు, కేందు ఆకులు, వెదురు రెమ్మలు వంటివి సేకరించింది. ఆమె ఒకసారి దిబ్రీఘర్ ఎకో టూరిజం కార్యకలాపాలతో అనుసంధానమై అటవీ సంరక్షణను తన జీవనోపాధిగా మార్చుకున్నారు. ఇది తెలుసుకుని మరికొందరు మహిళలు, అంటే దాదాపు 60 మందికి పైగా, ప్రేరణ పొంది అటవీ సంరక్షణతో పాటు పరిరక్షణలో కూడా, ప్రకృతి పరిరక్షణలో కూడా భాగస్వాములయ్యారు. ఇవి చేస్తూ స్వయం ఉపాధి సాధించడం అద్భుతమన్నారు మన ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: సియాచెన్లో పోస్టింగ్ అందుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్ శివా చౌహాన్, మనం గతంలో కూడా శక్తిశిలిలోనే మాట్లాడుకున్నాం. ఎముకలు గడ్డకట్టి చలిలో దృఢంగా నిలబడ్డమే కాదు, జాతీయ జెండాను కాపాడుతూ దేశ సరిహద్దుల్ని శత్రువుల బారిన పడకుండా చూసుకుంటున్న మేటి ఆఫీసర్గా శివా చౌహాన్ను పొగిడారు మన ప్రధానమంత్రి మోదీగారు.

మహిళలను శక్తిగా, దుర్గగా, కాళిగా, సరస్వతిగా గౌరవించే మన దేశంలో గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోదీ గారు పలుమార్లు ఇలాంటి ఎందరి విజయాలనో తన మనసులో మాటలో చెప్తారు. చెప్పడమే కాదు, ప్రశంసించి వెన్నుతడతారు. సాక్షాత్తు ప్రధానినే మెప్పించిన ఈ సామాన్య స్త్రీమూర్తుల జీవన ప్రయాణం అసామాన్యం. ప్రతి స్త్రీ ఒక శక్తి. తలుచుకుంటే చెయ్యలేనిది అంటూ ఏదీ లేదు. మనలో దాగున్న నైపుణ్యాలను మనం వెలికితీద్దాం, విజయాల్ని అందుకుందాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు శక్తిశిలిలో మనం ఎందరో మహిళా మండలం గురించి మాట్లాడుకుంటూ పిబి శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన పాటల్ని విన్నాం. మీకు నచ్చిందని ఆశిస్తూ వివిధ భారతి ఆకాశవాణిలో మరిన్ని కార్యక్రమాలు మీకోసం అందిస్తూనే ఉంటాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలుగా వస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ ని. ఇప్పటిదాకంటే పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 దాకంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాన్ని 100.2 MHz FM పై న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో సహజ సిద్దమైన మోదుగా అడ్డాకులతో విస్తరణ తయారీ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగ్రామ్ గ్రామానికి చెందిన గెడాం లీలావతితో ముచ్చట, తర్వాత కుట్టు పనిలో అనుభవాలు, ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మివాడకు చెందిన మాదస్తు సురేఖతో ముచ్చటింటారు. గిసుంటి ఎన్నో తీరు కార్యక్రమాలు రాత్రి 11:00 దాకుంటే ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:01 దాటి 53 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081 ఇంకొక నెంబరు 2950081. ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. కార్యక్రమంలో ముందుగానైతే విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి ఈ గీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మెరిటినరు మాట చెప్పుండ్రి పాటయినుండ్రి. మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనుకుంట గ్రామం నుంచి ఉషన్న లైన్లో ఉన్నారు. మరి వీరు గొర్రు మేపుతున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే ఉషన్న గారు. ఎట్లా ఉన్నావు? మంచి ఉన్నావా? ఎట్లా వర్షం పడుతుందా ఇప్పుడు? మరి ఎట్లా ఉన్నది
2: వర్షం? మొన్న 3 రోజుల కింద పడ్డా సార్, ఆడికి వెళ్ళి కొద్దిగా డల్ వచ్చినట్టు అయింది, కానీ ఏటు కాలేదు.
1: మళ్ళా మొగులు వచ్చింది, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది.
2: మబ్బుల మొగులు ఉన్నది.
1: ఎన్ని ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు ఉషన్న గారు? 3 పుట్టు అంటే 60 మీయేనా? అంటే ఇంకా ఇతర ఇతరులకి కూడా మేపుతా? మీదే మీయేగా. మంచిగా లాభం ఉంటుందా మరి ఈ గొర్రెల పెంపకంలో? కానీ సెలవు కొట్టడం అంటే చుట్టి కొట్టడం కుదరదిగా. హలో, రోజు తప్పక పోవాల్సిందే, ఎవరైనా ఒక్కరు వెళ్ళాల్సిందే. అవును, మీ సమయం అయిందంటే వెళ్ళిపోవాల్సిందే. మరి మంచిగా లాభం ఉన్నది, కొనసాగించండి. ఏ పాట విందా మరి ఇవాళటి మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో? అవునండి, మరి ఏ పాట విందాం? మంచిదండి, సమ్మక్క సారక్క చిత్రం నుంచి మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, వినండి మరి.
2: సరే సరే, ఓకే.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి బండి రామకృష్ణ గారు అనుకుంటా గ్రామం నుంచి లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. వీరు రైతు. నమస్తే రామకృష్ణ గారు.
1: నమస్తే.
0: ఎట్లున్నారు, మంచిగున్నారా? ఏం నడుస్తుంది మరి మీ వ్యవసాయం, ఎట్లా ఉంది, మంచిగుందా? అవును, అంటే ఇప్పుడు వర్షం అవసరం అంటున్నారు కదా చాలా మంది. అవునవును, మీకైతే మంచిగా ఉంది పంటలు ఇప్పుడు. ఎట్లా మరి గణపతి ఉత్సవాలు నడుస్తున్నాయా మీ ఊర్లో? ఇంకా ఉన్నాయా వినాయకులు, అంటే గణపతులు? చాలా మంచిదండి, మరి ఎంతో ఐక్యంగా ఈ పండుగని అందరు కూడా జరుపుకుంటారు, అట్లనే జరుపుకోవాలి మనం కూడా. ఏ పాట విందాం మరి ఇప్పుడు? మంచిదండి, మీకోసం జై చిరంజీవ చిత్రం నుంచి ఈ గీతం.
1: థాంక్యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి గంగాధర్ పంపించారు. మరి వీరు కొండవీటి దొంగ చిత్రం నుంచి కోలు కోలమ్మ అంటూ సాకే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి గంగాధర్తో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూమన్న, రమ, లక్ష్మి, వినీత్, వినోద్, రవి, చిట్టి వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే గంగాధర్ కోరిన ఈ గీతం

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమంలో ఆఖరిగా మనతో మాట్లాడడానికి జైనత్ మండలం బహదూర్పురా నుంచి రేష్మా గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే రేష్మా గారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? మంచిగా నడుస్తుందా వ్యవసాయ పనులు మరి అమ్మా? ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయం భూమిలో, అంటే చేన్లో, చేన్లో ప్రస్తుతం ఏం పనులు నడుస్తున్నాయి? అంటే కలుసుడు ఉన్నదా? అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పత్తి పలిగేదానికి ఏం పని లేదంటారు? చెప్పండి మరి, ఇంకా ఎట్లా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదా? మరి మీ ఊళ్ళో గణపతి ఉత్సవాలు నడుస్తున్నాయా? చెప్పుంటామ్మా. మరి ఏ పాట వింటారు ఇలాంటి మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో? హలో, ఎగిరే పావురమ్మ చిత్రం నుంచి మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, వినండి.

0: ఇది ఎలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్య పొద్దామట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక రేపటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మరిన్ని పాటల్ని రాత్రి 8:30 నుంచి 8:45 వరకు ఉండే హుషార కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 37 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీర్ల ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇయాల్టి కార్యక్రమం ఇనే ముందు
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. ఈయలటి కార్యక్రమంలో ముందుగల్లా ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన మోదుగా అడ్డాకులతో మిషన్ ద్వారా ఇస్తరాకుల తయారీ గురించి గేడం లీలవతితో ముచ్చట పెట్టింది బి సంధ్య లీల. ఇంకా కుట్టు పనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన మాదస్తు సురేఖతో ముచ్చట పెట్టిండ్రు యు దినేష్. శక్తి స్త్రీల కార్యక్రమంలో ముందుగల్ల విందాం. ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన మోదుగా అడ్డాకులతో మిషన్ ద్వారా ఇస్తరాకుల తయారీ గురించి గేడం లీలవతితో ముచ్చట. ఈ మధ్య కాలంలా ఎక్కడికి ఏ పేరంటానికి వెళ్ళినా, పెళ్లికెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, విందు భోజనమైనా ఇస్తరాకులు కావాల్సిందే. ఎక్కడైనా ఈ ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్ే. ప్లాస్టిక్ ప్లేట్లు, గిన్నెలు, గ్లాస్ ఇక చెప్పనక్కర్లేదు. అవి మన ఆరోగ్యానికి విషతుల్యం. అది మనం గమనించినా ఏమున్నదిలే, 5 నిమిషాలలో భోజనం అయిపోతుందిగా, ఏమైతుంది అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ప్లేట్లో తిన్న ఆహారం కలుషితమై మనకు అనారోగ్యం అందిస్తున్నాయి. మరి దీన్ని అరికట్టడానికే కొత్తగా పునర్జన్మించిన ఆర్గానిక్ ఆకులతో తయారు చేసిన ఇస్తరాకులు. ఇగో అసుంటి ఇస్తరాకులనే తయారు చేస్తూ మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్నారు గేడం లీలవతి వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఆకులతో ఇస్తరాకులను తయారు చేసుకుంటున్నారు, వారికి ఎంత సమయం పడుతుంది ఒక్కొక్క ఇస్తరాకును తయారు చేయడానికి, వారు ఉపాధి పొందే విధానం గురించి, ఇస్తరాకుల తయారీ విధానం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు

0: కదివి పేపర్ ప్లేట్లు మొన్న తింటేనే ఇట్లా అవుతున్నాయి అని అంటే, మరి ఇట్లా కావద్దని మేము ఇప్పుడు మోతకాకులతోని, మోతకాకు మాకు పుల్లుంది, ఆ మోతకాకు ఇప్పుడు తెంపి తెచ్చి మేము ఫస్ట్ అయితే ఆకుని తెంపి తెచ్చిన తర్వాత నీళ్ళలో కడుగుతున్నాం, ఉప్పేసి కడిగి కొద్దిసేపు ఆరేస్తున్నాం. ఆరిన తర్వాత తెంపి ఇట్లా తోరణాల్లాగా కట్టి తోరణాలు కుచ్చుతున్నాం. కుచ్చి ఇట్లా మొత్తం తోరణాలు ఇట్లా కట్టేస్తున్నాం నీడకు అన్నట్టు. నీడకు కట్టేసినాక కొన్ని రోజులు నిల్వ ఉంటాయి అన్నట్టు ఆకనేది. మళ్ళీ అవి ఆరిన తర్వాత తీసి తోరణాలు మనకు అవసరం ఉన్నప్పుడు తీసి కుడుతున్నాము. కొన్ని
1: ఆకులనే తోరణాలుగా కడతారా, ఇస్తారి తయారు చేసి తోరణంగా?
0: ఆకులని తోరణాలు కడుతున్నాం, తోరణాలు కట్టి అవి తీస్తున్నాం. తీసి కొన్ని వాటర్ చల్లి పైనుండి ఇట్లా బరువు పెడుతున్నాం. అప్పుడు అవి ఆకు అనేది మెత్తగా అవుతుంది, అణిగిపోతుంది, మెత్తగా అవుతుంది. అప్పుడు తీసి కుడుతున్నాం. కుట్టిన తర్వాత మేము ఒక్కొక్కలము ఒక 100 దాకా అయితే కుట్టగలుగుతున్నాం
1: రోజుకు.
0: రోజుకు 100 అయితే కుడుతున్నాము. కుట్టిన తర్వాత ఇప్పుడు మాకు
1: ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కుడతారా లేదంటే
0: అందరం కలిసి కుడుతున్నాం?
1: మీరు కూడా ఇంకొంతమందికి ఉపాధిని కూడా అందిస్తున్నారు?
0: ఉపాధి అందిస్తున్నాం మేడం. ఎవరైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నారా వస్తారా, ఇట్లా ఆకు తెంపడానికి కానీ కుట్టడానికి కానీ వస్తారా అంటే వస్తున్నారు, కుడుతున్నారు మాతో పాటు. వాళ్ళకు కూడా ఉపాధి అనేది కలుగుతుంది.
1: అలాగే ఆకు అనేది మీరు ఏ టైంలో తెచ్చుకుంటారు?
0: ప్రజెంట్ అయితే ఇంకా 4 రోజుల దాకా ఆకు మనకు మోత కాక అనేది దొరకది. ఇంకా 4 నెలల తర్వాత అంటే అప్పుడు తెలంపగలుగుతున్నాం మేడం. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఆంధ్ర నుండి తెప్పించినాము కొన్ని అడ్డాకు. అడ్డాకుతోనే కుట్టి ఇప్పుడు మిషన్ పైన ప్లేట్ అనేది తయారు చేస్తున్నాం. గిన్నెలు తయారు చేస్తున్నాం, టిఫిన్ ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఈ మన ఇప్పుడు ఇస్తారు ఆకు అనేది కూడా, ప్లేట్ అనేది కూడా 12 ఇంచులది, 14 ఇంచులది, 16 ఇంచులది.
1: అంటే ఒకే రకంగా కాదు,
0: ఒకే
1: సైజులలో కూడా డిఫరెన్స్ ఉంటుంది.
0: అవునవును,
1: ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కూడా తయారు చేసి ఇస్తారు.
0: అవును, తయారు చేసి ఇస్తున్నాం. 3 రకాల ప్లేట్లు ఉన్నాయి, టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. మళ్ళీ ఇట్లా ప్రసాదం కొరకు అని పూజల కొరకు వాడుకుంటుంటారు, అవి వేరే. దాంతోపాటు ఇప్పుడు ఇప్ప పువ్వులు అడ్డా అనేది కూడా నేను తయారు చేస్తున్నా. మనకు చేనులలో ఇప్పుడు సీజన్గా ఆ పువ్వుది పడేది. ఇప్పుడు మా వాళ్ళందరూ ఏరుకొని వస్తున్నారు. ఇంతకు ముందు మేము కొని ఉంచినాం. ఇప్పుడు ఇప్పుడైతే దాని వల్ల కూడా లాభాలు అనేటివి బాగున్నాయి మేడం. మా దాంట్లోనే లేడీస్, ప్రెగ్నెంట్ లేడీ, ఆమెకు రక్తం లేకుండే హాస్పిటల్కి తీసుకుపోతే 5 గ్రాముల రక్తం ఉండే, రక్తం ఎక్కిపియ్యాలన్నారు. రక్తం ఎక్కిపియ్యాలంటే ఇప్పుడు మన దగ్గర నుంది కదా, ఇంకా రక్తం ఎందుకు ఎక్కిపిద్దాం, చూద్దాం మరి దీనివల్ల అని ఒక కేజీ దాకా తినిపిస్తే ఆమెకు 12 గ్రాముల రక్తం వచ్చింది. 5 గ్రాముల రక్తం అంటే 12 గ్రాములు వచ్చింది రక్తం. వాళ్ళే మళ్ళీ టెస్ట్
1: చేసిన పోషకాహారం.
0: అవును, అప్పుడే వాళ్లే అన్నారు కదా, ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే 5 గ్రాములు ఉండే, ఇప్పుడు మేము టెస్ట్ చేస్తే 12 గ్రాములు వచ్చింది, ఇప్పుడు ఏం కాదని హాస్పిటల్లో మళ్ళీ చెప్పారంట. వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇన్ని గ్రాములు పెరిగింది, మేము కేజీ తిన్నాం కానీ మాకు మళ్ళీ కావాలని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు తినిపిస్తున్నారు.
1: అయితే మరి ప్లేట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఇస్తారి కుట్టుకోవాలి?
0: ఇస్తారి కుట్టాలి.
1: ఇస్తారి కుట్టాలి కదా,
0: అవును.
1: దానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ తర్వాత దీన్ని మిషన్ లో పెట్టాలి, మిషన్ లో డైరెక్ట్ ఆకే పెడతారా, ఆకుకి ఆధారంగా ఇంకేమైనా దానికి
0: అట్టు ఉంటది మేడం? ఆకు పైన ఉంటది, కింద అట్టు ఉంటది. మనకిప్పుడు ఒక్కసారి కుట్టాలంటే ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ప్లేట్ తయారు చేయాలంటే ఒక 4 సెకండ్లలో ప్లేట్ తయారైపోతుంది. కిందనేమో అట్ట వస్తుంది, పైననేమో ఆకు వస్తుంది. మిషన్ పైన ప్రెస్ చేయడం ఎంటెంటనే అయిపోతాయి. అది ఒక 4 నిమిషాలు కూడా పట్టది మిషన్ పైన. మనం కుట్టుడు చేతి పైననే కొద్దిగా లేట్ అవుతుంది, మిషన్ పైన అయితే లేట్ ఏం లేదు.
1: అది మిషన్ కదా,
0: మిషన్ కదా, తొందరగా అయిపోతుంది. చేతి పైన కుట్టడం మన మాకు ITDA నుండి మిషన్ వచ్చింది మేడం. మిషన్ వచ్చింది, మళ్ళీ కుట్టు మిషన్ వచ్చింది. కొందరేమేమో మిషన్ పైన కుట్టాలంటే ఒక్కలే కుట్టగలుగుతున్నారు. చేతి పైన అంటే ఒక 4-10 మంది కూర్చున్నా గానీ ఒక 10 ఇస్తారు ఒక 4 నిమిషాలలో అయిపోతున్నాయి 10. మిషన్ పైన అంటే మిషన్ పైన తొందరగా అవుతుంది, కాకపోతే ఒక్కలే కుట్టగలుగుతున్నాం. అది దారంతో. ఇదేమో ఇప్పుడు మేము కుట్టేటి పుల్లలు
1: మిషన్ లో దారం పెట్టి కుడతారా?
0: అవును, దారం పెట్టి, కాటన్ దారం.
1: ఫస్ట్ మీరు తరి కుట్టుకోవాలి కదా?
0: అవును, అయితే పుల్లలతోని కూడా కుడుతున్నాము. పుల్లలతోని ఒక 10 మంది కూర్చుంటే 10 అవుతున్నాయి. అయితే మిషన్ పైన అంటే ఒక్కళ్ళే కుట్టగలుగుతున్నాం. అయితే దాంట్లో కూడా మిషన్ పైన తొందరగా అవుతుంది, కాకపోతే మేము ఏం చేస్తున్నాం అంటే ఇట్లా కూడా అవుతున్నాయి తొందర కదా, అయితే సెట్ చేస్తున్నాం. ఏడొక్క పుల్ల కుట్టి ఈసారి లాగా తయారు చేసినాక వెంటనే
1: మిషన్ లో పెట్టేస్తాం.
0: మిషన్ అయితే తొందరగా ఇట్లా కుట్టంగానే తొందరగా అయిపోతుంది. చేతి పైన కూడా అవుతుంది, కాకపోతే లేట్ అవుతుంది. మిషన్ పైన తొందరగా అవుతుంది.
1: మరి అది గట్టిగా ఉంటదా?
0: గట్టిగా ఉంటది. దారం అనేది మనం ఇప్పుడు బ్లౌజులు గానీ డ్రెస్సులు గానీ ఎట్లయితే కుడుతుంది

0: నమ్మ దారం వస్తుంది కదా, అదే విధంగా వస్తుంది దాంట్లో కూడా. అది కూడా కాటన్ దారమే, సేమ్ వస్తుంది.
1: దానికి ఆధారంగా ఏం పెడతారు మరి మీరు? ఆకుకి ఆధారంగా
0: అట్ట ఉంటది కింద, కింద అట్ట ఉంటది.
1: ఆ అట్టను కూడా మళ్ళీ రౌండ్ గా కట్ చేసుకోవడం అట్లా ఏమన్నా ఉంటదా? ఆకు
0: అంటే
1: మనకి ఎంత సైజ్ లో ప్లేట్ కావాలి? ఇప్పుడు టిఫిన్ ప్లేట్ కావాలి మనకు, అట్ట ముక్క ఫస్ట్ కట్ చేసుకోవడం తర్వాత దాని మీద ఆకు పెట్టడం అట్లాంటిది.
0: అంటే మనకు అక్కడ నుండే మాకు కటింగ్ అయ్యి వస్తుంది, టిఫిన్ ప్లేట్ వేరే సైజ్ వస్తుంది. ఈ ప్లేట్ కి ఇప్పుడు 12 ఇంచులు ఉంది కదా, అది 12 ఇంచులు వస్తుంది, 14 ఇంచులది, 16 ఇంచులది, మూడు రకాలది.
1: మూడు రకాల ప్లేట్లు అనే ప్లేట్ల సైజులు అనేటివి అట్ట ముక్కలు కట్ చేసే వస్తాయి
0: అక్కడ నుండి, వస్తాయి మాకు. మేము ఆర్డర్ పెడతాము అక్కడ నుండే కటింగ్.
1: దానికి అనుగుణంగా మీరు ఆకులతోటి ఎంత కావాలో ఆ సైజ్ చూసుకొని ఆకులు ఇస్తారు, ఆకు తయారు చేస్తారు.
0: అవునవును, దాని సైజ్ బట్టి మేము ఇస్తారు ఆకు అనేది తయారు చేస్తున్నాం. తయారు చేసి దేనికి దానికి పెట్టిస్తున్నాం అన్నట్టు మెషిన్ లో సపరేట్ గా.
1: అంటే ఏ అట్ట ముక్కకి ఆ సైజు ఇస్తారు, దాంట్లో పెట్టేసి మిషన్ లో పెట్టేసి ఆ ప్లేట్ తయారు చేయడం.
0: అంత
1: ప్రాసెస్ కావాలంటే మరి మీకు ఒక్కరంటే సాధ్యం కాదు, మీతో పాటు ఇంకా చాలా మంది పని చేస్తూ ఉండాలి.
0: నాతో పాటు ఉన్నారు ఒక 5 గురు ఉన్నారు. మేము ఒక 5 గురం మళ్ళీ వేరే వాళ్ళని ఇంకా ఎవరైతే ఖాళీగా ఉంటారో వస్తారా మీకు ఇట్లా కూలీగా ఇస్తాను ఒక ఉపాధి అన్నట్టు వాళ్ళకు కూడా కలుగుతుంది కదా, అట్లా కూడా ఖాళీగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నాం, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు, వాళ్ళు కూడా కుడుతున్నారు అన్నట్టు.
1: లీల గారు ఆకులను తయారు చేస్తున్నారు
0: ఇప్పటి దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నా మేడం
1: ఈ పని మొదలు పెట్టి?
0: అవును మేడం, ఇప్పటికైతే మించిన రన్ అవుతుంది. ఎవరైతే ఆర్డర్లు ఇస్తారో వాళ్ళకైతే తీసుకుపోయి.
1: మీరు ఆర్డర్ పైనే తీసుకుంటున్నారా, షాప్ లాంటిది ఇంకా ఏమి?
0: ఇంకా షాప్ లాంటిది అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏం లేదు మేడం, ఇంట్లోనే పెట్టినాం.
1: ఆలోచన ఉందా మరి?
0: ఆలోచన ఉంది పెడదామని, ఇక్కడ ఆదిలాబాద్లో ఎక్కడన్నా పెడదామని ఆలోచన ఉంది.
1: ఫస్ట్ అయితే దానికోసం ప్రచారం చేసుకోవాలి కదా మీరు?
0: అవును మేడం, అదే ప్రచారం మీదనే కొన్ని షాప్లలో వేసినాము, ఇట్లా చేస్తున్నామని కొందరికి చూపించినాము, అయితే సరే అని అంటున్నారు, కొందరు ఉంచుతున్నారు షాప్లలో కూడా, అట్లా కూడా రన్ చేస్తున్నాం.
1: అవునా, మరి ఇప్పుడు ఈ ఇస్తారు ఆకుతోటే తయారవుతుంది కదా?
0: అవును,
1: ఆకే ముఖ్యంగా ఆకుతో తయారవుతుంది, ఆకు కంపల్సరీ కావాలి.
0: అవును,
1: మరి ఆకు అన్ని కాలాలలో దొరకదు?
0: దొరకదు మేడం,
1: అన్ని కాలాలలో దొరకదు. కాబట్టి దొరికిన కాలంలో తెచ్చుకున్న ఆకుని మీరు దాన్ని ఎట్లా నిల్వ ఉంచుకుంటారు?
0: మనకు దొరికినప్పుడే మేడం మేము ఆకు అనేది తెచ్చి తెంపి తోరణాలు ఇట్లా కుచ్చుతాం మేడం. కుచ్చిన తర్వాత ఎండకైతే ఎండబెట్టాం, ఎండకైతే ఎండ పెడితే మొత్తం ఆకు అనేది
1: రాలిపోతుంది,
0: మొత్తం దగ్గరకు అవుతుంది, మళ్ళీ మన చేతులకు రాదు. అందుకే నీడకే ఇట్లా తోరణాలు కడతాం, కుచ్చిన తర్వాత నీడకే తోరణాలు
1: కట్టుంచి తోరణం కడతారా లేకపోతే ఆకునే తోరణాలు?
0: ఆకునే తోరణాలు కడతాం, తోరణాలు కట్టి మనకు ఎప్పుడైతే ఇప్పుడు అవసరం ఉందో అప్పుడే తీసి కొద్దిగా వాటర్ చల్లి పైన ఇట్లా కింద ఇట్లా పెట్టేస్తాము. వాటర్ చల్లినాక తీసి పెట్టినాక పైనుండి ఇట్లా బరువు పెడితే
1: బరువు
0: దానికి మెత్తగా అవుతుంది, మెత్తగా అయినప్పుడే మనం కుట్టగలుగుతున్నాం.
1: ఆ నీటి తడి అనేది దాంట్లో ఉంటది కదా, అందులో మీరు ఒత్తి పెట్టినప్పుడు నీటి తడి అనేది ఉంటది, దాంతో ఆకు అనేది నిల్వ ఉంటుంది.
0: అవునవును, నిల్వ ఉంటుంది, మెత్తగా అవుతుంది, అప్పుడైతే తీసి కుట్టగలుగుతున్నాం అన్నట్టు.
1: మరి దీనికోసం ఎంత ఆకు తీసుకురావాలి సంవత్సరం మొత్తం?
0: ఇక తీసుకొస్తున్నాం మేడం, మాతో సాధ్యమైనంత అయితే తీసుకొస్తున్నాం. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇక బయట నుండే తెప్పిస్తున్నాం మేడం. అడ్డా
1: మీరు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు మరి? ఇస్తారి కుట్టే విధానాన్ని, ప్లేట్ తయారు చేసే విధానాన్ని ఎక్కడ నుండి నేర్చుకున్నారు? ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళి మిషన్ లో ఇలా చూసి నేర్చుకున్నారా?
0: ఎక్కడికి వెళ్ళలే మేడం, ట్రైనింగ్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళలే, ఎందుకు కాదు అవుతుంది. ఆవులు చనిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు పేపర్ పెట్టేట్లా తింటే ఇప్పుడు వేడి అన్నం వేస్తే మేడం దాంట్లో అన్నమయంగా మనం అబ్జర్వ్ చేస్తలేం, మన పేపర్ అనేది ఇట్లా గుంజుతుంది, ముడుచుకుపోతుంది, దాంతో మన వాసన కూడా వస్తుంది. మనం తినాక వాసన వస్తుంది మనకు తెలుస్తలేదు, తినేదే తింటున్నాం,
1: బాగా వెరైటీ స్మెల్ వస్తుంది,
0: స్మెల్ వస్తుంది, అది మనం అబ్జర్వ్ చేస్తలేం. అయితే అదెందుకు, మనకి ఇంత అడవి ఉంది, ఆకు ఉంది, మనం ఎందుకు తెంపద్దు, ఎందుకు? మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి కదా అని ఇలానే మేము ఇట్లా లడ్డూలు వేస్తున్నాం కదా. అయితే అట్లనే సార్ వాళ్ళు వచ్చి విజిట్ కి వచ్చినారు. విజిట్ కి వస్తే అమ్మ మరి నీకేం కావాలంటున్నావు, ఏం కోరుతున్నావు మా నుండి అని జేడి సార్ వాళ్ళు అడిగితే, సార్ నాకు మోతకాకు బాగుంది, మాకు అడవి ఉంది, అయితే నేను మోతకాకులు కుడతా, నాకు మిషన్ ఇవ్వండి, నాకు ట్రైనింగ్ ఇవ్వండి.
1: అసలు మిషన్ ఉందని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎట్లా తెలిసింది మీకు ఈ మిషన్ ఉంది, ఆ మిషన్ తో మనం ఇస్తారి గుట్టొచ్చు అనే ఆలోచన.
0: అంటే నేను ఇట్లానే ఫోన్లలో చూసిన ఇట్లా పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు కదా అని అలానే వెతకంగా వెతకంగా నాకు ఒకటి కనిపించింది అందులో
1: యూట్యూబ్ లలో.
0: యూట్యూబ్ లో చూసిన అయితే ఉంది కదా, మరి మనకు ఆకు పుల్లు ఉంది, మనం ఎందుకు చేయగలేము, మనం కూడా చేద్దాం కదా, ముందుకెళ్దాము, దీంతో కూడా లాభాలు.

0: ఉన్నాయి కదా, దాంతో తింటే లాభాలు లేవు, క్యాన్సర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది.
1: మీ ఆవులు కూడా
0: ఎందుకు?
1: చనిపోయినాయి.
0: మా ఆవులు చనిపోయినాయి ఎందుకు?
1: ముఖ్యంగా
0: ఇదా
1: ఆ బాధ మీకు,
0: ఆ బాధ,
1: ఆ బాధతోటే ఈ
0: ఆ
1: ఆలోచన
0: బాధతో
1: వచ్చింది
0: ఈ
1: మీకు.
0: ఆలోచన వచ్చింది. ఎందుకు? మన కాకుంది కదా, మనం కూడా చేద్దాం, ముందుకెళ్దాం. ఇప్పుడు తిని పారేసిన మేడం, ఆవులు తిన్నా గోదలు తిన్నా ఎవ్విటికి ఏం కాదు. ఇప్పుడు ఆకుతోని ఇప్పుడు అదే తిని పారేయి, అవి తింటే అవిట్లకు రోగాలు వస్తున్నాయి, చనిపోతున్నాయి.
1: అంతే.
0: అదెందుకు అట్లా కావాలా? కావద్దనే ఇది చేద్దామని ఇట్లా ముందుకు వచ్చినాం.
1: అదే మీకు కలిగిన ఆ బాధ ఆలోచనతోటి మన ఆదిలాబాద్ల ఒక ఇస్తరాక అనేది మీ ద్వారా పాతకాలం ఇస్తరాకే మళ్ళీ కొత్త
0: ఇప్పుడు
1: రూపంలో
0: కొత్తగా పునర్జన్మని
1: పునర్జన్మించింది.
0: ఇచ్చిన అన్నమాట.
1: లీల గారు, మీరు మొదలు పెట్టి ఈ పని సంవత్సరం అయింది అంటున్నారు,
0: అవును.
1: మరి సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయము ఎంత ఉంది? మరి దీంట్లో గిట్టుబాటు అనేది ఉందా? మీరు పెట్టుబడి కూడా పెట్టే ఉంటారు కదా
0: అవును
1: ఖచ్చితంగా,
0: అవును.
1: మరి ఎంత పెట్టుబడి పెట్టిండు, దీనికి మీకు ఎట్లా లాభం వస్తుంది, లాభం నష్టం మరి మార్కెట్ లో ఏ విధంగా ఉంది, మీ ఇస్తరాకులను ఎన్ని అమ్ముడు పోతున్నాయి మరి?
0: స్టార్టింగ్ అదే, ఎవరైనా కొంటారో కొనారో అని ఒక 25,000 పెట్టినాం. 25,000 పెడితే మనకు వచ్చింది దగ్గర దగ్గర 56,000 వచ్చినాయి. సరే,
1: డబుల్
0: మళ్ళా
1: వచ్చేసింది మరి
0: డబుల్
1: మీకు.
0: వచ్చేసినాయి. దాంతో పాటు మళ్ళా 1 లక్ష రూపాయలది మళ్ళా తెప్పించిన. ఆకు
1: మనకు
0: మనకే
1: ఆడుండేలా.
0: దొరికింది, అయితే ఇక్కడనే తెంపించిన. ఇట్లా మనకు ఇక కాలిగా ఉంటారు కదా, వాళ్ళని కైకిలు పెట్టి వాళ్ళతోని తెంపించి కుట్టిపించిన
1: ఆకులు
0: ఇక్కడనే.
1: మరి తెంపడానికి పర్మిషన్ ఇస్తుందా మీకు అక్కడ అడవిలో?
0: ఇస్తున్నారు మేడం,
1: పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా వెళ్ళి?
0: పర్మిషన్ తీసుకోలే మేడం. కాకపోతే సార్ వాళ్ళని కలిసినాం, ఇట్లా వేస్తున్నాం అంటే వచ్చినారు ఇంటికాడ, వచ్చి వాళ్ళు కూడా చూసినారు, సరే అన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడైతే ఎవరేమంటలేరు, తెంపుతున్నాం, తెస్తున్నాం, చేస్తున్నాం.
1: మరి మీకు ఈ మిషన్ ఖర్చు అనేది ఎంత వచ్చింది మరి మీకు?
0: మిషన్ ఖర్చు అనేది మాకు మొత్తం ITDA నింపింది మేడం, ఫ్రీగా వచ్చింది.
1: ఉచితంగా ఇచ్చిందా
0: ఉచితం,
1: మిషన్?
0: అవును. ఓపెనింగ్ రోజు వచ్చి
1: అయితే ఇప్పుడు కొత్తగా మీ మాటలు విన్న తర్వాత కూడా కొత్తగా ఈ వ్యాపారం చేస్తే బాగుంటదేమో అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది.
0: అవును
1: మరి వాళ్లకు లాభం అనేది ఉంటదంటారా దీంట్లో ఖచ్చితంగా?
0: ఉంటది మేడం, లాభం అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి
1: కానీ
0: ఒక్కళ్ళు
1: ఓపిక
0: ఇప్పుడు
1: కూడా చాలా అవసరం.
0: ఓపిక అవసరం, ఓపిక కావాలి మనసుకి. ఎంత ఓపిక ఉంటే అంత బెస్ట్. ఇక నాతోని కాదంటే అది ఏది సాధ్యం కాదు మేడం. ఏదైనా కష్టపడింది అయితే ఫలితం లేదు కదా మేడం, కష్టం పడబడుతుంది ఏదైనా గానీ.
1: ముందు ఈ పని కంటే ముందు మీరు ఏ పని చేస్తుంటారు ఇంకా?
0: ఈ పని కన్నా ముందు నేను కుట్టు మిషన్ కుడుతుండే, కుట్టు మిషన్ కుడుతుండే. ఇక కుట్టాంగ ఇక మళ్ళా ఈ ఆలోచన వచ్చింది. ఇక
1: ఇంకా ఇంకేం పనులు చేస్తారు మరి?
0: వ్యవసాయం చేస్తుండే,
1: వ్యవసాయము, కుట్టు మిషను, ఇంకా
0: లడ్డూలు చేస్తా, ఇప్ప పువ్వు లడ్డూలు,
1: ఇంకా ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తారా?
0: చెయ్యాలని అనుకుంటున్నా ఇంకా ముందు ముందు.
1: ఇప్పపు లడ్డూలు ఇంకా తయారీలో ఉన్నది మీది? ప్రస్తుతం
0: చేస్తున్నా,
1: ప్రాసెసింగ్ నడుస్తుంది.
0: నడుస్తుంది నడుస్తుంది మేడం.
1: ఇటు ఇస్తరాకులు చేయాలి, ఇటు వ్యవసాయం చూసుకోవాలి, కుట్టు మిషన్ కుట్టాలి, లడ్డూ తయారు చేయాలి, దీనికి అంత సమయం ఎట్లా కేటాయిస్తారు మీరు? ఒక మహిళ ఇన్ని పనులు చేస్తుందని మీరు నిరూపిస్తున్నారు ఇప్పుడు.
0: నేను ఎందుకంటే
1: లీల గారు,
0: సాధ్యం కాదు, ఏది
1: మీ
0: లేదు
1: లీల
0: మేడం.
1: అనేది ఇక్కడ కరెక్ట్ గా కనబడుతుంది మీ పనితనంలో.
0: చెయ్యాలి, మనది కాదనేది ఏది లేదు. మనం చేద్దామంటే ముందుకు ఏదన్నా అవుతుంది, మనతోని సాధ్యం.
1: అయితే లీల గారు, మీ
0: చెప్పండి.
1: సమయాన్ని ఇట్లా ఇన్ని పనులకు మీరు కేటాయిస్తున్న అన్నట్టు,
0: అవును.
1: తర్వాత ఇస్తరాకుల పని,
0: అవును,
1: ఇంకా వ్యవసాయం కూడా చేస్తారు, మళ్ళీ మధ్యలో ఈ ఆకు సేకరణ కోసం కూడా అడవులలోకి వెళ్ళాలి,
0: వెళ్ళాలి
1: ఇన్ని పనులు
0: తప్పకుండా.
1: చేస్తారు, మీకు అసలు శక్తి అనేది ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఈ సమయం అనే శక్తిని మీరు ఎట్లా కేటాయిస్తారు? లీల అనేది పేరు పెట్టుకున్నారు మంచిగా, మీ టాలెంట్ ని, ఈ లీలను ఎలా చూపిస్తున్నారు మరి?
0: మేము ఇప్పుడు ఆకుకెళ్ళాలి, ఆకుకెళ్ళాలంటే వాళ్ళ వెనక ముందు అయినా గానీ సరే నేను వస్తున్నా నడండి అని నాతో పాటు ఒక నలుగురిని తీసుకొని నేను వెళ్తున్నా. నేను వెళ్ళంగానే ఇటు పని ఆగిపోతుంది, ఆగనంట ఈ రోజు కుటుంబిసింది. కాకపోతే మేము అది ఆకు కావాలి,
1: కావాలి
0: ఆకు వాళ్ళు వెళ్తే సరే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళండి అని నేను ఇటు కుడతా. కుట్టేది ఆపితే లడ్డూలు ఇప్పుడు ఆర్డర్ వస్తున్నాయా, నేను స్టాక్ అయితే బాగా స్టాక్ చేసి పెట్టా ఎంటెంట. ఇక వేడి వేడి అంటారు ఒక్కొక్కళ్ళు, ఏ బాగా రోజులు అద్దంటారు ఒక్కొక్కళ్ళు. సరే నేను అట్లా చెయ్యా, మీకు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారు ఒక రోజు ముందే చెప్పండి, అప్పుడే చేసి మీకు పెడతా అంట కదా. కదా ఇటు ఆపేస్తా మిషన్ కుట్టడం, ఇటు లడ్డూలు చేస్తా, ఏదో ఒకటి ఆపేసి ఏదో ఒకటి చేస్తా. లేదంటే నాకు కైకిలలో దొరికితే అది పెట్టేస్తా ఇది పెట్టేస్తా, రెండు అయిపోతాయి.
1: ఇట్లా మీ పనిని, మీ సమయాన్ని ఇట్లా మలుచుకుంటున్నారు అన్నట్టు, డివైడ్ చేస్తున్నారు.
0: అవును.
1: మీ వారి సహకారం, మీ కుటుంబ సభ్యుల సహకారం ఎట్లా ఉంది మీకు? మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు మరి?
0: మా సార్ అయితే సహకారం బాగానే చేస్తున్నారు. ఇంటి కాడు నుండి మేము చేసి కలిసి చేస్తున్నాం అన్నట్టు. మేము ఇంటికి ఆడ చేసి ఇచ్చినా గానీ మా సార్ బయట తీసుకుపోయి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ దగ్గర
1: ఇటు వ్యవసాయం కూడా కలిసి చేసుకుంటారు, ఇటు వంటకాల తయారీ కూడా.

0: కలిసి
1: కలిసి
0: చేస్తారు,
1: చేస్తున్నారు,
0: ఇస్తారాకు తయారు, అన్ని పనులు కలిసి
1: అన్ని
0: మెలిసి
1: పనులు
0: ఇద్దరు
1: కలిసి
0: కలిసి
1: మెలిసి చేస్తున్నారు.
0: చేసుకుంటారు. మరి కుటుంబ సభ్యుల సహకారం ఎట్లుంది మీకు
1: బాగానుంది. వాళ్ళు
0: ఇంట్లో?
1: కూడా మాతో పాటు, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయి కదా, ఎందుకు గిన్ని ఇది చేస్తా అది చేస్తా అంటావు అంటే చెయ్యబడుతుంది. మనం కష్టపడింది దేనికి ఫలితం లేదు, మనం కష్టపడాలి, కష్టపడితే దేనికైనా ఫలితం ఉందని వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా నాతో పాటు వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తున్నాను.
0: లీలా గారు, మీ మహిళా స్ఫూర్తి చూసి ఎంతో మంది మహిళలు నిజంగా మారాలి. వాళ్ళు కూడా మీలాగా పని నేర్చుకుని ఇట్లా ఒక పని కాకుండా చాలా రకరకాల పనులు చేస్తూ మంచి ఉపాధి అవకాశాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే చివరగా ఒక మాట, మీ దగ్గర పని నేర్చుకోవడానికి రావాలనుకుంటారు ఇప్పుడు మీ పని విన్న తర్వాత,
1: అవును
0: ఇస్తారాకు ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు, మీరు కూడా
1: తెలియదు.
0: చూసి నేర్చుకున్నది కదా,
1: అవునవును.
0: మరి అందుబాటులో మీరు ఉన్నారు కాబట్టి మీ ద్వారా నేర్చుకుని ఉపాధి పొందాలనుకుంటారు,
1: అవును.
0: ట్రైనింగ్ తీసుకుని. మరి వాళ్ళకి అవకాశం ఏ విధంగా ఇస్తారు?
1: మన ఏకలవ్య నుండి సార్ వాళ్ళు వాళ్ళని తోలుకొని వచ్చినారు. మరి ఇట్లా వస్తున్నారు మేడం, మరి వాళ్ళకు మీరు ట్రైనింగ్ ఇస్తారా మీ ద్వారా సార్ అంటే, సరే సార్ రా అని నేను చెప్తా అని వాళ్ళని కూడా అంటే, వాళ్ళు కూడా వచ్చినారు ఒక 20 మంది దాకా వచ్చి, మరి వాళ్ళు కూడా ఇట్లా ముందుకు వచ్చినారు అన్నట్టు. ఒక గ్రూప్ వాళ్ళది, మేమైతే గ్రూప్ లేదని వాళ్ళ గ్రూప్ ఉంది. వాళ్ళు వచ్చి మరి ఎట్లా చేస్తున్నారు మేడం, ఏం లేదు, ఇది ఎట్లా చేయడం, ఇది ఎన్నించులు, ఇది ఏ విధంగా చేయడం, ఎక్కడి నుండి చేస్తారు, ప్రతి ఒక్కటి అడిగినారు మేడం. వాళ్ళకి ప్రతి ఒక్కటి చెప్పినా అయితే సరే మాకు కూడా మాకుటి ఇప్పుడు అర్థమైంది, మేము కూడా చేస్తామని వాళ్ళకు కూడా ముందుకు వచ్చారు.
0: ఓకే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న పనిని నలుగురికి పంచుతూ ఎన్నో రకాల పనులు చేస్తూ అందరి సహకారం తీసుకుంటూ కూడా నలుగురిలో ఉందాగా నేను కూడా పనిచేస్తున్నా అనే ధైర్యంగా బ్రతుకుతున్నారు. మీలాంటి స్ఫూర్తి మిగతా మహిళలకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతవరకు మీ సమాచారాన్ని మాకు అందించినందుకు లీలా గారు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఇప్పటిదాకా శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన మోదుగా అడ్డాకులతో మిషన్ ద్వారా ఇస్తరాకుల తయారీ గురించి గేడం లీలవతితో ముచ్చటాది. ఇప్పుడు ఇందాం కుట్టు పనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన మాదస్తు సిరేఖతో ముచ్చట, తనతో ముచ్చట పెడుతున్నారు యు దినేష్. ఇప్పటిదాకా విన్నారు కుట్టు పనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన మాదస్తు సురేఖతో ముచ్చట, ముచ్చట పెట్టిండ్రు యు దినేష్.
2: నమస్కారం అండి మాదస్తు సురేఖ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు?
3: నేను 10th వరకు చదువుకున్నా.
2: తర్వాత చదువుకోలేదు?
3: చదువుకోలేదు.
2: ఎన్ని మార్కులు వచ్చినాయి 10th క్లాస్ లో?
3: 474 వచ్చినాయి.
2: అంటే అప్పట్లోనే?
3: అప్పట్లో.
2: మళ్ళీ అంత మార్కులు వచ్చి మరి చదువుకోవాలనిపించలేదా మీకు?
3: ఇంటి పరిస్థితులు బాగాలేక చదువుకోలేదు. మా అమ్మ ఒక్కతి కష్టపడడం, మేము ముగ్గురం అక్కదిన్నాం, అందుకే చదువుకోలేదు.
2: అయితే మరి మీరు ఈ టైలరింగ్ 10th తరగతి అయిపోయిన తర్వాతనే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నారా లేకపోతే ఇంకా ముందే నేర్చుకున్నారా?
3: 10th తరగతి అయిపోయిందంటే నేను టైలరింగ్ నేర్చుకున్నా.
2: నేర్చుకున్నారు. అదే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అప్పట్లో మీకు?
3: ఎందుకు అనిపించింది అంటే ఎక్కడ చూసినా అని మా ఇంట్లో ఇబ్బందులు, అమ్మ ఒక్కతే కష్టపడడం, ఇబ్బందుల వలన, డబ్బుల ఇబ్బంది వలన నేర్చుకుంటే ఇంత ఇంటి ఖర్చులకు అమ్మకు సాయం చేసినట్టు అవుతుందని నేర్చుకున్నా. అది నాకు జీవనోపాధి అయిపోయింది.
2: అయితే మీరు అప్పట్లో నేర్చుకున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు మీరు?
3: నేను వెంకటమ్మ అని ఒక టైలర్ ఉన్నది, ఫేమస్ టైలర్, ఆమె దగ్గర నేర్చుకున్నా. ఒక 3 నెలలు నేర్చుకున్నా. తర్వాత నా బట్టలు నేను కుట్టుకోవడం వలన నా స్టిచ్చింగ్ చూసి అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ వెళ్ళినారు. అట్లా నాకు మంచి గిరాకీ వచ్చింది.
2: అంటే ఒక 20 సంవత్సరాలు క్రితం నేర్చుకున్నారు?
3: 20 సంవత్సరాలు, 2002 నుంచి నేను పర్ఫెక్ట్ కుట్టడం స్టార్ట్ పెట్టిన.
2: అంటే మీరు టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మొదటిసారిగా మీ బట్టలే మీరు కుట్టుకున్నారా లేకపోతే గిరాకీ కుట్టారా లేకపోతే మీ గురువు యొక్క బట్టలు కుట్టారా?
3: నయ్యి నేనే కుట్టించింది. ఆమె కూడా ఫస్ట్ నీదే కుట్టుమని ఆమె నాయే కుట్టించింది ఫస్ట్.
2: అట్లా ఏమైనా పాడైన బట్టలు? అట్లా
3: ఏం పాడగలేదు, ఫస్ట్ కూడా మంచిగా వచ్చింది.
2: ఫస్ట్ బాగా వచ్చింది, తర్వాత గిరాకీ వచ్చేసి
3: అప్పటి నుంచి గిరాకీ స్టార్ట్ అయింది.
2: అంటే మరి మిషన్ కొనుక్కున్నారు అప్పట్లోనే మొదట్లోనే మీరు?
3: మొదట్లో కొనుక్కోలేదు, ఫస్ట్ ఆమె దగ్గర వెళ్ళిన వారం, ఒక 2-3 నెలలు ఆమె దగ్గర వెళ్ళిన. తర్వాత నేను నాకు మిషన్ కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్న ఫస్ట్ మిషన్ 3000కు. అప్పుడు కొనుక్కొని కుట్టడం స్టార్ట్ పెట్టిన.
2: అంటే మామూలు మిషనా లేకపోతే ఏమైనా పీకో మిషన్?
3: మామూలు మిషన్ కొనుక్కున్నప్పుడు, మామూలు స్టిచ్చింగ్ మిషన్.
2: అట్లా మిషన్ కొనుక్కొని ఇంట్లోనే కుట్టారా ఏమైనా టైలర్ వద్ద వెళ్ళి
3: కుట్టారా? ఇంట్లో నుంచి కుట్టిన.
2: ఇంట్లో కుట్టారు. అంటే గిరాకీ వస్తుండేది?
3: గిరాకీ వస్తుండే, మంచి గిరాకీ వస్తుండే.
2: అప్పట్లో ఏం ధరలు ఉండేవి?
3: అప్పుడు బాగా తక్కువ ధరలు ఉండే, 35 రూపాయలకు అస్తర్ బ్లౌజ్ ఉండే అప్పుడు 2002లో.
2: అస్తర్ బ్లౌజ్ 35 రూపాయలకి కుట్టివ్వాలి
3: అప్పుడు 2002లో. ఇప్పుడైతే 300, 250 ఇట్లా నడుస్తుంది.
2: ఎన్ని కుడతారు ఒక రోజులో?
3: ఒక్క రోజులో ఉంటేనేమో 4 కుడతా, గిరాకీ వచ్చినట్టు కుడతా.
2: గిరాకీ వచ్చినట్లు కుడతారు. అయితే మీరు కొన్ని రోజులు టైలరింగ్ నడిపిందా ఇంట్లోనే కుడతారా?
3: ఇంట్లోనే కుడతా.
2: మీ ఆడకట్టు అన్ని కుడతారు?
3: అవును, అందరి కుడతా.
2: ఒకసారి గిరాకీ తీసుకున్న తర్వాత

0: ఎన్ని రోజుల తర్వాత మీరు కస్టమర్ కు ఆ బట్టలు ఇచ్చేస్తారు?
1: వాళ్ళు చెప్తారు కదా ఈ టైంకు కావాలని, ఆ టైంకు కరెక్ట్ ఇచ్చేస్తాం అన్నట్టు.
0: అంటే మీ గిరాకీని బట్టి?
1: గిరాకీని బట్టి వాళ్ళని వెయిటింగ్ చేయించాం. వాళ్ళు చెప్తారు కదా ఇది ఫంక్షన్ కు వెళ్లేదండి, మాకు ఈ టైంకు కావాలని ఒక కరెక్ట్ డేట్ చెప్తారు, అప్పుడు ఇచ్చేస్తాం వాళ్ళకు వెయిటింగ్ చేయకుండా.
0: అంటే వస్తారు అన్ని మీరే కొనుక్కొచ్చుకుంటారా, పాలు గానీ వస్తారు గానీ?
1: కొందరు కొనుక్కొని రాకపోతే మేమే కొనుక్కుంటాం, లేకపోతే కొందరు అయితే కొనుక్కొచ్చిస్తారు. వస్తారు పాలు అన్ని కొనుక్కొచ్చిస్తారు కొందరు, రీల్స్ మాత్రం మేము కొనుక్కుంటాం.
0: ఒకప్పుడు 30-35 రూపాయలు, 40 రూపాయలు కుడుతుంటారు ఒక బ్లౌజ్, ఇప్పుడు ఏం ధరలున్నాయి?
1: ఇప్పుడు 200-250, 300 అట్లున్నాయి. అది మగ్గం వరకు బ్లౌజ్ వేసిన వరకు బ్లౌజ్ కుట్టాలంటే 300 తీసుకుంటాం ఇప్పుడు.
0: అంటే
1: అస్తర్ బ్లౌజ్ అయితే 250-200.
0: కుట్టడంలో కత్తిరించడం హాడ, ఇకో పాలు పోయడం హాడ, లేకపోతే కాజులు పోయడం హాడ్ అంటారా?
1: ఏది హాడ్ లేదు నాకైతే, అన్ని ఈజీ.
0: ఎంత ఎంత సమయం పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టాలంటే?
1: ఒక బ్లౌజ్ కుట్టాలంటే గంటన్నర అవుతుంది, అన్ని తురుపై అవి అన్ని చేయాలంటే, ఉక్కులు గాజులు తురుపై.
0: అంటే హ్యాండ్ వర్క్? అది
1: అది హ్యాండ్ వర్క్.
0: ఉక్కులు కాజలు చేతితోనే చేయరు, దాన్ని మిషన్ ద్వారా చేయరాదా?
1: చేతి మీద చేస్తాం, కాజలు మాత్రం మిషన్ మీద తీసుకుంటాం, ఉక్కులు చేతి ద్వారానే.
0: అంటే బయటకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారేమో?
1: కొనుక్కొచ్చిండు, ఉక్కుల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం.
0: ఒక్కోసారి ఈ దారం కలర్ మార్చాల్సి వస్తుంది చిన్న చిన్న వాటికి కూడా, అట్లా జరుగుతుందా?
1: మారుస్తాం కదా.
0: అంటే సేమ్ దారం దొరుకుతుంది అట్లా ఒక్కోసారి?
1: అన్ని దొరికాయి, కొంచెం లైట్ మధ్యం అట్లా దొరుకుతాయి, అడ్జస్ట్ చేసిస్తాం.
0: ఎప్పుడైనా గానీ గిరాకీ రిటర్న్ రావడం గానీ, మీరు సరిగా కుట్టలేదు అనుకున్నప్పుడు, లేకపోతే స్టిచ్చింగ్ సరిగా రానప్పుడు గిరాకీ ఒక్కోసారి మీ దగ్గరికి తీసుకుని వస్తారు, వాళ్ళకి ఎట్లా మీరు రిపేర్ చేసిస్తారు? మళ్ళీ
1: రిపేర్ ఇప్పటిదాకా రాలేదు గానీ అట్లా చేసిస్తా ఒకవేళ వస్తే.
0: అంటే ఇప్పటి వరకు మొదటి నుంచి రాలేదు అట్లా?
1: అట్లా అటువంటి పరిస్థితి రాలేదు ఇప్పటి వరకు. లూజ్ ఫిట్టింగ్ అంటే పెట్టించినప్పటిది ఇప్పుడు, గానీ స్టిచ్చింగ్ లా మార్పులు ఏమి అట్లా ఏమి రాలేదు.
0: అట్లా కొన్ని మొండి బకాయిలు ఉంటాయి, అంటే నేను డబ్బులు రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని, వాళ్ళకు ఎట్లా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి మీరు?
1: వాళ్ళ దీంట్లోనే డీల్ చేయబడుతుంది, లేకపోతే కోపం చేస్తే కుదరదు కదా.
0: అంటే వాళ్ళు తెచ్చిస్తారా?
1: కొందరు సత్తా ఇస్తారు, అటువంటి వాళ్ళని ఇబ్బంది కాదని, ఇబ్బంది పెడితే ఇవ్వని ఏం చేస్తావు చేసుకోమంటారు, అట్లా కాదు. వాళ్ళని వాళ్ళ భాషల్ని మంచి మాట కొద్ది అడిగి వసూలు చేసుకోవాలంతే.
0: కొద్ది వెనుకన ముందని
1: వస్తాయి.
0: ఒక్కోసారి మీరు ఒక పెళ్లి బట్టలు పట్టుకున్నారు, పెళ్లి బట్టలు పట్టుకున్న తర్వాత వేరేలు కూడా వస్తారు, నాకు బట్టలు కూడా పట్టు కుట్టించి కొద్ది అర్జెంట్ ఉంది అని అంటుంటారు, అప్పుడు మీరు అలా పట్టుకుంటారా మరో కొట్టిస్తారా?
1: పట్టుకుంటాం, రాత్రి అంతా కూడా ఎక్కువ డబ్బులు తీసుకుంటాం.
0: అంటే ఎమర్జెన్సీకి వేరే రేట్ ఉంటుందా?
1: ఎమర్జెన్సీకి వేరే రేట్ తీసుకుంటా. అంటే ఇవి డేలా కుట్టి అవి నైట్ లో కుడతా కాబట్టి వేరే రేట్ తీసుకుంటా.
0: ఎంత ఎంత ఎక్కువ ఉంటుంది? 20 రూపాయలు, 50 రూపాయలు?
1: 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటా
0: ఎమర్జెన్సీ.
1: ఎమర్జెన్సీకి
0: అంటే ఒక గంటలో కుట్టిస్తారా? అట్లా
1: గంట కాదు కానీ, కటింగ్ చేసి కుట్టాలంటే టైం పడుతుంది కదా.
0: మీరు 20 ఏళ్ల క్రితం నేర్చుకున్నారు కదా, అప్పటి కుట్టుకు ఇప్పటి కుట్టుకు ఈ మార్పులు ఏమి వచ్చినాయి? డిజైన్ లో ఏమేమి మార్పులు వచ్చినాయి?
1: డిజైన్లు బాగా మార్పులు వచ్చినాయి, గళ్ళలో డిజైన్లు, చేతులలో మంచి వగ్గం వర్కులు అని అవి ఇవి చాలా తేడాలు వచ్చినాయి ఇప్పుడు.
0: అంటే అప్పుడు సులభం ఉండేనా కుట్టడం, ఇప్పుడే సులభం ఉందా?
1: అప్పుడు సులభం ఉండే, ఇప్పుడు కూడా సులభమే, నాకైతే కష్టం అనిపించేది.
0: మరి మీరు ఎట్లా చూస్తారు కొత్త కొత్త డిజైన్? ఎట్లా యూట్యూబ్ లో చూస్తారా, లేకపోతే వాళ్ళు చెప్తారా ఈ డిజైన్ లో కుట్టండి?
1: యూట్యూబ్ లో చూడను, వాళ్ళు చెప్తారు, పంపిస్తారు నాకు ఫోన్ లో, ఈ డిజైన్ కుట్టు, బాహుబలి చేతులు గాని, ఈ నెక్ గల్లలు గాని, బోట్ నెక్ అవి ఇవి గల్లలు చెప్తారు, పంపిస్తారు నాకు ఫోన్ లో, అట్లా కుట్టమంటే కుట్టిస్తా.
0: అంటే రోజుకి ఎన్ని కుడతారు అట్లా మీరు?
1: అట్లా గిరాకీని బట్టి కుడతాయిగా, మామూలుగా అయితే 4 కుడతా గిరాకీని బట్టి, అర్జెంట్ ఉంటే నైట్.
0: అంటే అప్పట్లో మీరు 3000 రూపాయల మిషన్ కొన్నామన్నారు, ఆ మిషన్ ఇప్పటి వరకు ఉందా, లేకపోతే మిషన్ లో మార్చారా?
1: ఉన్నది, అదే మిషన్ ఉన్నది ఇప్పటి వరకు. ఇంకొక మిషన్ పీకోపాల్ మిషన్ తీసుకున్నా ఈ మధ్యనే. పీకోపాల్ వేరే సారీలు నేను పట్టుకుని సారీలు వేరేలోకి వేసి నేను బ్లౌజ్ మాత్రమే కుడుతుంటే
0: ముందు.
1: ఇప్పుడు నేనే సొంతంగా పీకో మిషన్ కొనుక్కున్నా, పీకోపాల్ కూడా నేనే చేస్తా.
0: పీకోపాల్ మీరే చేస్తారు? అదేం తీసుకుంటారు దానికి?
1: దానికి 50 రూపాయలు పీకోపాల్కి.
0: పీకో మీరే కొనుక్కొచ్చుకుంటారా, పాలు మీరే కొనుక్కొస్తారేమో?
1: పాలు వాళ్ళు కొనుక్కొచ్చిస్తారు. అంటే పాల్స్ రేట్ ఉంటాయి, ఒక్కొక్కటి 12 రూపాయలు, 15 రూపాయలు, ఒకటి 50 రూపాయల పాలు కూడా ఉంటది. అట్లా అని వాళ్ళు మంచి పాలు కొనుక్కొని తెచ్చిస్తే మేము తీసుకుంటాం అట్లా.
0: ఒకసారి మిషన్లు పాడైపోతుంటుంటాయి, స్ట్రక్ అవుతాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు? మెకానిక్ దగ్గరికి వెళ్తారా, మరి మీరే రిపేర్ చేస్తారు? ఎందుకంటే అనుభవం బాగుంది కదా, మీరే రిపేర్ చేయగలరు?
1: రిపేర్ నాకు వస్తుంది, నా మిషన్ నేను రిపేర్ చేసుకుంటా, మొత్తం విప్పి కూడా కుప్ప చేసింది కూడా నేను, అది నేను రిపేర్ చేసుకుంటా. ఇక బాగా ఇబ్బంది అయినప్పుడు, ఫిజికల్ గా లోపల డ్యామేజ్ ఏమైనా అయినప్పుడు, అప్పుడు మాత్రం నేను రిపేరింగ్ షాప్ కి తీసుకెళ్తా. ఇప్పుడు చిన్న చిన్న రిపేర్లు అయితే నేనే చేసుకుంటా.
0: కుట్టేటప్పుడు కావచ్చు, లేదా హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు కావచ్చు, చేతికి సూదులు కుచ్చే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి, అట్లా ఏమైనా జరుగుతుంటుంది?
1: కుచ్చుతాయి, బాగా సార్లు కుచ్చుతాయి అట్లా.
0: అట్లా ఏలుగు దిగిందా ఎప్పుడన్నా అట్లా సూది లాంటిది?
1: బాగా సార్లు అట్లా అయింది, ఒక్కొక్కసారి అయితది.
0: మీరు
2: ఇప్పటిదాకా కుట్టు పనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మివాడకు చెందిన మాధస్తు సురేఖతో ముచ్చటినారు, ముచ్చట పెట్టింది యూతినేష్. ఈ రెండు ముచ్చట్లు కూడా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి

వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఎలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:30 కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుంచి ప్రతిభ కథ, తర్వాత కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సీసవక్కలు ఈ కథలు ప్రసారమవుతాయి. సంపాదకులు మణికొండ వేదకుమార్, ఈ కథలను వినిపిస్తున్నారు జి జ్యోతి, బి సంధ్యాలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: राष्ट्रपति द्रौपदी मुर्मू ने गुजरात के एकतानगर के केवड़िया में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान किए। इस समय राष्ट्रपति राष्ट्रीय फिल्म समारोह को संबोधित कर रही हैं। आइए सुनते हैं उनका संबोधन।
1: मैं एक बार फिर सभी पुरस्कृत फिल्मों से जुड़े लोगों को बहुत बहुत बधाई देती हूँ। समाज और राष्ट्र से जुड़े महत्वपूर्ण विषय पर बनी फिल्मों का चयन करने के लिए मैं जूरी के सदस्यों की सराहना करती हूँ। मैं चाहूंगी कि प्रत्येक रीजनल जूरी में महिलाओं की भागीदारी सुनिश्चित की जाए। किसी भी क्षेत्र में महिलाओं के मैं देख रही हूँ कि बहुत सारे आज जितने कलाकार पुरस्कृत किया गया है कलाकारों को, उनमें से बहुत सारे महिलाएं हैं, इसलिए जूरी भी महिलाएं होना चाहिए। किसी भी क्षेत्र में महिलाओं के दृष्टिकोण को शामिल करने हैं करके ही समग्र मानवीय दृष्टि का निर्माण संभव होता है। देवी और सज्जनों, आप सब क्रिएटिव इकोनॉमी के प्रमुख प्रतिनिधि हैं। आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले।
0: इस अवसर पर सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने सभी पुरस्कार विजेताओं को बधाई दी और तकनीशियनों, छायाकारों और पर्दे के पीछे काम करने वाले अन्य सदस्यों के योगदान की सराहना की। उन्होंने 2024 के दादा साहब फाल्के पुरस्कार विजेता अनंत नाग को भी बधाई दी और फिल्म जगत में 5 दशकों से अधिक के उनके योगदान की सराहना की। श्री वैष्णव ने कहा कि राष्ट्रीय फिल्म पुरस्कारों को विभिन्न पर्यटन स्थलों पर ले जाने का विचार भारत की G20 अध्यक्षता से प्रेरित है।
2: जब G20 हुआ था, भारत में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में G20 को पूरे देश में कोने कोने में, हर राज्य में, हर एक यूनियन टेरिटरी में, मोर देन 60 सिटीज में 200 से अधिक बैठकें हुई थी। दैट वाज एन एग्जांपल बाय विच द रिच एंड डाइवर्स कल्चरल हेरिटेज ऑफ आवर कंट्री कैन बी शोकेस टू द वर्ल्ड।
0: उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कहा है कि जल से जुड़ी चुनौतियों का समाधान कोई एक संस्था, क्षेत्र या राज्य अकेले नहीं कर सकता। जल प्रबंधन के लिए अधिक सहयोग और समन्वित दृष्टिकोण की आवश्यकता है। उपराष्ट्रपति ने आज नई दिल्ली में 9वें भारत अंतर्राष्ट्रीय जल सप्ताह के उद्घाटन अवसर पर ये बात कही। गृह मंत्री अमित शाह ने आज नई दिल्ली में राज्यों और केंद्र शासित प्रदेशों में मादक पदार्थ रोधी कार्यबल के प्रमुखों के 3रे राष्ट्रीय सम्मेलन का शुभारंभ किया। 2 दिन के सम्मेलन का उद्देश्य मादक पदार्थों की समस्या से भावी पीढ़ियों को सुरक्षा प्रदान करने पर विचार विमर्श करना है। सरकार ने कहा है कि UPI मर्चेंट डिस्काउंट रेट MDR पर GST से छोटे व्यापारियों पर बोझ नहीं पड़ेगा और न ही डिजिटल भुगतान महंगे होंगे। भारतीय राष्ट्रीय भुगतान निगम NPCI ने सोशल मीडिया पोस्ट में ऐसी रिपोर्ट को गलत बताया है। NPCI ने कहा कि MDR केवल 2,000 रुपए से अधिक के व्यक्ति से व्यापारी लेन देन पर लागू होता है। NPCI ने कहा कि 2,000 रुपए तक के व्यक्ति से व्यापारी लेन देन पर MDR शून्य है और इसलिए GST का कोई प्रभाव नहीं है। विदेश सचिव विक्रम मिश्री ने नई दिल्ली में लिबरल डेमोक्रेटिक पार्टी LDP के जापानी सांसदों के एक प्रतिनिधिमंडल से मुलाकात की। LDP के अंतर्राष्ट्रीय ब्यूरो के महानिदेशक तारो कोनो प्रतिनिधिमंडल का नेतृत्व कर रहे हैं। श्री तारो कोनो पहले जापान के रक्षा मंत्री, विदेश मंत्री और डिजिटल मंत्री रह चुके हैं। प्रतिनिधिमंडल भारत जापान विशिष्ट आगंतुक कार्यक्रम के अंतर्गत 5 दिन के भारत दौरे पर है। जापान एशियाई खेलों में भारतीय पुरुष बैडमिंटन टीम ने सेमीफाइनल में जगह बना ली है। क्वार्टर फाइनल में आज भारत ने जापान को हराकर पदक सुनिश्चित किया, जबकि महिला टीम प्रतियोगिता से बाहर हो गई है। सेमीफाइनल में कल भारत का सामना चीन और कोरिया के बीच होने वाले दूसरे क्वार्टर फाइनल के विजेता से होगा। वहीं महिला क्रिकेट में भारत ने स्वर्ण पदक अपने नाम किया है। फाइनल में भारत ने श्रीलंका को 147 रन से हराया। प्रधानमंत्री, रक्षा मंत्री, खेल मंत्री और संसदीय कार्य मंत्री ने क्रिकेट टीम को इस उपलब्धि के लिए बधाई दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंड ईआल्टी रेपटी कार्यक्रमाला विवरालू मुंदुगा ఈ పూట ప్రసారంలో ఈ పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జల్ర గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడధారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఈ రోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మొక్కజొన్న ప్రాముఖ్యత, సాగులో మెలుకోలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట పెట్టింది కేలేనిన్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగులో అనుభవాలు, సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రైతు మన్నె విట్టల్తో ముచ్చటపెట్టింది యుదినేష్. ఈ కార్యక్రమ సమర్పణ యుదినేష్. రాత్రి 7:40 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 భాగంగా నిర్వహించే అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 73వ భాగం ఇంటారు, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే కార్యక్రమాన్ని రేపు పొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. షామే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 పీబీ శ్రీనివాస్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి తెలియవుతాయి. రాత్రి 10:20 జానపద సంగీతం కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు ప్రసారమవుతాయి. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటలయాలలు రాత్రి 8:00-8:45 వరకు ఉషారు, రాత్రి 10:30 11:00 మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాలింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వినాయక భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపొద్దుగల 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26లో భాగంగా నిర్వహించే చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. పొద్దుగల 7:45 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పాణం పదంలో కళ్ళ కలక గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నేత్ర వైద్యురాలు సంధ్యారాణి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక రేపు జమట్టు 5:30 కతిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రతిభ కథ, తర్వాత కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సీసవక్కలు ఈ కథలు ప్రసారమవుతాయి. సంపాదకులు మణికొండ వేదకుమార్, ఈ కథలను వినిపిస్తున్నారు జి జ్యోతి, వి సంధ్యాలీల. రేపు జమట్టు 5:45 రూపకంలో కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ దేవి ప్రత్యేక కార్యక్రమం వింటారు, సమర్పణ కేలేనే. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గుర్బేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చటపెట్టింది కేలిన్. తర్వాత వివిధ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 74వ భాగం ఇంటారు, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
4: తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
5: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి, బుర్రని చార్జ్ చేయి.
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
5: చూసావా?
7: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడు ఎలా మరి?
7: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
6: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
8: అంటే మోసాలకి చెప్పే బై బై.
6: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
11: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
10: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు, హరీష్ రావులు ఈరోజు వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. దసరా పండుగకు ముందే లబ్దిదారులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేసుల నమోదు, విచారణ వేగం, ప్రత్యేక కోర్టుల పనితీరు, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్ఫూర్తితో సామాజిక సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం సబ్ప్లాన్ నిధుల కేటాయింపు, ఇళ్ల మంజూరు, విద్యా ప్రోత్సాహకాలు, పౌష్టికాహార పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే బడ్జెట్ అడ్డంకులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. చదువు, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత వర్గాలకు సూచించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు, హరీష్ రావు నేతృత్వంలో సమావేశం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి

0: మహబూబ్ నగర్ జిల్లాల నేతలు, మాజీ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను జడ్చర్ల వద్ద అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులకు సాగునీరు అందించడంలో పీఎంఎఫ్బీవై వంటి పంట నష్టపరిహార బీమాను అమలు చేయడంలో, భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాబోయే దసరా పండుగకు ముందే ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ను ఆదేశిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలోనే పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్లో వైద్యంలో విద్యుదయస్కాంత క్షేత్రాల వినియోగంపై జరిగిన జాతీయ సదస్సుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రజారోగ్యం కోసం ఆధునిక సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా అధునాతన ఇమేజింగ్ ద్వారా క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. బొగ్గు కొరత, నాణ్యతా లోపాలు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నీటి నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో సమన్వయం చేసుకుంటూ తాగునీటి అవసరాలను సాంకేతిక పరంగా సమతుల్యం చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఖండించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామూహికంగా పారిశుద్ధ్యాన్ని పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆకాశవాణితో వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ మాట్లాడుతూ,
1: స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ లో భాగంగా మేము సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కూడా యాక్టివిటీస్ గానీ ప్రోగ్రామ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ సంబంధించి ఇరిగేషన్, డోర్ డోర్ కలెక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పెనాల్టీ ఇంపోజ్ చేయడం గానీ, జీవీపీ పాయింట్లు క్లియరెన్సెస్ గానీ చేస్తున్నాము.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో జరిగిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల నమోదును 9% పెంచడంలో ఉపాధ్యాయులు వహించిన పాత్రను ఆయన కొనియాడారు. నిజామాబాద్లోని శివాజీనగర్ ఐటీఐ ప్రాంగణంలో సెప్టెంబర్ 23 ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజిత ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని సంగారెడ్డి జిల్లా ఎలిమెంటరీ విద్యా కార్యదర్శి డి లింబాజీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల్లో 40,000 మొక్కలు నాటే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల సంరక్షణను తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

0: జీరాంజీ పథకం కింద ఇప్పటికే మంజూరై చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నారసన్నపల్లి ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పూర్తి పారదర్శకత, నిబంధనలకు లోబడి ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. నల్గొండ పురపాలక పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు 1 కోటి లక్ష రూపాయల విలువైన 2 వెట్టింగ్ మిషన్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో జరిపిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
2: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
1: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai Hamari Zimmedari.
3: మాదక ద్రవ్య దుర్వ్యసన ఉన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ఏఎన్టీఎఫ్ ప్రముఖ
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 6:21 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కాయగట్టిన పాటల్ని, భజనల్ని, గురుబోధ తత్వాలు నేర్పించే కార్యక్రమం ఈ పల్లె పదాలు కార్యక్రమం. ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొచ్చమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడధారపు పొచ్చువాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
9: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగలిందాం. తలమడుగు మండలం కజ్జలర గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం.
11: బావా తోటల్లాలుంటే మరదలు నేను వస్తా అంటున్నది, మరదలు వస్తా అంటే బావ వద్దంటుండు, మా వాళ్ళు ఉంటారు రాకు మరదలు అంటున్నాడు. నువ్వుండే తోటలు, నువ్వుండే తోటలు బంతి.

0: ఇప్పటిదాకా తలమడుగు మండలం కజ్జల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ పాటలే కాదు, ఎన్నో జానపద గీతాలు, కాయగట్టిన పాటలు, గురుబోధ తత్వాలు, భజనలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
2: మీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్లవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్

0: లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు పల్లె పదాలు, పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైగట్నే పాటల్ని, భజనల్ని, గురుబోధ తత్వాలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడధారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం.
5: నువ్వోయ తోవల కోరంద పొద ఉన్నది బాలా, నీ మీద మనసు వడ్డదని అంటున్నాడు బావ మరదల్ని.

ఇప్పటిదాక ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కరదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండో భాగం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి గిరిపదం, క్షమించండి, ఇది ఇయాలటి పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైగట్టిన పాటల్ని, గురుబోధ తత్వాల్ని భజనలు నిర్పించే కార్యక్రమం ఈ పల్లె పదాలు కార్యక్రమం. ప్రతి ఆది మంగళ గురువారంలో పొజ్జామట్టు 6:20 ఉంటుంది. ఇక రేపు పొజ్జామట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గుర్బే సింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల ఒక సమాచారం. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఊట్నూరు ఐటీడీఏ ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2027 అర్హత పరీక్షకు సంబంధించి ఇవ్వనున్న ఉచిత శిక్షణకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని రాజేందర్ నగర్ మానసా హిల్స్లో ఉన్న ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 8 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలియజేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28లోగా అంటే రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని, 25న ఆల్ టికెట్ల డౌన్లోడ్, 27న స్క్రీనింగ్ టెస్ట్, 1 అక్టోబర్ ధృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, 2న తుది ఫలితాలు, 5 నుండి తరగతులు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో welfare.sriramias.com లో ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9-11 తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 10 ఏప్రిల్ 2027 నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. రాష్ట్రంలో 11 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎస్ఎస్సీ ఇంటర్ పరీక్షలు 11 ప్రారంభమై 17 వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజు 2 సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ సబ్జెక్టుల ప్రకారం తేదీలను చూసుకోవాలని సూచించారు. కాగా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను 23 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారిక వెబ్సైట్ను గమనించాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగంలో 130 మేనేజర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీజోన్ 2 పరిధిలోని ఈ పోస్టులకు ఎంపికైన వారికి 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు వేతన స్కేలు వర్తిస్తుందని వారు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి అక్టోబర్ 17 వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని వారు సూచించారు. విద్యా అర్హతలు, ఇతర పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని వారు తెలియజేశారు. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాక ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాలను ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్ట్రీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.

0: architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength, and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
1: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTFకు చెందిన రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా, జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ

0: హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొక్కజొన్న ప్రాముఖ్యత సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిన్ పెట్టిన ముచ్చట. తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రైతు మన్నే విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పత్తి వరి తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వాణిజ్య పంట మొక్కజొన్న. ఇది అటు ఆహారంగా, ఇటు పశువుల కోళ్ల మేతగా మరియు పరిశ్రమల్లో ముడిసరుకుగా బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో రైతులకు స్థిరమైన మరియు ఎక్కువ ఆదాయాన్నిచ్చే నమ్మకమైన పంట మొక్కజొన్న పంట. మొక్కజొన్నలో దాదాపు 70% కార్బోహైడ్రేట్లు, 10% ప్రోటీన్లు, 4% నూనెలు మరియు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని పచ్చి లేదా ఎండిన చొప్ప పశువులకు మంచి మేత. అలాగే స్టార్చ్, పాప్కార్న్, స్వీట్ కార్న్ మరియు ఇథనాల్ తయారీ పరిశ్రమల్లో విపరీతంగా డిమాండ్ ఉంది. మొక్కజొన్న సాగు కోసం నీరు నిల్వ ఉండకుండా త్వరగా ఇంకిపోయే సారం కలిగిన భూములు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. మొక్కజొన్న ప్రాముఖ్యత, సాగులో మెళకువలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
1: ఇటీవల కాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల్లో సరళిలో మార్పులు మనం గమనిస్తా ఉన్నాం. ఒకే రకమైన పంట సాగుకు బదులుగా పంటల మార్పిడి చేస్తూ అద్భుతాలని సాధిస్తున్నారు రైతులు. అయితే ఇటీవల కాలంలో మొక్కజొన్న పంట వానాకాలం పంటగా, అటు యాసంగి పంటగా కూడా సాగు చేస్తూ రైతులు మంచి ఉత్పత్తులు సాధిస్తున్నారు, అలాగే ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. అలాంటి మొక్కజొన్న పంట సాగుకు సంబంధించి, ముఖ్యంగా రానున్న యాసంగిలో ఈ మొక్కజొన్న సాగుకు సంబంధించి రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలి, అసలు ఈ మొక్కజొన్న సాగు ప్రాముఖ్యత ఏమిటి, ఈ వివరాలని మనకు తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మంజులత గారు.
2: నమస్కారం.
1: ముందుగా మొక్కజొన్న పంట ప్రాముఖ్యత గురించి చెప్పండి, ఆ తర్వాత ఎందుకు మనం మొక్కజొన్న వేసుకోవాలి ఆ వివరాలు చెప్పండి.
2: అయితే భారతదేశంలో గాని మన తెలంగాణలో గాని ఈ మొక్కజొన్న పంట పండించే దాంట్లో మనం 3వ స్థానంలో ఉన్నాము. ముఖ్యంగా ఇది ఈ పంట అంతర్జాతీయ అవసరాల దృష్ట్యా, అలాగే మొక్కజొన్నకు మంచి మార్కెట్ ఉండడం, అది కూడా మార్కెట్ స్థిరంగా ఉండడం, ధర మంచి ధర పలకడం అనేది చూస్తున్నాం. తర్వాత ఈ పంటలో దిగుబడులు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చీడపీడల బెడద తక్కువ ఉండడం వలన రైతులు చాలా వరకు అన్ని ఆరుతడి పంటలలో కన్నా కూడా మొక్కజొన్న పంట వైపు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు.
1: అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న సాగు చేయాలనుకున్న రైతుల కోసం అనువైన రకాలు ఏమున్నాయి, వాటికి సంబంధించిన సమాచారం చెప్తారా?
2: ముఖ్యంగా మొక్కజొన్నలో చూసుకున్నట్టు

0: అయితే ఎక్కువ వరకు ప్రైవేట్ హైబ్రిడ్ లే ఉన్నాయి. ఇక మన యూనివర్సిటీ ద్వారా విడుదలైనటువంటి హైబ్రిడ్ చూసుకున్నట్టయితే కరీంనగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కరీంనగర్ మక్కా 1 అనేది 95 నుంచి 100 రోజుల మధ్యకాలిక హైబ్రిడ్. అది ఎండు తెగుల్ని తట్టుకునే దాంట్లో మంచి దిగుబడి ఇస్తుంది. అలాగే DHM 117 ఇది కూడా మధ్యకాలిక హైబ్రిడ్. తర్వాత కోత సమయంలో కూడా ఇది కర్ర పచ్చిగా ఉండడం వల్ల పశువుల మేతకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి యాజమాన్యంలో కూడా 40 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి మన యూనివర్సిటీ ద్వారా విడుదలైనటువంటి హైబ్రిడ్లు చూసుకున్నట్టయితే DHM 121 అలాగే DHM 182 DHM 206 ఈ హైబ్రిడ్లు అన్ని కూడా ఈ మధ్య కాలంలో విడుదలైనవి మధ్యకాలిక హైబ్రిడ్లు. మంచి దిగుబడినిచ్చే రకాలు, అలాగే చీడపీడలను కూడా తట్టుకునే హైబ్రిడ్లు.
1: అయితే ఇప్పుడు మనం ఏ పంట తీసుకున్నా దాని దిగుబడులను ప్రభావితం చేయడంలో ప్రధానంగా ముఖ్య భూమిక పోషించేది ఒకటి వాతావరణం, రెండవది రైతులు పాటించే సాగు పద్ధతులు, ఇంకొకటి నేల స్వభావం, అంటే నేల విడిచి సాగు చేయలేమంటాం కదా. అయితే ఈ మొక్కజొన్న పంటకు ఎలాంటి నేలలైతే అనుకూలం, ఏ నేలల్లో మనం ఈ పంటని మంచిగా తీసుకోవచ్చు, అట్లాగే మిగతా పంటల మాదిరిగానే ఈ మొక్కజొన్న కూడా వేసుకునే ముందు రైతులు విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటదా, ఒకవేళ అవసరం ఉంటే విత్తన శుద్ధి ఎట్లా చేయాలా, దాని గురించి చెప్పండి.
0: మొక్కజొన్న ముఖ్యంగా అన్ని నేలల్లో పండుతుంది, కాకపోతే నీరు ఇంకే నీళ్ళు అవి ముఖ్యమైనవి. ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు చాలా అనుకూలమైనవి. ఇక యాసంగిలో వేసుకునే మొక్కజొన్న పంటకు చాలా వరకు కత్తెర పురుగు ఆశిస్తూ ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి అంటూ పాటించుకుని వేసుకున్నట్టయితే మనం నష్టాన్ని నివారించుకోవచ్చు. ముందుగా విత్తుకునే ముందే కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రా మిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ ఈ రెండు కలిపిన మందు విత్తన శుద్ధిగా ఉపయోగించుకోవాలి. ఇది 6 మిల్లీలీటర్లు ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకున్నట్టయితే మనం తొలి దశలో ఆశించే కత్తెర పురుగు బారి నుండి రక్షించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న పంట విత్తడం గురించి చెప్పండి, విత్తే పద్ధతుల గురించి, అట్లాగే ఇందులో యాంత్రీకరణ అవకాశం ఉందా, ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు?
0: అయితే మొక్కజొన్నలో విత్తుకోవడం చూసుకున్నట్టయితే మనకి నీటి యాజమాన్యం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ బోదలు కాల్వల పద్ధతిలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు కూడా వస్తాయి, అలాగే నీరు పారించడానికి కూడా ఉపయోగపడతాయి. విత్తనాన్ని బోదల పైన ఒక వైపున పైనుంచి 1/3 భాగంలో విత్తి నీటి పారుదలకు అనుగుణంగా ఉండడమే కాకుండా నీటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక యాసంగి పంటగా ఇది అక్టోబర్ నవంబర్ మాసాల్లో విత్తుకోవడానికి అనుకూలమైన పంట. ఇక యాంత్రీకరణల భాగంగా చూసుకున్నట్టయితే మొక్కజొన్నను సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ద్వారా గాని, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో కాని విత్తుకోవచ్చు. దీంతో విత్తుకున్నట్టయితే మనము విత్తనం వాడుకునే దాంట్లో 8 కిలోలు ఎకరానికి అని చెప్తాము. ఈ పరికరాల ద్వారా అయితే 20% వరకు కూడా మనం విత్తన మోతాదు మనం తగ్గించుకునే వీలు అవుతుంది. ఇవి ట్రాక్టర్ ద్వారా నడిపే యంత్రాలు కాబట్టి 1 గంట 1.5 గంటల లోపు 1 ఎకరం విత్తడానికి సమయం పడుతుంది, అలాగే ట్రాక్టర్ ద్వారా నడుస్తాయి.
1: అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న పంటలో కలుపు సమస్య ఎదురైనప్పుడు దాన్ని నివారించేందుకు రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులను పాటించాలి సూచిస్తారా?
0: మొక్కజొన్నలో ముఖ్యంగా తొలి 4-5 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. దీనికి గాను మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 24-36 గంటల లోపే తేమ మీద అట్రెజీన్ అనే మందు రైతులందరికీ తెలిసిందే, అది 1 కిలో చొప్పున, లేదా ఈ మధ్య కాలంలో కొత్త ఒక మందు వచ్చింది పైరాక్సో సల్ఫాన్, ఇది 60 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి మంచిగా భూమి అంతా తడిచేటట్టుగా తేమ మీద పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో కలుపు అంటూ మంచి నివారణ జరుగుతుంది. ఇక అటు తర్వాత పైపాటుగా అంటే 15-20 రోజులకు వచ్చే కలుపును నివారించుకోవడానికి లేదా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు టెంబోట్రియాన్, దీన్నే లాడిస్ అనే వ్యాపార నామంతో దొరుకుతుంది, ఇది 115 మిల్లీలీటర్లు, లేదా టోప్రిమిజోన్ ఇది 40 మిల్లీలీటర్లు, లేదా ఎక్కువగా తుంగ ఉన్న ప్రాంతాల్లో హాలోసల్ఫిరాన్ 36 గ్రాముల చొప్పున ఈ అట్రజీన్ తో పాటు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు తుంగ గాని గడ్డి లేదా వెడల్పాకు కలుపు మొక్కలు కూడా నివారణ జరుగుతుంది. ఇక అన్ని జాతుల కలుపు మొక్కలు నివారణకు కానీ ఈ మధ్య కాలంలో కలారిస్ ఎక్స్ట్రా అనే వ్యాపార నామంతో దొరికే మీసెట్రయాన్ ప్లస్ అట్రిజిన్ అనే కలుపు మందు 1400 మిల్లీలీటర్లు ఎకరానికి.

0: పిచికారి చేసుకుని అన్ని రకాల కలుపును కూడా నివారించుకుని వీలు కలుగుతుంది. ఈ కలుపు మందులే కాకుండా మనము మంచి యాసంగి కాలంలో అంతకృషి ద్వారా కలుపును నివారించుకున్నట్టయితే దిగుబడులు కూడా మంచిగా పెంచుకునే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ దిగుబడుల్ని ప్రభావితం చేసే మరో అంశం ఎరువుల వాడకం. మరి ఈ ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి, రైతులు ఏ మోతాదులో ఏ ఎరువులు ఇవ్వాలి ఈ పంటకు?
0: ఈ యాసంగిలో విత్తుకునే మొక్కజొన్నకు ఎకరానికి 80 నుండి 46 కిలోల నత్రజని, అలాగే 32 కిలోల భాస్వరం, పొటాషియం నిచ్చే ఎరువులని వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 దఫాలుగా వేసుకున్నట్టయితే మంచి మన పంట కాలం బట్టి 4 దఫాలుగా, మొదటి దఫ చివరి దిక్కులో వేసుకోవాలి, అటు తర్వాత 25 రోజులకి, తర్వాత మోకాలెత్తు దశలో 50 కిలోల చొప్పున వేసుకోవాలి, అటు తర్వాత జల్లేసే సమయంలో మరో 50 కిలోల చొప్పున యూరియా రూపంలో వేసుకున్నట్లయితే నత్రజనిని అందించుకునే వీలవుతుంది. అలాగే 32 కిలోల భాస్వరం, ఈ దీన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఒక 3 బ్యాగుల చొప్పున చివరి దిక్కులోనే వేసుకోవాలి. పొటాషియం 2 సమభాగాలుగా, ఒకటి చివరి దిక్కులో, అలాగే అటు తర్వాత యూరియాతో పాటుగా జల్లేసే సమయంలో పొటాషియంతో పాటుగా యూరియాను కలిపి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకునే వీలవుతుంది.
1: అయితే ఏదైతే పత్తి పంట పేరు రాగానే గులాబీ రంగు పురుగు ఎట్లా గుర్తుకొస్తుందో, మొక్కజొన్న అనగానే కత్తెర పురుగు గుర్తుకొస్తుంది. మరి ఈ మొక్కజొన్నలో ఆశించే ఈ కత్తెర పురుగు నివారణకు రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి, వాటి గురించి చెప్తారా?
0: ముఖ్యంగా యాసంగిలో వేసే మొక్కజొన్నకు ముఖ్యంగా కత్తెర పురుగు అనేది చాలా వరకు ఆశించడం అనేది గమనించడం జరిగింది. దీని గాను మనం తొలి దశ నుంచే మనము నివారణ చర్యలు చేపట్టినట్టయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున 10 వరకైనా సరే లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని అంటూ గమనించుకుంటూ చూసుకోవాలి. తర్వాత విత్తిన 10 రోజులకే ఒక 2 ఆకుల దశలోనే వేప గింజల కషాయం, అది 1500 PPM అనే వేప మందును 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి మొక్కంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కత్తెర పురుగు గుడ్లను మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాము. ఒకవేళ కత్తెర పురుగు గాని చిన్న లార్వాల దశలో గమనించినట్టయితే ఇమామెక్టిన్ బెంజాయిట్ అనే మందును 0.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి ఈ పురుగు ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మొగి అయిన తర్వాత క్లోరాంట్రా మిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున మనము సుడిలో పడేటట్టుగా పిచికారీ చేసుకుని ఎక్కువ ఉధృతి ఉన్నట్టయితే కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. అంతేకాదు అంటే ఖర్చు లేకుండా మనం 0:1:9 అంటే 9 పాల ఇసుక 1 పాలు 0 కలిపి మంచిగా కలిపి ఆ మిశ్రమాన్ని మనం సుడిలో వేసుకుని కూడా కత్తెర పురుగుని ఎటువంటి ఖర్చు లేకుండా కూడా నివారించుకోవచ్చు.
1: చాలా సంతోషం మంజులత గారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట సాగు ప్రాముఖ్యత గురించి వివరిస్తూనే ఈ సాగులో రైతులు పాటించాల్సిన మెళుకువలను గురించి సవివరంగా తెలియజేసారు. మరెవరైతే రైతులు రానున్న యాసంగిలో ఈ మొక్కజొన్నను సాగు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పిన ఈ మెళుకువలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని, తద్వారా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇప్పటిదాకా మొక్కజొన్న ప్రాముఖ్యత సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిని పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో వినిపించడం జరుగుతుంది. ప్రస్తుతం పత్తి పంటను, కంది పంటను ఆదిలాబాద్ జిల్లాలో విరివిగా సాగు చేస్తున్నారు రైతులు. గత సంవత్సరంతో పోల్చుకొని చూస్తే ఈ సంవత్సరం కొంచెం సరిగా లేకపోయినప్పటికీ ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. పత్తి పంట, కంది పంట, పత్తి కంది పంటల సాగులో అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రైతు మన్నే విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. మన్నే విఠల్ అన్న, నీకు నమస్తే అన్న.
3: నమస్తే
2: అన్న. మీకు ఎంత భూమి ఉంటుంది?
3: నాకు 85 ఎకరాలు.
2: ఇంకేమైనా కౌలు తీసుకుంటావా?
3: అవును, కౌలు 10 ఎకరాలు.
2: మొత్తం 15 ఎకరాలు చేస్తాను.
3: 15 ఎకరాలు
2: అంటే ఇప్పుడు ఈ 5 ఎకరాల భూమి మీ తండ్రి నుంచి వచ్చిందా మీకు?
3: అవును.
2: మీరు కొనుక్కున్నారా?
3: లేదు, తండ్రి నుంచి వచ్చింది.
2: ఏం పంటలు ఇస్తారు ఈ 15 ఎకరాల భూమిలో?
3: ఇప్పుడు 15 ఎకరాల 5 ఎకరాల సోయా ఉన్నది, మిగతాది ఏమో పత్తి.
2: 10 ఎకరాల పత్తి, 5 ఎకరాల సోయా.
3: సోయా
2: ఎట్లా ఉన్నది ఈ పత్తి చూడు?
3: పత్తి అయితే పోయి ఇప్పుడు ఆగస్ట్ అయితే వర్షాలు లేకుండే పూర్తిగా ఆగిపోయినాయి పత్తులు. పత్తులు మాలు దెబ్బతిన్నాయి. పత్తులలో ఏమి దమ్ము లేకుండా.

0: ఇప్పుడుగా సెప్టెంబర్ లోనే ఇలా ఈ మధ్యలోనే వర్షాలు చాలా అయినాయి. అప్పుడు దెబ్బతిన్న పంటలకు ఇప్పుడు పూత దశల్లో బుడ్డ దశల్లో ఉన్న పత్తి మాలేజ్ డ్యామేజ్ అవుతున్నది. కానీ ఇప్పుడు ఉన్న అచ్చిన బుడ్డ పూర్తిగా రాలిపోతున్నది ఈ వర్షాలతోటి. ఇప్పుడు ఈ అవకాశాలు వర్షాలతోటి ఏముంటలేదు, పూర చెట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇక 5 ఎకరాల సోయా పోషన్ అయితే అస్సలు పూత మీదనే వర్షాలు పోయినాయి. పూత ఏమి చట్టబట్టింది, చట్టల గింజన్నది రాలి సోయకు, సన్నం పడిపోయింది పూర. సోయా సరిగా నిండాలి.
1: ఈ పత్తి ఇప్పుడు వర్షాలు పోతే వస్తుందా?
0: పత్తి వర్షాలు పోతే సార్ పత్తి అచ్చుడు మస్తు కష్టం. ఎట్లంటే దానికి ఏం నీళ్ళ సౌకర్యం ఉన్నోళ్ళు ఏమంది అచ్చు. ఇక ఇట్లా ఖరీఫ్ ఆధారం మీద అయితే పత్తి రాదు. ఉత్తర అస్తమి రెండు కార్తలు వెళ్ళిపోయినాయంటే పత్తి పోయినట్టే. ఏమన్నా నీటి సౌకర్యం ఉంటేనే ఏమన్నా పత్తి.
1: ఇప్పుడు ఆనలు పడ్డాయి, పత్తి కోలుకోలేదా? ఇప్పుడు మంచిగా అయింది.
0: ఇప్పుడు కోలుకున్నా సార్, పత్తి కోలుకోలే అన్నట్టు కాదు, కోలుకున్నది కోలుకున్నాడు. కోలుకున్నది పత్తి కానీ మస్తు మెండే, ఇక డబుల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మళ్ళా ఫర్టిలైజర్ వేయాల, ఎరువులు వేయాల, అడుగు మళ్ళా పై స్ప్రేలు అంత. ఇప్పటిదాకా ఎంత చేసినాం పై స్ప్రేలు అంతే చేయాలి. మళ్ళీ
1: ఎన్నిసార్లు అడుగు మందులు వేసింది ఇప్పటిదాకా?
0: ఇప్పటిదాకా 3వ సారి కంప్లీట్ అయింది.
1: ఇంకోసారి
0: ఆనబడితే కంపల్సరీ వేయని పడుతుంది, లేకుంటే పండువారి పూర గంగలో పోయి
1: 10 కాయలు ఉన్నాయి పత్తికి.
0: 5-6 కాయలు అయితే ఉన్నాయి. 10 కాయలు అని ఖచ్చితం చెప్పలేము, 5-6 కాయలు కంప్లీట్ ఉన్నాయి. మళ్ళా అందులో ఒక్క బాధ లేదు ఆ పత్తికి, సుగా పందుల బాధ.
1: పత్తి ఏం చేస్తాయి పందులు?
0: ఉన్న కాయ నేరేస్తున్నాయి సార్, ఏం ఉంచలేవు. అడుగు కాయ కాసింది 5-6 పూర ఏరేసినాయి. పత్తి కాయ అన్నది, అడుగు కాయ అన్నది అసలుకే ఉంచలేవు అవి.
1: ఎకరం 2 ఎకరాలండి కావాలి కాయచ్చు.
0: సోలర్లకు అడుగులు పెడుతున్నాం సార్, సోలర్లు సుఖం ఇంటలేవు పందులు. పూర కాయని ఒలిసేసి పూర పారిసిపోయితే, ఒలిసేసి లోపల గువ్వం పూర్తిగా తినేస్తాయి, పొట్టుని వారిస్తాయి. పుట్ల మందలున్నాయి.
1: ఎన్నిసార్లు మందు కొట్టినావు పత్తికి ఇప్పటిదాకా?
0: పత్తికి ఇప్పటిదాకా 5వ సారి మంది అయింది సార్.
1: ఇంకా 2-3 సార్లు అవుతుందా?
0: 2-3 సార్లు అవుతుంది. ఇంకా
1: ఎన్నిసార్లు కలిపించారు మరి?
0: ఇప్పుడు కలుపు 2వ సారి అయింది, 3వ సారి తీస్తున్నారు.
1: గడ్డి మందు వేలే?
0: గడ్డి మందు ఫస్ట్ వేసినాము, ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు మొలక దశల గడ్డి మందు ఈటి విడేజల్ అన్నది కొట్టినాము. దాని తర్వాత ఇక కలుపులు 2వ సారి అయిపోయింది. ఇప్పుడు 3వ సారి పట్ల తీస్తున్నారు. గడ్డి గురించి బాధ లేదు ఇప్పుడు, ఎందుకంటే గడ్డి మందులు వెళ్ళినాయి, గడ్డి కాపాడుకుంటున్నారు గడ్డిని. కానీ ఇప్పుడు వర్షాలతోటి మా అస్సలు డ్యామేజ్. వర్షాలతోటి
1: పురుగులైనా ఏమన్నా చేయొచ్చు?
0: ఏమన్నా చేయొచ్చు,
1: మన
0: చేతులు. కానీ వర్షం మన చేతులు కాదు.
1: ఈవిడ ఆనలు బాగా తక్కువ,
0: మస్తు తక్కువ వర్షం.
1: ఇట్లా ఇప్పుడు కాలం చూసినా ఇప్పటిదాకా?
0: ఇప్పుడు నా క్యాళ్ళు అయితే చూడాలి.
1: నిన్న రాత్రి మీకు మంచి వర్షం పడ్డట్టు?
0: రాత్రి ఎంత ఉన్నా సార్ ఇంతే ఉన్నదిగా, అంతే, అంతటా లేదు. ఇప్పుడు దుబ్బ కూడా దాటితే లేదు వర్షం.
1: అయితే ఇప్పుడు పత్తి ఏరదలికి రావాలంటే ఇంకా 2 నెలలు పడుతుందా?
0: నెల పోయింది సార్. సార్
1: ఎట్లా ఏరుతారు? ఇక్కడ కైకిలో దొరుకుతారు?
0: కైకిలో సార్ కష్టమే. ఊళ్ళు సార్ వెళ్ళిపోయింది సార్, ఇట్లా ఊళ్ళు లేబర్లు ఉండేవాళ్ళు లేరు. లేబర్లు అన్నట్టు లేరు, లేబర్ అన్నది లేదు. లేబర్ పూర్తిగా వెళ్ళిపోయిండు. ఇటు కొంత బోతు, కొంత హైదరాబాద్, ఆడ పనులు దొరుకుతున్నాయి, ఆడాడ వెళ్ళిపోయిండు. వ్యవసాయాలు బంద్ చేసిండు ఆల్రెడీ.
1: పత్తిరేటప్పుడు ఎట్లా కైకిలో తీసుకొస్తారు?
0: ఇక కైకిలో అంటే ఇంటోళ్ళిగా 2 ముగ్గురు ఇంటోళ్ళు 2 ముగ్గురు వాళ్ళని వస్తే ఇట్లా మా చేట సేప అన్నట్టు. ఇక సేపాయి తోటి ఇక వాళ్ళది ఏరి మనది ఏర్దాం అన్నట్టు ఇట్లా 3-4 చేసుకుని ఏడతాలి అన్నట్టు, అంతే. లేబర్ అన్నది లేదు.
1: కైకిలు మరి ఎట్లా ఇస్తారు కిలో లెక్క?
0: ఇప్పుడు కిలో లెక్క అయితే ఇక మంచి కాలం మంచిగా ఉన్నది అనుకో కిలో లెక్క పెడతారు, లేదా 300 కైకిల తోటి. 15 కిలోల దాకా ఏరితే 15 పైన దాటిండ్ర అనుకో అప్పుడు కిలో లెక్క అడుగుతారు, లేదు అంటే కైకిల లెక్కని. వాతావరణం బట్టి అన్నట్టు సార్. ఇక వాతావరణం అంటే మంచి దశలో వలిగింది పత్తి, మంచి బుగ్గున్నది, ఎదుగుతున్నది, ఆడలకు కైకిలు పడుతుంది అంటే కాటతోటి తీసుకుంటాడు. అప్పుడు 10 రూపాయల కిలో చాలా అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో.
1: ఎక్కడ అమ్ముతారు మీరు పత్తి?
0: ఆదిలాబాద్.
1: దూరం అయితే లేదా మీకు ఆదిలాబాద్ అంటే?
0: ఇక సార్ ఆదిలాబాద్, ఇక మార్కెట్ ఎప్పుడు ఆదిలాబాద్. ఇక ఆదిలా ముందడి నుంచి ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్.
1: ఇప్పుడు పొగ మంచు పడితే పత్తికి ఏమైనా నష్టం జరుగుతుందా?
0: నల్లగా పడుతుంది పత్తి.
1: ఎర్ర పడుతుంది? నల్ల పడుతుందా?
0: నల్ల పడుతుంది, ఎర్ర పడుతుంది.
1: ఏం చేస్తారు అప్పుడు?
0: మందులు కొట్టాలి, పై మందులు కొట్టాలి. పొగ మంచు పడ్డది అంటే స్ప్రే చేయాలి, అయితే అందుతామా? అందాము కదా.
1: ఇప్పటిదాకా పడ్డదా పొగ మంచు?
0: లేదు, ఇదే మొదటిసారిగా ఈ 3 రోజుల మధ్యలో చాలా అయింది
1: పొగ మంచు. చాలా
0: చాలా అయింది.
1: మన పొగ మంచు పడుతుంటుంటే షేర్ల కొందరు పొగ పెడతారు.
0: అవద్దము, ఆ పొగతోటి ఏమి ఎఫెక్ట్
1: చూస్తారు? అట్లా
0: పెడుతున్నా పెడుతున్నాం కానీ పొగ ఏం చేయగలిగేది? పై మందులతోటి ఏమన్నా కంట్రోల్ కాదు.
1: తొగరు ఎట్లా ఉన్నదా?
0: తొగరు మంచిగా ఉన్నది.
1: తొగరి మంచిగా ఉందా? పత్తి మంచిగా ఉందా?
0: లేదు, తొగరి మంచిగా ఉంది.
1: ఎన్నిసార్లు తొగరు తాలేసిన? అట్లా
0: ఇప్పుడు సోయలా 6 సార్లు ఉన్నది, పత్తిలో ఏమో 8 సార్లు.
1: ఇంత ముందు 12
0: దూరం అంటే పట్టెలు పెద్దగా అయినాయి కదా సార్. ఇప్పుడు 3.5 ఫీట్ పట్టె పెట్టినాం పత్తికి, ఎక్కువ పెద్ద కోండ్ర అయితే అన్నట్టు 8 సార్లకే పట్టె మన తొగరి వేస్తున్నాం.
1: ఇప్పుడు పత్తి సార్లు మీరు జాయింట్ కోటి ఫీట్ కోటి వేస్తారు, మరి తొగరి కూడా జాయింట్ ఒకటి ఫీట్ కోటి వేస్తారా?
0: ఫీటు ఉంటది, ఫీటు 1.5 ఫీట్ ఇట్లా జాయింట్ ఇట్లా దాని రకమే ఇక పత్తి పెట్టినట్టే పెడుతుంది.

0: అక్కడికి అయితే తెస్తుంది వ్యవసాయం, బరువు అన్నది ఉంటుంది. ఇట్లా కాలం బట్టి ఉంటుంది, కాలం మంచికి సాత్ ఇచ్చింది అనుకో అప్పటికప్పటికే చేస్తుంది.
1: ఒక సంవత్సరం పండుతా, ఒక సంవత్సరం
0: ఎండుతుంది. ఊళ్ళిడిసె పెట్టి పోయి ఎవడనో బతుకుదామంటే ఇటు ఈ కుటుంబం బతకది, నా పోయినోడు బతకడు అన్నట్టు అవుతుంది.
1: మరి ఇట్లా పత్తి మీద పత్తి ఎక్కడ రోజులు పెడితే మరి దిగుబడులు తగ్గుతాయి కదా?
0: దిగుబడులు ఆల్రెడీ తగ్గినాయి సార్, నీళ్ళు లేక పంట మార్పిడి అయితే
1: చేసుకుంటా. నీళ్ళు ఎందుకు చేసుకోలేదు?
0: నీళ్లు చేసినాము ఇక ఈ రెండు సంవత్సరాల నుంచి నీళ్లు చేసుకున్నాము. అప్పటి నుంచి పంట మార్పిడిలు అవుతున్నాయి, జొన్న వేస్తున్నాము, పెసర్ వేస్తున్నాము. దాని మీద పత్తి పంట వెళ్ళిందంటే పత్తి పంట ఆశ చూస్తలేము. ఇక
1: బావి తవ్వుకున్నారా?
0: బోర్ వేసుకున్నాం.
1: బోర్ నీళ్లు ఫుల్ ఉంటాయా?
0: అవును.
1: వర్షం పోయినా మీరు నీళ్లు పారించుకోగలరు?
0: పారించుకున్నాం.
1: ఏమేమి పంటలు వేస్తారు మళ్ళీ రబీలో?
0: మళ్ళీ రబీలో సార్ ఎక్కువ శాతం జొన్న, పెసరి, నువ్వు.
1: డిసెంబర్ తీస్తారా సంక్రాంతి?
0: సంక్రాంతి ఇక డిసెంబర్ లాస్ట్ లా చాలు చేస్తాం. రబీ
1: పత్తి తీసేస్తాం,
0: పత్తి తీసేస్తాం. అప్పటికి
1: కాయ ఉన్నా సరే,
0: కాయ ఉంటే సార్ అది కాయ పనికిరాని కాయ ఉంటుంది. అప్పుడు ఎర్ర గులాబీ వచ్చి ఉంటుంది ఆల్రెడీ ఆ కాయలో. ఎర్ర గులాబీ పురుగు వచ్చిందంటే ఆ పత్తి మనకు పనికిరాదు సార్ అది. అందుగురించి పత్తిని పీకేసి ఎంత కాయ ఉన్నా ఏమున్నా పీకేసి జొన్నను, పెసరు, నువ్వు జనవరి 15 దాకా పోసుకోవచ్చు. 15-20 దాకా సుక్క, జనవరి లాస్ట్ దాకా సుక్క నువ్వు పోసుకోవచ్చు. నువ్వు పెసరి, జొన్న అయితే కంపల్సరీ డిసెంబర్ లాస్ట్ లో పోసుకోవచ్చు.
1: నిరుడు ఈ సీజన్ లో పత్తి మంచి ఉండేనా? ఇప్పుడు ఈ సీజన్ మంచి ఉండదా
0: సార్? నిరుడు ఈ సీజన్ లో పత్తి ఈ సీజన్ కంటే నిరుడే పోయినసారి మంచి ఉండే, అంటే సగం సెట్ కాయ అయిపోయినుండే ఈ టైం లో. ఈ టైం లో ఆనలు బాగుండే, సగం కాయ అయిపోయింది. అయిపోయింది సగం కాయ అయినాక అది ఎట్లా దెబ్బతీసింది పంట అంటే సార్, అది ఇట్లనే ఈ వర్షాలు తోటి ఏ పంట చెడిపోదు సార్. వర్షాలు అచ్చుడు వచ్చినాయి, మళ్ళీ అందులో గాలితోటి ఉన్నది పూర పీకేసినట్టు పడిపోయినాయి. ఇట్లా ఏదో ఒక అదిలిపోకడు కదా సార్, ఇట్లా పూర పీకి బారేసినట్టు పంట పెట్టినాయి. అంటే ఉన్న బుడ్డ ఉన్న బార్ ఏం పుచ్చారు సార్, ఉన్న కాయ సుగర్ ఆలిపోయింది. ఇట్లా నిలబెట్టిన ఆడలకు పెట్టి నిలబెట్టగానే ఉన్న కాయ బుడ్డ బార్ అంతా ఆ కాడికెళ్ళి దించేసింది. ఎప్పుడైతే మళ్ళా అడుగు మందులు పోసి పై మందులు చాలు చేసినామో అప్పటి నుంచి మళ్ళీ వచ్చినాయి. అవి ఏం 2-3 కుంటలు సుఖపడలేదు సార్ దిగుబడి.
1: ఇప్పుడు కొంచెం మరి ఆ గాలి లేకపోతే పత్తి వెళ్లే అవకాశం ఉన్నది?
0: వాస్తవం సార్, గాలి గింత రాకుంటే ఈ మధ్యలో మాకు ఈ 20 రోజులు నెల రోజుల లోపట్ల గాలి గింత రాకుంటే మాకు పోయిన సార్.
1: ఆనలు ఎప్పటి నుంచి బంద్ అయితే మంచిగా ఉంటది రైతు?
0: ఈ లాస్ట్ లో ఆనలు బంద్ కావాలి సార్,
1: సెప్టెంబర్ లో బంద కావాలి
0: కంపల్సరీ.
1: అక్టోబర్ లో పడితే కాయ కూడా ఖరాబ్ అవుతుంది
0: సార్, పోయితుంది ఇక చేతికి వచ్చింది పోయితుంది. ఈ 15 రోజులు 10 రోజులు ఎట్లన్నా దివసం గడుపుతుంది అది, కానీ మళ్ళీ అప్పటికి ఏమైతుంది అంటే నెల వెళ్ళంగానే అప్పటిదాకా కాయ ముదురుతుంది, నల్లగా పడుతుంది, పలిగే పొజిషన్కి వస్తుంది సార్.
1: టైం పడితే మీరు నీళ్ళు వారించుకుంటారు?
0: నీళ్ళు వారించుకుంటాం. ఉన్నోళ్ళు అయితే వారించుకుంటారు సార్, లేని వాళ్ళు అయితే పోయితే కానీ
1: ఆన పడితే పోపు.
0: వచ్చిన కాయ ఇప్పుడు సార్ చేతుకు అందింది కాయ, ఈ నెల తర్వాత ఇంత వర్షాలు ఉంటే చేతుకు రాదు.
1: ఇట్లా బరకం భూములలో పత్తి మరి
0: బరకం భూములలో అన్నట్టు ఏం లేదు సార్, బరకం భూములు సుఖ కొంత పెరగలే గానీ మంచిగా ఉన్నాయి.
1: సంతోషంగా ఉన్నావు అన్న మరి వ్యవసాయం మీద?
0: వ్యవసాయం మీద సంతోషం కనిపిస్తుంది.
1: ఓకే అన్న, బాగుందన్న సంతోషం. విట్టలన్న, ఈ సంవత్సరం అన్న పంటలు మంచిగా వండాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పన్న.
0: 8688 39 57 07 07.
1: థ్యాంక్ యూ అన్న. మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగులో అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రైతు మన్నే విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇప్పుడు ఒక యవసం పాట విందాం.

0: రేపు సాయంత్రం ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చట. తర్వాత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఉంటుంది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం, తర్వాత తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
2: तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है
2: रे बेटे.

0: एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: మీరింత వరకు పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కృష్ణసాయి. ఇక ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
5: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు గాని అక్కడే ఉండే చెట్లను గాని ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
4: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
5: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హనుమకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
4: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
5: ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
4: మన హనుమకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలవుతుంది?
5: మన హనుమకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్, ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హనుమకొండ జిల్లాలో 1250 మంది రైతులని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
4: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
5: ఇది సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని, ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
4: అంటే ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
5: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి, కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. మనకు వాళ్ళకి ఎంత లాభమనే దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
4: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గానీ ఈ ట్రైనింగ్ విషయంలో గానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
5: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి, తర్వాత వావిలి చెట్లకు సంబంధించినవి, వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు, యూరియా గానీ, ఫర్టిలైజర్ గానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
4: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
5: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి, కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
4: అంటే ఇప్పుడు

0: వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తాం. సెంట్రల్
0: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది? వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి, వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీళ్ళకి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము, ధనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
0: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
1: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ, 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే బంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఒక రైతుకు ఒక ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
1: మన ఒక్కొక్క చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళని వద్దు, ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ కి ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకి అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాం అంటే అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000, 4,000, 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
0: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
1: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి గాని లేకపోతే మొక్కజొన్న గాని, వరి గాని లేకపోతే కూరగాయలు గాని, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
0: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
1: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారికి ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్డ్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
1: 1,250 మంది రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
0: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటి జరిగింది?
1: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని, ఒక 30-40 మంది రైతుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకాయలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీకి దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
1: 10 మండలాల్లో 1250 మంది రైతులను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్

0: తీసుకొని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీమ్ వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ నంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరియు నేలను భూమిని, నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలం ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్యరహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్రెడ్డి గారితో పరిచయమన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండు. సమయం 8 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26లో భాగంగా నిర్వహించే అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ అశ్వ

0: అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడు వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహినిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విన్నామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైశ్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిడిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు పాల సముద్రం నుంచి ఉచ్చైశ్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలామందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి. ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వారు సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను, ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో

0: ఎవరైతే అధర్మాత్ములు ఉన్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదే విధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు, దొంగతనాలకు, మోసాలకు, దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనామ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా, నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవీధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచల కుర్ర చలనాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెత్సరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహినిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు

0: సోమవారగా తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగా తోలితి తొక్కుల దేవవ వెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక, దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది. ఎలా అంట, ఎంతంట, ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సూపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెల్లగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై, అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి, విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. ధగధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా ధగధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామి వారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి, కేవలం మానవులకు కాదు దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే.

భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేప శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు, ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధా భక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనం అందరం కూడా శ్రద్ధా భక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనం అందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనం అందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలం ఏమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కలికి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి.

రావాలి, సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా, చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తున్నాడు. రథవీధులు అంటే నాలుగు వీధులు కూడా నాలుగు వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. రెండు వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో, వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయః.

0: ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఇయాల్టి హుషారు కార్యక్రమంలో జోరైన హుషారైన పాటలు నిందాం. ముందుగానైతే లెనిన్ సినిమా నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరుంటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. వెలుక్కాయ లేక వెలుగపండు, ఈ వెలుగపండులో అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల వెలుగపండు ద్వారా 140 కేలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు, బీటా కెరాటిన్, థయామిన్, రైబోప్లెమిన్, నియాసిన్ వంటి విటమిన్లతో పాటు కాల్సియం, ఫాస్ఫరస్, ఐరన్, ఆక్సాలిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ వెలగపండుని పచ్చడి చేసైనా ఉత్తగైనా తినండి, ఆరోగ్యంగా ఉండుంది. ఇప్పుడైతే ద పారడైజ్ చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మెరుగుదను హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పొటాషియం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాన్ని తీసుకుంటే గుండె 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి మన రోజువారీ ఆహారంలో ఆ పొటాషియం ఉండే ఆహార పదార్థాలను, పండ్లను భాగం చేసుకోవాలి. మరి ఈ పొటాషియం పోషకం ఎక్కువగా అరటి పండ్లు, ఆంగుల్రు, చిలుగడ దుంపలు, గుమ్మడి విత్తనాలు, అవకాడో, బాదం పప్పు, కిస్మిస్, టమాటాలు, బ్రకోలీ, పుట్టగొడుగులు, కివీ పండ్లు, బ్రెజిల్స్ నట్ వంటి ఆహార పదార్థాల్లో ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొటాషియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలని తినండి, ఆరోగ్యంగా ఉండండి. హుషారు కార్యక్రమంలో ఆఖరిగా ఇందాం ప్రేమికుడు చిత్రం నుంచి ఈ పాట.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நிண்ட சமயம் 9:30 தாட்டி 5 செகண்ட்லு. இப்படு நவலத்தோ ஆகுபச்ச சூரியோதயம் மன்னம் வீரடு அல்லூரி சீதாராமராஜு காத சாரித்ரக நவலா தாராவாயிக படனம் 73 பாகம் ரச்சன டாக்டர் கோபராஜு நாராயணராவ் சதிவினதி சுமனஸ்பதி ரெட்டி. ఈ కార్యక్రమాన్ని వినే ముందు
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 FM మనస్సు నిండ నవలతో కార్యక్రమంలో ఇప్పుడిందా ఆకుపచ్చ సూర్యోదయం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 73

0: మూడవ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇది మామూలు కల్పిత కథ కాదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రాధారంగా రాసిన చారిత్రక నవల. సీనియర్ జర్నలిస్టు గోపరాజు నారాయణరావు గారు ఈ నవల కోసం 12 నుంచి 20 సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు జీవితంపై పరిశోధన చేశారు. ఇనుండ్రి ఇది 73వ భాగం.
1: ఆ కొండ యువకుడు చేసిన తప్పిదమల్లా గాలింపు కోసం వచ్చిన ఆ మలబారు దండును చూసి బెదిరి పారిపోవడమే. గ్రామ మునసభను వెంటబెట్టుకుని మారుమూలనున్న ఆ కొండ గ్రామంలో రామరాజు అనుచరుల కోసం తిరుగుతున్నారు 12 మంది. ఉదయం 11 గంటల వేళ.
2: ఆగరా!
1: మలయాళంలో అరిచాడు మలబారు కానిస్టేబుల్. ఆ మాటకు అర్థం ఏమిటో తెలియకపోయినా ఇంకా బెదిరిపోయి మరింత వేగంగా పరుగుతీశాడు అతడు.
2: ఎర్రేసుగా, ఆగరా యదవా!
1: మునసబు కూడా అరిచాడు.
2: అంటే ఈడు ఎర్రేసా?
1: కృష్ణదేవిపేట నుంచి మలబారు దళం వెంట ఉన్న కృష్ణదేవిపేట పోలీసు అడిగాడు మునసబును.
2: ఆవుందరా
1: అన్నాడు మునసబు. వచ్చిరాని ఇంగ్లీష్లో మలబారువాడు, కృష్ణదేవిపేటవాడు మాట్లాడుకున్నారు. మునసబును అక్కడే వదిలి అంతా ఉరికారు. ఆ గిరిజన యువకుడు పరుగుతీసిన వైపు 10 నిమిషాలు చుట్టూ వెతికారు. ఆ యువకుడి జాడలేదు. అయినా అక్కడే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. అన్నీ తాటి చెట్లే, ఎక్కడ నక్కినా దొరక్క తప్పదు. అదే ఆశతో వెతుకుతున్నారు.
2: ఎక్కడున్నాడో
1: హఠాత్తుగా పెనుకేక వేశాడు ఒక మలబారు పోలీసు మలయాళంలో. దూరంగా చిన్న దిబ్బ మీద ఉన్నాడు ఆ పోలీసు. కాని ఆ పరిసరాల్లో ఎవరూ లేరు. అయినా పరుగున అంతా అక్కడికి చేరుకున్నారు.
2: ఏడీ?
1: కానిస్టేబుల్ అడిగాడు. నేలకేసి వేలు చూపించాడు ఆ అరిచినవాడు. టెలిఫోన్ తీగల స్తంభం పాతడానికి ఆ మధ్య ఎప్పుడో తీసిన గొయ్యి ఉపయోగించకుండా వదిలేశారు. మనిషి లోతున ఉంది. అందులో నక్కున్నాడు ఆ కొండ యువకుడు. కృష్ణదేవిపేట పోలీసుకు సైగ చేశాడు మలబార్ కానిస్టేబుల్. అప్పటికే నెమ్మదిగా లేచి నిలబడ్డాడు కొండ యువకుడు గోతిలో. నిలువునా పాతిపెట్టినట్టే ఉన్నాడు. తల మాత్రం ఉపరితలం మీద ఉంది. ఒక బీడీ తీసి వెలిగించాడు కానిస్టేబుల్. గట్టిగా దమ్ము పీల్చి ఆ యువకుడికేసి నలిపి చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు. అందరి చొక్కాలు చెమటకు తడిసిపోయి ఉన్నాయి. తలమీది వెంట్రుకల్లో నుంచి ముఖం మీద కారుతోంది చెమట. పైన ఎండ కూడా నిప్పులు చెరుగుతోంది.
2: గోకిరి ఎర్రేసువి నువ్వే కదరా?
1: గొంతు కూర్చొని అడిగాడు కృష్ణదేవిపేట పోలీసు.
2: నేం కాదురా
1: భోరున విలపిస్తూ చెప్పాడు ఆ యువకుడు.
2: నిజం చెప్పు, బతికిపోతావు.
1: కనీసం జైల్లో చిప్పకూడు తినైనా బతికుండొచ్చు.
2: మేమే నీ చేత నిజం కక్కిస్తే మాత్రం వేరే గొయ్యి తీయక్కర్లేదు. ఇందులోనే పూడి చేస్తాం. మర్యాదగా చెప్పేయి. ఒరే కొండేదవా, ఇళ్ళు మలబారోళ్ళు, రాక్షసులు తెలుసా? తోలు తీసేస్తారు. చెప్పేయి, శ్రీరామరాజు ఎక్కడున్నాడు? గంతన్నా అగ్గిరాజు ఎక్కడున్నారు? ఈళ్లే కాదు, ఎవరెవరు ఎక్కడుంటారు ఏం తెలిసినా చెప్పేయి.
3: వాళ్ళెవరూ నాకు తెలియద్దురా. అసలు నేను గోకిరి ఎర్రేసినే కాదురా
1: అన్నాడు వాడు హృదయ విదారకంగా ఏడుస్తూ. లాఠీతో మెడమీద పొడిచాడు కృష్ణదేవిపేట పోలీసు.
3: అబ్బా దొరా, నిజంగా నాకేటి తొలిద్దురా? మీ కాళ్లకు దండం పెడతాదురా? నిజం దొరా
1: అన్నాడతడు. మరో 10 నిమిషాలు హింసిస్తూ ఏవేవో అడుగుతూనే ఉన్నాడు కృష్ణదేవిపేట పోలీసు. అదే సమాధానం. మలబారు కానిస్టేబుల్ కేసు చూసి అన్నాడు కృష్ణదేవిపేట పోలీసు అరకొర ఇంగ్లీష్లో. ఏం చెప్పడం లేదు, అసలు ఎర్రేసినే కాదంటున్నాడు. వీళ్ళింతే, మామూలుగా అడిగితే ఏం తెలియదంటారు. ఒళ్ళు వాయిగొట్టి గట్టిగా అడిగితే జట్టీల మూతకు బలవంతంగా కొండదలమే తీసుకుపోయిందంటారు. నాలుక చివర ఉంటోంది ఆ సమాధానం. వీళ్ళ నోటి నుంచి నిజమే రాదు. మలబారు వాడికి వెర్రి ఆవేశం వచ్చేసింది. అటూ ఇటూ చూశాడు నేలమీద. పొత్రమంత రాయి కనిపించింది కొంచెం దూరంగా. అక్కడికెళ్ళి 2 చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. కాని అప్పుడే ఇంకొంచెం దూరంలో పెద్ద ఎండిన తాటాకు

0: అలా 5 నిమిషాలు ఏడవనిచ్చాడు. తప్పుకోమన్నట్టు కృష్ణదేవిపేట పోలీసుకు సైగ చేశాడు మలబార్ కానిస్టేబుల్. పక్కన ఉన్నవాడికి తాటాకు అందించాడు పట్టుకోమని. జేబులో నుంచి అగ్గిపెట్టి తీశాడు. మలబారు దండును వెతుక్కుంటూ వస్తున్న మునసబు చెవిన పడింది ఆ ఆక్రందన. గుండె దడదడలాడింది. కాళ్ళు ఉణికిపోయాయి అతడికి. ఎదురుగా ఎవరూ లేకున్నా కాస్త దూరంలో ఉన్న పోలీసులకు వినిపించాలని గట్టిగా అరిచాడు మునసబు.
1: దొరా, ఆగండి, నా మాట వినండి, నేను వస్తన్నా, ఆగండి.
0: అరుచుకుంటూనే ఆ తాటి తోపులోకి వచ్చాడు మునసబు. ఎవరూ లేరక్కడ, కాని ఆ ఆర్తనాదాలు కలవరపెట్టే విధంగా వినిపిస్తున్నాయి. మనిషి కనిపించడం లేదు, కాని సమీపంగానే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 2-3 నిమిషాలకు ఆ ఆర్తనాదాలు ఆగిపోయాయి. పరికించి చూశాడు మునసబు. కొంచెం దూరంలో మండుతోంది తాటాకు. అక్కడికి వచ్చాడతడు. రాలిన తాటికాయలా ఉంది తల, పక్కకు వాలి. వెంట్రుకలే కాదు, తలమీద చర్మంతో పాటు చెవులు కూడా కాలిపోయాయి. ముఖం కాలి పరమ వికృతంగా తయారైంది. తల చుట్టూ కాలిన తాటాకు మసి.
1: ఏరా ఎర్రదవా, నేను గోకిరి ఎర్రేసును కాదని చెప్పలేవా,
0: అరుస్తున్నాడు మునసబు. అతడు స్పృహ కోల్పోయి చాలాసేపే అయ్యింది. May 5, 1924 వేకువ వేళ. కిర్రాబు దగ్గర్లోని కొండపల్లి గ్రామం నిలువున తగలబడిపోతోంది. తిండిగింజలు కూడా బయటకు తెచ్చుకోలేదు జనం. కట్టుబట్టలతో ఉన్నారు. అక్కడ అంతమంది పోలీసులు ఉన్నా ఆర్పే ప్రయత్నం చేయడం లేదు. అసలు పాకలకు నిప్పు పెట్టిందే పోలీసులు. హఠాత్తుగా గ్రామం మీద పడిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి లోపల ఉన్న సామానంతా ఒకచోటికి తెచ్చిపడేసి నిప్పు పెట్టారు. తరువాత పాకలకు నిప్పంటించారు. చాలా గ్రామాల్లో ఇలాగే జరుగుతోంది.
1: ఇప్పుడొస్తాడు శ్రీరామరాజు,
0: కుమిలి కుమిలి ఏడుస్తున్న ఒక కొండ స్త్రీతో అంటున్నాడు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్. చేతిలో 303 రైఫిల్తో కళ్ళు చిట్లించుకొని చుట్టూ చూస్తున్నాడు. అతడి ఆశ అదే, ఆ ఊరు తగలబెడితే శ్రీరామరాజు అక్కడికి వస్తాడు, దొరికిపోతాడు. కొద్దిసేపటి క్రితం వరకు శ్రీరామరాజు, అగ్గిరాజు, గంతన్న అనుచరులతో ఆ గ్రామంలోనే ఉన్నారు. అది ఖచ్చితమైన సమాచారం. సరిగ్గా తను రావడానికి కొద్దిసేపటి క్రితమే వాళ్లు వెళ్లిపోయారని తెలిసింది. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు పట్నాయక్. 2 గంటలు గడిచాయి. మంటలు ఆరిపోయాయి. ఏడుపులు కూడా ఆగిపోయాయి. రాజవొమ్మంగి దగ్గరి లబ్బెర్తిలో ఉండగా నిన్ననే ఈ సమాచారం అందింది పట్నాయక్కు. రామరాజు కొండపల్లి పరిసరాల్లోనే తిరుగుతున్నట్ట. పట్నాయక్ రాజవొమ్మంగి స్టేషన్ పరిధిలో వాడు. మలబారు రిజర్వు దళాలకు చెందిన 15 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. వాళ్లతోనే ఉరికాడు. మధ్యలో లాగరాయి మునసబును లేపి అతడి మనుషులు కొందరిని కూడా వెంట తెచ్చాడు.
1: రామరాజును పట్టిపోవలసిన బాధ్యత మీదే, ఎందుకంటే అతణ్ణి ఇంత పెద్దవాణ్ణి చేసింది మీరే. ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాజద్రోహిని ఏమాత్రం సహించదు. అతడిని ఎంత తొందరగా పట్టిస్తే అంత మంచిది. మీరే పట్టిస్తే నష్టం తగ్గుతుంది, మేమే పట్టుకోవలసి వస్తే ఆ పద్ధతే వేరుగా ఉంటుంది. మా ప్రయత్నంలో ఈ అడవి మొత్తం తగలబడిన ఆశ్చర్యం లేదు.
0: ఇది జిల్లా కలెక్టర్ రూదర్ఫర్డ్ 1వ తేదీన కృష్ణదేవిపేటలో మునసబులు గ్రామ పెద్దల సమావేశంలో బాహాటంగా చెప్పిన మాట. ఇక కింది ఉద్యోగుల సంగతి చెప్పేదేమిటి, అది ఆచరించి చూపిస్తున్నారు. అప్పటికే ఊళ్లల్లో సిద్ధంగా ఉన్నాయి కిరోసిన్ డ్రమ్ములు. ఊరు తగలబెట్టాలా, రామరాజు ఆచూకీ చెబుతారా, అలాగే అడుగుతున్నారు పోలీసులు. చిన్న మల్లంపేట, కంతారం ఊళ్లను తగలబెట్టి చూపించారు. ఇప్పుడు కొండపల్లి వంతు. వేకువనే కొండపల్లి చేరిన పట్నాయక్ మొదట జనాన్ని ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి చావగొట్టించాడు. కాని ఎవరూ సమాచారం చెప్పలేదు. తరువాత

0: దహనకాండ మొదలుపెట్టాడు. పైగా ఈ మంటలు, ప్రజల హాహాకారాలకు ఆ సమయంలో గ్రామంలోకి రాబోతున్న ఒక ఉద్యమ నాయకుడిని సంకేతాలు ఇచ్చి తప్పించుకుపోయేటట్టు కూడా చేశారు గ్రామస్థులు. ఆ గ్రామం దగ్గరే కొండమీద రామరాజు దళం ఉంది అని నెమ్మదిగా తెలిసిపోయింది. ఆ చీకట్లోనే కొండపల్లి వదిలి చుట్టుపక్కల గాలింపు మొదలుపెట్టాడు పట్నాయక్. ఆ ప్రాంతం బాగా తెలిసిన లాగరాయి మునసబు మనుషులను ముందు పెట్టుకున్నాడు. గాలిస్తూనే కిర్రాబు గ్రామంలో ప్రవేశించారంతా. నడుస్తుంటే ఒకచోట ఒక సమూహం వెళ్లినట్టు అడుగులు కనిపించాయి. బ్యాటరీ లైటు వెలుగులు వాటిని అనుసరించి కొంత దూరం వెళ్లేసరికి ఆ దృశ్యం కనిపించింది. వాగు దగ్గర కొండదళం ఉంది. గెడ్డాలు, మీసాలు ఉన్న మనిషి నీళ్లల్లో నిలబడి ఉన్నాడు. బహుశా ముఖం కడుక్కుంటూ ఉండవచ్చు. అప్పుడే సబ్ఇన్స్పెక్టర్ ఆల్వార్ నాయుడు తన బలంతో అక్కడికి చేరిపోయాడు. అంతా కలిసి హఠాత్తుగా కొండదళం మీద దాడి చేశారు. పట్నాయక్ నిలబడి ఉన్న గెడ్డాల మనిషికి గురిపెట్టి రైఫిల్ పేల్చాడు. కొద్దిలో తప్పినా కాలిమీద గాయం చేసింది. నీళ్లలోనే తూలిపోతున్నాడు. అత్యంత సాహసంతో పట్నాయక్ పరుగున వెళ్లి వాటేసి పట్టుకున్నాడు.
1: శ్రీరామరాజు దొరికిపోయాడు, దొరికిపోయాడు, శ్రీరామరాజుని పట్టేశాను అంటూ అరుస్తున్నాడు.
0: ఆళ్వార్ నాయుడు, మిగిలిన పోలీసులు కొండదళం సభ్యులను వదిలేసి ఆ గెట్టాల మనిషి చుట్టూ కాపు వేసి లాఘవంగా కింద పడేసి కట్టేశారు. ఆ మనిషికి స్పృహ పోయింది. ఆళ్వారు నాయుడు అభినందనలు కూడా చెప్పేశాడు. నిమిషాల మీద ఒక బండిలో వేసుకుని కొండపల్లి నుంచి మోటారు వాహనంలో కృష్ణదేవిపేటకి తీసుకుపోయాడు.
1: శ్రీరామరాజుని పట్టేశాం.
0: పోలీస్ స్టేషన్ ఇంకో 20 అడుగుల దూరంలో ఉందనగానే గట్టిగా అరిచాడు పట్నాయక్. తలేకపోతున్నాడతడు. ఉదయం 9 గంటలవుతుండగా మోటారు వాహనం కృష్ణదేవిపేట చేరింది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఉలిక్కిపడి లేచి బయటకు వచ్చారు తుపాకులతో. పోలీసు శిబిరమంతా ఒక్కసారి మేల్కొని వడివడిగా బయలుదేరింది పోలీస్ స్టేషన్ దగ్గరికి. మళ్లీ అరిచాడు పట్నాయక్.
1: శ్రీరామరాజు దొరికిపోయాడు.
0: జనం మూగిపోతున్నారు. సాధారణ ప్రజలను దగ్గరకు రాకుండా నిరోధిస్తున్నారు కొందరు పోలీసులు. క్షణాల్లో మూగిపోయారు జనం. అప్పుడే స్టేషన్కు వచ్చిన సబ్ఇన్స్పెక్టర్ మోటారు వాహనం దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఆ గెడ్డాల మనిషి ముఖం చూశాడు దగ్గరనుంచి. మళ్లీ అరవబోతున్న పట్నాయక్ను గట్టిగా వారిస్తూ అన్నాడు. ఇంకా అరవకు, చాలు. ఈయన శ్రీరామరాజు కాడు, అగ్గిరాజు. పోలీసు శిబిరం నుంచి వచ్చిన పోలీసులంతా పట్నాయక్ను వెర్రివాణ్ణి చూసినట్టు చూస్తూ వెనుదిరిగారు.
1: ముందు ఈయన్ని ఆసుపత్రిలో పడాయి, రూదర్ఫర్డ్ దొరతో మాట్లాడండి అని సలహా ఇచ్చాడు ఎస్ఐ.
0: నువ్వెప్పుడూ రామరాజుని చూడలేదా అడిగాడు ఆల్వార్ నాయుడును చూసి పట్నాయక్.
1: లేదు అన్నాడు ఆల్వార్ నాయుడు. నేను చూడలేదు,
0: దాదాపు ఏడుపు ముఖంతో అన్నాడు పట్నాయక్. కానీ అరగంట తరువాత రూదర్ఫర్డ్ నుంచి ప్రత్యేక ప్రశంస వచ్చింది. రూదర్ఫర్డ్ స్పెషల్ కమిషనర్గా వచ్చిన తర్వాత నమోదైన తొలి విజయం అదే. దాంతో ఆల్వార్ నాయుడుకి పట్నాయక్కి కొంచెం ఊరట దొరికింది.

ఇప్పటిదాకా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 73వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే భాగాన్ని రేపు పొద్దున 8:30 మళ్ళా వినొచ్చు. ఈ కార్యక్రమం మొత్తం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి నవలతో కార్యక్రమం. నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మళ్ళా గురు శుక్ర బుధ గురువారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 రేపటి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 74వ

0: భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయాల్టి షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్ని వింటారు. ఈరోజు పిబి శ్రీనివాస్ జయంతి సందర్భంగా వీరి గజలను ప్రసారం చేస్తున్నాం. వీరి గురించి చెప్పాలంటే, వీరి పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్. వీరి సంగీత ప్రయాణం గురించి చెప్పాలంటే, చిన్నప్పుడే ఆరిమోడియం నేర్చుకుని జెమినీ స్టూడియోస్కు వెళ్ళారు. దీదర్ సినిమాలో మొహమ్మద్ రఫీ పాట అందరికి వినిపించారు. ఆ పాట హుయే హమ్ జిన్కెలియే బర్బాద్ అనే పాట అందరి ముందు వినిపించి అబ్బురపరిచారు. తెలుగులో శాంతినివాసం సినిమాలో శ్రీ రఘురామ్ పాటతో గుర్తింపు పొందారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో 3000కు పైగా పాటలు పాడారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్కి 300 పాటలకు పైగా గాత్రం అందించారు. వీరు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందులో కొన్ని కన్నడ రాజోత్సవ పురస్కారం, తమిళ కలైమామణి పురస్కారం, ఆంధ్ర శివప్రతిష్టాన్ మాధవపెద్ది సత్యం పురస్కారం అందుకున్నారు. మరి వారు గానం చేసిన గజల్ను ఇప్పుడు విందాం. ముందుగా యారో ముజే మాఫ్ రకో అంటూ సాగే ఈ గజల్ మీకోసం.
1: గజలు తెరచేను తలపుల తలుపు, గజలంటే వల్లపుల పిలుపు అన్నారు పిబి శ్రీనివాస్. ఒక సందర్భంలో ఎతిప్రాసలతో, గణాలతో, గజలంశాలైన కాఫియా రదీఫ్లతో ఒక వృత్తపద్యం రాశారు పిబి శ్రీనివాస్. మల్లెల శరమై తావుల వనమై మత్తును గుల్పిడి సౌర గజల్, వెల్లువబడి అయి జీవన సుధయై వెన్నెల వెల్గిడి తీరు గజల్, అల్లగ కవితల్ కల్పనలలై అప్సరమీటు సితారు గజల్, సల్లని తలపై వెత్సని వలపై సాగిడి తీగల తేరు గజల్. ఇది 22వ ఛందంలో వృత్తమవుతుంది. 1996లో పిబి శ్రీనివాస్ తమ కవితలు కొన్నిటిని గాయకుడు గేయల పేరుతో ఒక సంకలనంగా వెలువరించారు. అందులో తమ గజల్ కొన్నిటిని పొందుపరిచారు. అటు తరువాత 1997లో ప్రణవం పేరుతో తమ అష్టభాషల కవితా సంకలనాన్ని వెలువరించారు. అందులో వేరువేరు భాషల గజళ్ళు ఉన్నాయి. వారి మరణానంతరం 2015లో ప్రభుత్వ ప్రాచలికత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం హైదరాబాద్ వారు పిబి శ్రీనివాస్ గారు రాసిన కవితలు కొన్నిటిని గేయ కవితల పేరుతో అచ్చువేశారు. అందులో కొన్ని తెలుగు గజళ్ళు మనం చూడగలం. పిబి శ్రీనివాస్ ప్రేమ గీతగుళ పేరుతో ఒక కన్నడ గజల్ ఈపీ రికార్డుని 1981లో విడుదల చేశారు.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుగువారయుండి దక్షిణాది వారయుండి పివి శ్రీనివాస్ ఉర్దూలో గజలు రాయటం, ఉర్దూ గజళ్ల స్థాయిలో రాయటం చాలా గొప్ప విషయం. ఇది హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్ అని గజల్ గురించి ఉర్దూలో ఒక షేర్ రాశారు. హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, సౌందర్యం పాల భాగం పైన జాబిల్లి గజల్. షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్, కవిత్వం ఔన్న చెప్పు సూర్యుడు గజల్. ఇక్కడ జాబిల్లి సూర్యుడు అని గజల్ అంటాం విరోధాభాస అవుతుంది. ఇలాగా ఎన్నో గొప్ప షేర్లు, ఉర్దూ గజల్ షేర్లు రాశారు పీబీఎస్. 1981లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో 4 ఉర్దూ గజళ్లను పాడి ప్రసారం చేశారు పిపి శ్రీనివాస్. యారో ముఝే అని మొదలయ్యే మీర్ తక్కి మీర్ రాసిన గజల్ వినండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్ వింటున్నారు. ఇప్పుడు మరో గజల్.
1: బహదూర్ షా జఫర్ ఆఖరి మొఘల్ రాజు రాజ్యాన్ని కోల్పోయి కారాగార వాసం చేస్తూ కుల్తా నహీ అని రాసుకున్నారు. ఆ రాసిన దాన్ని ఆయన పాడితే ఎలా ఉంటుందో అలా పాడారు పిబి శ్రీనివాస్. వినండి.

ఇప్పుడు దాకా షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు విన్నారు. ఈరోజు పిబి శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఈ గజళ్లను విన్నారు. ఇక రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీత కార్యక్రమంలో ప్రేమ్ జోస్వా, మనీష్ వ్యాస్ స్వరరచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 కావస్తున్నది. మరి కాసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: Big hello, dear listeners, and welcome back to the Delhi studios of FM Rainbow 102.6 MHz. It's 10:20 p.m. by the studio clock.
1: Akashavani Adilabad 1.2 FM Manasuninde Samayam 10 gantala 20 nimshala dati 43 sekundlu ippudu janapada sangeetam ee karyakramamlo జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలింటారు. ముందుగా ఈ పాట.
2: శ్రీరామచంద్రమ రాఘవ రామచంద్రమ ఆదినారాయణ ఇది మానవ జలమము. ఇంతవనగా దేవుడు ఇచ్చిన వరము మనను బతికిచ్చాడు, కాపాడిపిచ్చాడు, నరులోకమునకు తోలిపిచ్చాడు. అంటే మన జన్మం నుంచి జీవి మనకు వెళ్ళిపోతుందంటే ఆ రోజు జీవి ఏమనుకుంటూ పోతున్నది?

ఇప్పటిదాకా జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక రేపు రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం చిరిలేవుతాయి. ఆ తర్వాత అంటే 10:20 మావా కార్యక్రమంలో గుడిహాత్నూర్ మండలం బొర్రమతి గ్రామానికి చెందిన పెందోర్ లక్ష్మీ జంగు బృందం గోండి భాషలో పాడిన జోల పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:30 దాటి 32 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం ఎపిక్ చిత్రం నుంచి ఈ గీతం. గానం కెఎస్ హరిశంకర్, సంగీతం ఎస్ఎం అబ్దుల్ వాహెబ్, సాహిత్యం సురేష్ బనిశెట్టి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి శైలజ గానం చేసిన ఈ గీతం విందాం. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందా చుక్కల్లారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి అంటూ సాగే ఈ రిద్యమైన గీతాన్ని విందాం. ఇది ఆపద్ బాంధవుడు చిత్రంలోనిది. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింత సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు వేయించినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను అంటూ సాకే ఈ గీతం శ్రీ అందాన్ని చీరకట్టు సొగసును వర్ణిస్తూ ఎంతో మధుర గేయాలలో ఇది ఒక గీతం. ఈ గీతం పెళ్లి పుస్తకం సినిమాలోనిది. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం అందించిన వారు ఆరుద్ర, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కనులీవేళ చిలిపిగా నవ్వేను మనసేవేవో వలుపులు రువ్వేను అంటూ సాగే ఈ గీతం జానపద బ్రహ్మ బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన మంగమ్మ శపథం చిత్రంలోనిది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ వలపు గీతం మీకోసం. సంగీతం అందించిన వారు టీవీ రాజు, మధురగానం చేసిన వారు ఘంటసాల సుశీలమ్మ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరింటున్నారు మధురిమ. మధురిమ కార్యక్రమంలో ఆఖరిగా విందాం ప్రముఖ నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్ జయంతి స్మృతిలో మంచి మనిషి చిత్రం కోసం వారు గానం చేసిన ఈ గీతాన్ని విందాం. సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు, టి చలపతిరావు, రచన దాశరథి.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి ఒక శనివారం మినయించి ప్రతిరోజు రాత్రి 10:30 ఉంటుంది. ఇక రేపటి మధురిమలో మరిన్ని మధురమైన గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 89% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వినాయక భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపొద్దుగల 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపొద్దుగల 7:40 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పాణంపదిలంలో కళ్ళ కలక గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నేత్ర వైద్యురాలు సంధ్యారాణి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 73వ భాగం ఇంతరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే కార్యక్రమం రేపు రాత్రి 9:30 74వ భాగం ప్రసారమవుతుంది. ఇక రేపొద్దామంటే 5:30 కతీందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రతిభ కథ, తర్వాత కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సీసవక్కలు కథలు ప్రసారమవుతాయి. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథలను వినిపిస్తున్నారు జి జ్యోతి, బి సంధ్యారీల. రేపొద్దామంటే 5:45 రూపకంలో కుంటాల ఇలవెలుపు గజ్జలమ్మ దేవి ప్రత్యేక రూపకం వింటారు. సమర్పణ కేలేనేని. గిరిపదం కార్యక్రమంలో రేపొద్దామంటే 6:20 బీంపూర్కు చెందిన నత్తూ చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గుర్బేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలిన్. తర్వాత వివిధ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఉంటుంది. చెవికింపు లలితవాద్య సంగీత కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 ప్రేమ్ జోస్వా, మనీష్ వ్యాస్ స్వరరచనలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి 10:20 మావా. ఈ కార్యక్రమంలో గుడిహాత్నూర్ మండలం బొర్రమద్ది గ్రామానికి చెందిన పెందూరు లక్ష్మీ జంగు బృందం గోండి భాషలో పాడిన జోల పాటలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సినిమా పాటయాలను చూసుకున్నట్లయితే రేపొద్దుగల 8:45 సింగిడి, పొద్దామంటే 5:00 to 5:30 మాట చెప్పు రిపాటై నుండి రాత్రి 8:00 to 8:45 ఉషారు, రాత్రి 10:30 to 11:00 మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. సమయం 11:02 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపొద్దుగల 5:50